ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 4వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి బాలలే రేపటి పౌరులు, నేటి చిన్నారులే రేపటి దేశ నిర్మాతలు. అయితే ఆ బాల్యం సురక్షితంగా లేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? పిల్లల నవ్వులు వినిపించవలసిన చోట వారి కన్నీళ్లు కనిపిస్తే సమాజం ఒక్కసారిగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనట్టే. ప్రతి సంవత్సరం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ను నిర్వహిస్తారు. హింస, యుద్ధాలు, దోపిడీ, లైంగిక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ, కిడ్నాప్లు వంటి అనేక రకాల బాధలకు గురవుతున్న చిన్నారుల పట్ల ప్రపంచ దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని గుర్తు చేసే రోజే ఇది. ఈ దినోత్సవం పేరు వినగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. పిల్లలెందుకు పీడితులవుతున్నారు? వారు చేసిన తప్పేంటి? నిజానికి వారి తప్పేమీ లేదు, కానీ అమాయకత్వమే కొన్నిసార్లు వారి బలహీనతకు కారణమవుతుంది. ఈ కారణంగా కొందరు దుర్మార్గులు చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు, కొందరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు, ఇంకొందరు కిడ్నాప్లకు, మరికొందరు అక్రమ రవాణాకు బలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లల్లో పేదరికం కారణంగా కొందరు ఇతర కారణాల ప్రభావంతో మరికొందరు బాల కార్మికులుగా మారుతున్నారు. యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అక్కడ పిల్లలు తమ తల్లిదండ్రులను మరియు కుటుంబాలను, విద్యను కోల్పోయి శరణార్థులుగా మారాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను గుర్తించి 1982లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవాన్ని ప్రారంభించింది. పిల్లలపై జరుగుతున్న దాడులు, హింస, అన్యాయాలపై ప్రపంచ దేశాలు స్పందించాలని, వారి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చింది. పిల్లలపై ప్రధానంగా 6 రకాల తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. యుద్ధాల్లో పిల్లల వినియోగం, పిల్లల హత్యలు, లైంగిక దాడులు, కిడ్నాప్లు, పాఠశాలలు మరియు ఆసుపత్రులపై దాడులు, అలాగే పిల్లలకు అవసరమైన మానవతా సహాయాన్ని అడ్డుకోవడం, ఈ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక చర్యలను తీసుకోవాలని ఐరాస సూచిస్తోంది. పిల్లల రక్షణ అనేది కేవలం చట్టాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి పాఠశాల, సమాజం తమ బాధ్యతను గుర్తించాలి. చిన్నారులపై జరిగే అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకుండా స్పందించాలి. ఎందుకంటే ఒక చిన్నారి భద్రత అనేది ఒక దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. పిల్లల హక్కులు అంటే కేవలం విద్యా హక్కు మాత్రమే కాదు, భద్రత, ఆరోగ్యం, ప్రేమ, గౌరవం, స్వేచ్ఛగా ఎదిగే అవకాశం కూడా వారి హక్కులే. ఆ హక్కులను కాపాడడం మనందరి బాధ్యత. పిల్లలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుంది. అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి చిన్నారికి సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన, ఆనందమైన బాల్యం లభించాలని ఆకాంక్షిస్తూ ఇది ఇవాల్టి చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ఇది మనుధర్మ సూక్తి. మనుధర్మ శాస్త్రం చాలా గొప్ప అయినటువంటి విశేషాలను విషయాలను మానవాళికి అందించింది. అటువంటి దాంట్లో ఇదొకటి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, మనం నిత్యం అనేక విషయాలు మన నిత్య జీవితంలో నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సత్యం పలకాలనేటటువంటిది, సత్యవాక్ పరిపాలన గొప్పది. ఎందుకంటే చిన్ననాటి నుంచి మన వాళ్ళు తల్లిదండ్రులు తాతల దగ్గర నుంచి అనేక పురాణాలు ఇతిహాసాల్లో మనం వింటూ ఉంటాం, సత్యం కోసమే హరిశ్చంద్రుడు నానా కష్టాలు పడ్డాడు, చివరికి సత్యమేవ జయతే అనేటటువంటిది. అలాగే శ్రీరాముడు కూడా సత్యవాక్ పరిపాలన అంటే తండ్రి ఇచ్చిన మాట కోసరంగా కానానికి వెళ్ళాడు. తర్వాత అనేక విషయాలు రామాయణంలో మనకు తెలుస్తాయి, రాక్షస సంహారం, తర్వాత ధర్మ సంస్థాపన అనేటటువంటిది. కాబట్టి సత్యం అనేటటువంటి మాట ముఖ్యంగా చాలా గొప్పది అనేటటువంటిది. మానవ జీవితాల్లో మాటకు ఉన్న మహిమ దీని గురించి చెప్తున్నది. ఇంట్లో వాక్కున్న మహిమ చాలా గొప్పదైనటువంటిది. సత్యం వద ధర్మం చర, ప్రతి పాఠశాలలో కూడా రాసి ఉంటారు, సత్యమునే పలుకువలను, ధర్మాన్ని ఆచరించండి అని, తప్పనిసరిగా సత్యాన్ని మాట్లాడాలని. అయితే కొన్ని సందర్భాల్లో సత్యం మాట్లాడకూడదనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనుధర్మ శాస్త్రంలో ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పబడిందంటే, ఎల్లప్పుడూ సత్యమే పలకాలి, ప్రియమైన మాటలనే పలకాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అంటే ప్రియమైనటువంటి సత్యాన్ని పలకాలి. అయితే ఎదుటివారిని బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడరాదు అని ఈ శ్లోకంలోనే చెప్పబడింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం అంటే నిజమైనటువంటి, నిజం ఎప్పుడు అతనికి ఇష్టం లేకపోతే, అతనికి కష్టం కలిగించే పని అయితే నబ్రూయాత్ చెప్పొద్దు అని చెప్పి రెండవ వాక్యంలో చెప్పబడింది. కనుక ఎదుటి వారిని బాధపట్టే మాటలు ఎంత సత్యమైనను పలుకరాదు, అలాగని ప్రియమును కలిగించే మాట అనుచు అబద్ధం కూడా చెప్పకూడదు. మూడో వాక్యంలో ప్రియంచ నానృతం బ్రూయాత్, ప్రియం అని చెప్పి అబద్ధాలు చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన, ఇది మన సనాతన ధర్మం అని చెప్పి నియమాలతో కూడినటువంటి సత్యాన్ని ఇచ్చారు. అంటే సత్యాన్వేషి ఎల్లప్పుడు సత్యాన్ని పలకాలి, ప్రియమైన మాటలని పలకాలి, ఎదుటి వారిని కష్టపెట్టేటటువంటి సత్యమైన దాన్ని పలకకూడదు, అలాగని ప్రియం కలిగించేటటువంటి అబద్ధాన్ని ఎప్పుడు చెప్పకూడదు, ఇది మన సనాతన ధర్మం అని చెప్తూ, ఇక్కడ ఇది సార్వజనీనికమైనది, సార్వకాలికమైనది, ఇది కేవలము హిందూ మతమునకు సంబంధించింది కాదు, అందరూ మానవులు ఆచరించదగినటువంటిది. భారతదేశంలోనే కాకుండా చాలా చోట్ల అనేక దేశాల్లో కూడా ఈ థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్ మొదలగు దేశాలను కూడా మనుస్మృతిని వాళ్ళు బౌద్ధ మత బోధనలో ఉపయోగించినట్లుగా మనకు తెలియవస్తున్నది. కానీ ఒక్కొక్కసారి మనం నిత్య జీవితంలో కొన్ని చూస్తుంటాం, ఏదైనా సందర్భంలో సత్యం చెప్పవలసి వచ్చిన ఎడిలా సూటిగా చెప్పరాదు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, వెంటనే సత్యం అని చెప్పి నేరుగా పోయి చెప్తే వాళ్ళకి అది ఒక ప్రమాదకరంగా పరిణమిస్తుంది, వాళ్ళకి ఇష్టం కూడా కాదు. అటువంటప్పుడు దాన్ని నిదానంగా అంటే వినువానికి కష్టమైనటువంటి వాటిని నష్టం కలిగించేటట్టయితే, అప్రియమైన అంటే ఏదో ప్రమాదం జరిగింది, కాస్త గుండె ధైర్యం చేసుకోండి అనేటటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళని ముందుగా సంసిద్ధం చేయాలన్నమాట. అలాగే ప్రేమైన మాటని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళని వాళ్ళని నమ్మించకూడదు, మోసం చేయకూడదు. ఎదుటివాడికి కష్టం కలిగించేటటువంటి సత్యం మనం సత్యం చెప్పకపోయినా అసత్య దోషము మానవుడికి అంటదు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని తల్లిదండ్రులు ముందు పెద్దలు తెలుసుకోవాలి, పిల్లలకి దీని విషయాన్ని ఆకలింపు చేయాలి, తద్వారా మంచి ఉత్తమ పౌరుడుగా తయారు కావడానికి దోహదపడాలని చెప్పి తెలియజేస్తున్నాం.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు, వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీనరసింహారావు గారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు

0: Gopuram Finance అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:36. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

నెమరు వేసే జంతువుల్లో వచ్చే సర్రా వ్యాధి లక్షణాలు, నియంత్రణ పద్ధతి గురించి తెలుసుకుందాం. గ్రామీణ భారతదేశంలో పశు సంపద అనేది కేవలం జీవులు మాత్రమే కాదు, అది రైతు కుటుంబానికి ఆహారం, ఆదాయం, ఉపాధి మరియు భద్రత. పాలు, మాంసము, వ్యవసాయ పనులు, రవాణా, ఇలా పశువులపై ఆధారపడి కోట్లాది కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. అలాంటి పశు సంపదపై తీవ్రంగా దాడి చేస్తున్న వ్యాధి ట్రిపానోసోమియోసిస్. ఈ వ్యాధి పశువుల ఆరోగ్యాన్నే కాదు, రైతుల ఆర్థిక స్థితిని కూడా కుదేల్చేస్తోంది. ట్రిపానోసోమియోసిస్ అంటే సర్రా అనేది ట్రిపానోసోమా ఇవాన్సి అను రక్త ఏకకణ పరాన్నజీవి వలన కలిగే ఒక ముఖ్యమైన ప్రాణాంతకమైన పరాన్నజీవి వ్యాధి. ఈ వ్యాధి ప్రధానంగా ఒంటెలు, గుర్రాలు, ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కుక్కలు వంటి అనేక రకాల పశువులను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఏనుగులు, పిల్లులతో పాటు ఎలుకలు, కుందేళ్లలో కూడా ఈ వ్యాధి కలుగుతుంది. దీనిని సర్రా లేదా తిక్క రోగం లేదా కుందేటి వెర్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉష్ణ మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. భారతదేశంలో ముఖ్యంగా ట్రిపానోసోమా ఇవాన్సి వల్ల కలిగే వ్యాధిని సాధారణంగా సర్రా వ్యాధి అనే పేరుతో పిలుస్తారు. ట్రిపానోసోమా ఇవాన్సి దారం లాంటి ఆకారంలో ఉండి తల మీద కొరడాలాంటి ఉపాంగంతో రక్తంలో చలిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి జాతుల్లో అనేక రకాలు ఉన్నాయి. అవి టీ బ్రూసీ, టి వైవాక్స్, టి కాంగోలెన్సీ మొదలగు రకాలున్నాయి. రసం పీల్చే ఈగలైన టబానస్, స్టొమాక్సిస్ అనే ఈగలు సర్రా వ్యాధిగ్రస్త పశువులను కుట్టి తిరిగి ఆరోగ్యంగా ఉన్న పశువులను కుట్టినప్పుడు ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో ప్రధానంగా తీవ్రమైన జ్వరం, రక్తహీనత మరియు నాడీ సంబంధిత లక్షణాలు ఉంటాయి. అందువలన ఈ వ్యాధి పశుపాలన రంగంలో గణనీయమైన ఆర్థిక నష్టాలను కలుగజేస్తుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణమైన జీవి ట్రిపానోసోమా జాతికి చెందిన సూక్ష్మ రక్త పరాన్నజీవులు. ఇవి రక్తంలోనికి ప్రవేశించి పశువుల శరీర వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఉదాహరణకు తీసుకుంటే ట్రిపానోసోమా ఇవాన్సి, ట్రిపానోసోమా వైవాక్స్, ట్రిపానోసోమా కాంగోలెన్సీ అనేవి చెప్పుకోవచ్చు. ట్రిపానోసోమోసిస్ ప్రధానంగా రక్తం పీల్చే ఈగల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా టబానస్, స్టొమోక్సిస్ ఈగలు ఈ వ్యాధిని ఒక పశువు నుంచి మరొక పశువునకు వ్యాప్తి చెందేటట్లు చేస్తాయి. అంతేకాకుండా కలుషిత సూదులు, పరికరాలు వాడడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. ఒకే సూదిని అనేక పశువులకు ఉపయోగించడం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపించే సమస్య. ఈ పరాన్నజీవులు టబానస్ మరియు స్టొమోక్సిస్ అనే జోరుగా కుట్టే ఈగల ద్వారా వ్యాధి సోకిన జంతువుల నుంచి ఆరోగ్యంగా ఉన్న జంతువుల రక్తంలోనికి ప్రవేశించి రక్తంలో అభివృద్ధి చెందుతూ విష పదార్థాలను విడుదల చేస్తాయి. అంతేకాకుండా శక్తి కోసం గ్లూకోజ్ ను వినియోగిస్తాయి. అందువల్ల ఎర్రరక్త కణాలు నాశనమై రక్తహీనతకు దారితీస్తుంది. ఈ వ్యాధికారక పరాన్నజీవి గ్లూకోజ్ కోసం ఆశ్రయ జీవితో పోటీ పడుతుంది. శరీరంలో చక్కెర శాతం క్రమంగా తగ్గుతుంది. కాలేయం, కొవ్వు నిల్వలను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. తరువాత దశలో కాలేయం పనితీరు తగ్గిపోతుంది. రక్తంలో లాక్టేట్ శాతం పెరగడం వలన ఊపిరితిత్తుల కండరాలు సమస్యలుంటాయి. అనంతరం మెదడుకు గ్లూకోజ్ తగ్గడం వలన నాడీ వ్యవస్థ సంబంధిత లక్షణాలు కూడా ప్రారంభమవుతాయి. చికిత్స ఇవ్వకపోతే చివరకు మరణం కూడా సంభవిస్తుంది. లక్షణాల విషయానికొస్తే ఇది మెల్లగా చంపే వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించవు, కానీ కాలక్రమేణా పశువు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో అధిక జ్వరం అంటే 103 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీటు లేదా తిరిగి మరల జ్వరం కూడా సంభవిస్తుంది. రక్తహీనత అంటే కళ్ళు, నోరు తెల్లబడడం, ఆకలి మందగించడం కూడా జరుగుతుంది. క్రమంగా పశువులు బరువు కూడా తగ్గిపోతాయి. పశువు బక్కచిక్కిపోయి ఉంటుంది. పాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు చూడడానికి నీరసంగా కనిపిస్తాయి. వాటి కంటి పొర కూడా తెల్లబడి చివరికి కంటిలో పూత వచ్చి కళ్ళు కనపడకుండా పోతాయి. గర్భస్రావాలు, సంతానోత్పత్తి లోపాలు, బలహీనత, అలసటలు కూడా వస్తాయి. కొన్ని సందర్భాలలో పశువులలో పచ్చకామెర్లు కూడా గమనించవచ్చు. ఈ వ్యాధి సోకిన పశువులు
తీవ్ర ఉద్రిక్తతతో అసాధారణంగా ప్రవర్తిస్తాయి. పశువులు అటూ ఇటూ తిరుగుతూ తలను గట్టి వస్తువులకు కొట్టుకుంటూ కింద పడుతూ ఉంటాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు చికిత్స గనక చేయకపోతే మరణం కూడా సంభవించవచ్చు. రైతులు చాలాసార్లు ఈ లక్షణాలను సాధారణంగా పశువు యొక్క బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అదే పెద్ద నష్టానికి దారితీస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల ఉత్పత్తి కీలక పాత్ర పోషిస్తుంది. ట్రిపానో సోమియోసిస్ బారిన పడిన పశువుల్లో పాల ఉత్పత్తి 20-40% వరకు తగ్గిపోతుంది. రోజుకు 10 లీటర్ల పాలు ఇచ్చే గేదె వ్యాధి బారిన గనక పడితే 5-6 లీటర్లకే పాలు పరిమితమవుతాయి. చిన్న రైతులకు ఇది నేరుగా ఆదాయ నష్టంగా కూడా మారుతుంది. పాల సహకార సంఘాల ద్వారా వచ్చే నెలవారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబ ఖర్చులు నెట్టుకొచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ వ్యాధి వల్ల పశువుల బరువు తగ్గిపోవడంతో పాటు మాంసపు ఉత్పత్తి కూడా తగ్గుతుంది. మార్కెట్లో ఈ పశువుల విలువ బాగా పడిపోతుంది. బలహీనంగా కనిపించే పశువులకు వ్యాపారులు తక్కువ ధర పలుకుతారు. రైతు అవసరాల కోసం పశువును అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ట్రిపానో సోమియోసిస్ వల్ల గర్భస్రావాలు, వంధ్యత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక గేదో లేదా ఆవో సంవత్సరానికి 1 దూడనే ఇస్తుంది. ఇది రైతుకు భారీ నష్టం. దూడల సంఖ్య తగ్గడం అంటే భవిష్యత్తులో పశు సంపద పెరుగుదల తగ్గడమే. దీర్ఘకాలంలో ఇది పశుపోషణ వ్యవస్థను బలహీనపరుస్తుంది. వ్యవసాయ పనుల్లో ఉపయోగించే ఎద్దులు, గుర్రాలు, ఒంటెలు వంటి పశువులు ఈ వ్యాధి బారిన పడితే పని చేయలేని స్థితికి చేరుకుంటాయి. బలహీన

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ, భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారు, మా అందరికీ తెలియజేస్తున్నాను.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామదాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయమండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్టంలోని 6 జగిత్యాల జాతీయ రహదారి NH 63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ రెండు జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ భారత్, గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: విశాఖపట్నం 1400 టన్నులు, విశాఖపట్నం మరొక 600 టన్నులు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడను కూడా పెడుతున్నాం. కాబట్టి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్లు వచ్చేకి మనకు 1.5-2 years పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావిల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
3: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు CMRF కానివ్వండి, NOCలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

8:35 విహారీ యాత్రా సహాయకారి ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం వేరావాల్ పట్టణం సమీపంలో ప్రభాస్ పాఠంలో కొలువై ఉన్న శ్రీ సోమనాథ్ ఆలయం యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

9 గంటలకు సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ గంగానమ్మకు సేతబడి. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. పది గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మహిళా శ్రోతలు కొన్నటువంటి సినీ గీతాలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి వింటారు. అలాగే యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం జానపద గీతాలు విందాం. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. ఏడు గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా వేనామి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. అనంతరం పొలం కబుర్లు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆదిలాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినీ గీతాలు వింటారు. 8 గంటల 30 నిమిషాల నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

రాత్రి 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో రెండు రోజుల పాటు జరిగే రెండవ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి రెండు రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సే రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనుజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనుజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలనా భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో PDR జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, పీడిఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
3: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడా రంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు. ముందుగా
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. పల్లెవీక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం కుల్లూరులో వారిద్దరూ పర్యటించారు. ముందుగా రాజపాలెం గ్రామంలో చెక్ డ్యాం, ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యత గురించి తెలుసుకున్నారు. కుల్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న పోషకాహారం, పిల్లలు తాగుతున్న నీటికి ఫ్లోరైడ్ పరీక్షలను నిర్వహించారు. వెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యశాలలో ల్యాబ్లో పరీక్షలు ఎలా చేస్తున్నారో తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సచివాలయ ఆవరణలో మొక్కలను నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామానికి చెందిన ఒక రైతు మ్యాంగో కవర్స్ ను ఉపయోగించి సాగు చేస్తున్నారని, దిగుబడులు బాగున్నాయని ప్రశంసించారు. కల్తీ, కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం నెల్లూరు వనంతోపు సెంటర్లోని ఈ కామర్స్ ఆహార వ్యాపార సంస్థను తనిఖీ చేశారు. స్టోర్లో నిల్వ ఉంచిన పలు ఉత్పత్తుల్లో గడువు ముగిసినవి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ స్టోర్ పై చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నెల్లూరు కొత్తూరులోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ చదివిన పాకం సువిశేష్ కు పీడబ్ల్యూడీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. అతన్ని బుధవారం ఆ పాఠశాల ప్రిన్సిపల్ దొర్సానమ్మ అభినందించారు. తమ విద్యార్థి ఐఐటీలో సీటుకు అర్హత సాధించడం అభినందనీయమన్నారు. వసతి గృహాల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా హాస్టళ్ల సంక్షేమ అధికారులు పనిచేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారిని వెంకటలక్ష్మి సూచించారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్ భవనంలో బుధవారం వసతి గృహాల అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించామని, అదే స్ఫూర్తితో వచ్చే ఏడాది 100% ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశించారు. విద్యార్థులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలని, హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో పోషకాలతో నిండిన ఆహారం అందించాలని ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లి గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం కుక్కమ్ హెల్పర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ వంటశాలలు శుభ్రంగా ఉండాలని పేర్కొన్నారు. రిసోర్స్ పర్సన్ సునీత, ఉపాధ్యాయులు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో సీనియర్ పురుషుల జిల్లా హాకీ జట్టును ఎంపిక చేస్తున్నట్లు హాకీ సంఘం జిల్లా కార్యదర్శి పి జగన్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన జట్టు ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సత్యసాయి జిల్లాలో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. వివరాలకు 9444-661-89 మరొక నెంబర్ 9553-93371 నెంబర్లను సంప్రదించాలని కోరారు. మీరింతవరకు సింహపురి సమాచారం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం మారుతున్న గురు శిష్య సంబంధాల గురించి శ్రీమతి మంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం.
3: ఈ మధ్యకాలంలో పిల్లల్ని స్కూల్లో తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత అంతా టీచర్లకే అప్పచెప్పినటువంటి నేపథ్యంలో

0: టీచరు ఏదో కోప్పడినందుకు పిల్లలు, అంటే మరి హై స్కూల్ స్థాయిలో పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తలు కొంత తల్లిదండ్రులకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని ఏ రకంగా మందలించాల్సి ఉంటుంది టీచర్లు, వాళ్ళని నొప్పించకుండా ఉండాలంటే అనే విషయాలను గురించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో పిహెచ్డీ చేసిన డాక్టర్ మంగదేవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మంగదేవ్ గారు.
1: నమస్తే అండి.
0: పిల్లల్లో ఈరోజు చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారా, లేకపోతే తల్లిదండ్రులు టీచర్లు కొంచెం ఎక్కువ కోపం చూపిస్తున్నారంటారా?
1: ఎక్కువ కోపం కంటే ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నారేమో రాంగ్ వేలో
0: తల్లిదండ్రులు టీచర్లు కూడా.
1: ఎందుకంటే మెయిన్గా మనకి ఇప్పుడు కష్టం అంటే వాళ్ళకి అంత పెద్ద కష్టమా అని మనకు అనిపిస్తుంది. పిల్లల లెవెల్లో అది వాళ్ళకి కష్టమే. నీకు మార్కులు రాలేదు, పక్కవాడికి వచ్చాయి, పై వాడికి వచ్చాయి, ఇవన్నీ కంపారిజన్స్ వాళ్ళని హర్ట్ చేస్తుంటాయి. మనం ఏంటంటే పిల్లవాడు కదా, పిల్లవాడిలాగానే ఆలోచిస్తాం. పిల్లవాడంటే ఎదుగుతున్న వ్యక్తిత్వం కూడా కదండి, అది దాన్ని మర్చిపోతుంటాం. ఏదో ఒక రకంగా మందలించడం అంటే నిజంగా పేపర్లో హైలైట్ చేసినట్టు వాడిని గోడ కుర్చీలేసి కొట్టి ఆ స్థాయిలో ఎక్కడో రేరుగా ఉంటారేమో తెలియదు. ఆ స్థాయికి వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు, ఇంట్లో తల్లిదండ్రులకి లేదు, ఇటు స్కూల్లో టీచర్స్కి లేదండి. మనం వింటున్నాం కదా, ఏదైనా అయితే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే ఇది మరీ ఘోరం ఈ మధ్య జరుగుతున్నవి. నేను అనుకోవడం ఏంటంటే ప్రజెంట్ ఎకనామిక్ సినేరియోలో ఇద్దరు వర్క్ చేస్తే గానీ చాలడం లేదు డబ్బులు అనేది. డబ్బులు చాలడం చాలకపోవడం కూడా ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ అనుకోండి. చేసినప్పుడు వీడిని అసలు ఆదరించే వాళ్ళు లేరు. క్వాలిటీ అటెన్షన్ ఎక్కడుంది?
0: అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఇతరులతోటి పోల్చుకుని వాళ్ళు ఎలా పోటీ పడుతున్నారో పిల్లాడిని కూడా అలా పోటీ పడమని బలవంత పెట్టే నేపథ్యం కనబడుతుంది.
1: అసలు కనపడడం కాదు, అది అసలు ఫ్యాక్టర్. తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఎంగేజ్ అయిపోయి ఉండడం, స్ట్రెస్ఫుల్ లైఫే కదా మరి ఇద్దరు వర్క్ చేయడం. ఇప్పుడు షీ హ్యాస్ టు ప్లే 3 రోల్స్, వైఫ్, మదరు, ఒక రకంగా కొంతవరకు టీచరు, ఎంప్లాయీ, ఇంకానేమో మల్టిపుల్. ఇంకా ఈ టైంలో వాడినేమో సముదాయించలేరు, టైమ్ స్పేర్ చేయలేరు. చేయలేరు కాబట్టి న్యాచురల్గా షీ ఫీల్స్ గిల్టీ. లోపల ఏదో వాడికి ఇవ్వవలసిన అటెన్షన్, ప్రేమ ఇవ్వటం లేదనేది ఉంటుంది. దానికి ఏం చేస్తారు, ఆ ఉన్న కొంచెం టైంలో కాంపెన్సేటింగ్గా చూస్తున్నాం అని అనుకుని పెద్దానికి ఎస్ అనడం. కొత్త సైకాలజీ అట్లా మొదలైంది. అంతేగాని కాదు నాన్న, ఇది మన పరిస్థితి, మనం ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా అనలిటికల్గా చెప్పే ధోరణి కనపడడం లేదండి. ఇది దీనివల్ల ఏంటి, వాడికి అసలు నో తెలియదు. ఎప్పుడు ఎస్సే, ఏదంటే అది ఎస్. పొద్దు నుంచి లేను కదా, ఇప్పుడైనా వాడు అడిగిందంతా ఇవ్వకపోతే ఎట్లాగా ఇస్తారు. అది హీ క్యారీస్ ఇట్ టు ద స్కూల్. అందుకని ఏ చిన్న మాట అన్నా వాళ్ళకి అఫెండ్ అయిపోతున్నారు, కోపం వచ్చేస్తుంది. కోపంలో కూడా ఏమైపోయింది, ఇది వరకే కోపం వచ్చినా బహుశా ఏదో వెనక తిట్టుకునేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు పిల్లలు.
0: మాక్సిమం పుస్తకాల సంచి విసిరి
1: కొట్టేవాళ్ళు. ఇంటికి వచ్చి పోనీ ఇసురు టేబుల్ మీద కొట్టడానికి, ఆ కోపం చూడడానికి అమ్మ ఉండదుగా వీడు వచ్చేటప్పటికి. ఎవరికి చూపిస్తాడు, అమ్మ నాన్న తప్ప మూడో మనిషి ఉండరు. సో వాళ్ళు పాసిఫై చేయడానికి వీల్లేదు. అదేమంటే ఏమంటున్నారు, కౌన్సిలర్స్ ని పెట్టండి స్కూల్లో అన్నారు. ఒక కౌన్సిలరు ఎన్ని అర్థం చేసుకుంటూ చేయగలదు వీళ్ళని? పిల్లవాడి లెవెల్లోనే చూస్తే ఈ కంపారిజన్, వీడు తల్లిదండ్రులేమో నువ్వు వాళ్ళు చూడరా, వాళ్ళు చూడు, వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు అనేది వాళ్ళకి కంపారిజన్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాడు ఇంకెంతకంటే కాస్ట్లీ వేసుకొస్తున్నాడు, 2-వీలర్ ఇంత గొప్పది, ఆ కార్ ఇంత గొప్పది, మనదేమో ఇట్లా ఉంది, ఇది వాడు పెద్ద అవమానం కింద ఫీల్ అవడం. వీటికి తోడు రివెంజ్ఫుల్ గా వాళ్ళు తయారవుతున్నారు. ఇది ఓర్చుకోలేనప్పుడు ఏం, ఎట్లా కొట్లా వాడిని దెబ్బతీయాలి అనుకుంటున్నాడే గాని, నేను ఒకసారి వెళ్ళిపోతేనో లేకపోతే ఇంకేమన్నా చేసుకుంటేనో మళ్ళీ నేను ఉండను కదా అనేటటువంటి కామన్ సెన్స్ లేకుండా పోతుంది. మనం అనలైజ్ చేయటంలా. ఇప్పుడు పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలి చెప్పండి? అప్పు చేసావు, నువ్వు తెలుసుకుని చేయాలి కదా, నువ్వు తీర్చగలనా లేదా అనేది నువ్వు చూసుకోవాలి, వాట్ ఈస్ యువర్ స్టేటస్ అని. అది చూసుకోకుండా చేసి నేను అప్పు తీర్చలేక చచ్చిపోతున్నానంటే ఏంటి, ఫ్యామిలీ మొత్తం ఇదైపోతున్నారు కదా, పాపం రోయిన్ అయిపోతున్నారు. సో ఈ నెగిటివ్ రోల్ మోడల్స్ అయిపోతున్నాయి. ఈ నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ ఫీచర్స్ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటారు. ఓహో ఇట్లా కూడా మనం వీళ్ళని సాధించవచ్చు అనుకుంటున్నారు, కానీ ఒకసారి సాధనలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఏం మిగలదు అనేది వాడికి తెలియటలా, తెలియజెప్పడంలా మనం.
0: అంటే ఇది విద్యావేత్తలు చెప్పేటటువంటి విషయం ఎమోషనల్ కోషెంట్ అనేసి అంటుంటారు చూసారా, అది మామూలు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఈ రోజున స్కూళ్లలో కానీ ఇంటెలిజెన్స్ కోషెంట్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి, వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఎక్కువ అక్వైర్ చేస్తున్నారు అనే దాని మీదే వీళ్ళ దృష్టి అంతా ఉంటుంది. కానీ వాళ్ళు మానసికంగా కష్టనష్టాలు ఆటుపోట్లు తట్టుకోవడానికి వీలైన ఎమోషనల్ కోషెంట్ అనేటటువంటి రిస్ట్రెయింట్ అంటారు కదా, ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది డెవలప్ చేయడానికి మన కరికులంలో లేదా ఇంకా పెట్టాల్సిన అవసరం ఉందా, అది టీచర్లలో ఉందా, లేకపోతే పేరెంట్స్ నుంచి కూడా రావాల్సిందా?
1: ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది కొత్తగా వచ్చి ఏదో దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఈ ఎమోషనల్ కోషెంట్ అంటే కూడా వాడిని మనం అర్థం చేసుకుని అనాలిటికల్ గా ఒక ఇష్యూని చూడడమే కదండి. ఆ ఎమోషనల్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ వర్క్ చేయదు. మనం మామూలుగా మాట్లాడే మాటలేవి మాట్లాడడం ఆ టైంలో, ఆ ఎమోషన్ ఎక్కువైనప్పుడు, ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు. ఇది అన్ని ఏదో మనం ఏంటంటే వీఆర్ షిఫ్టింగ్ అవర్ బర్డెన్ టు సంబడీ ఎల్స్. మనం తీసుకొస్తే వస్తారు ఈ ప్రపంచంలోకి పిల్లలు, వాళ్ళని అన్ని రకాలుగా బాగా చేయవలసిన బాధ్యత ఉంది. యాక్చువల్గా వాడు డాక్టర్ కాకపోయినా ఇంజనీర్ కాకపోయినా మీరు చక్కని ప్రవర్తన ఇస్తే బాగా బ్రతకగలడు, అది ఇవ్వటలేదుగా. ఇప్పుడు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా మరి ఇంకేదేదో చదువుతున్నా చిన్న చిన్న విషయానికి ఎవరో అమ్మాయి నో అంది. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కూడా అదే కదా, ఇప్పటి నుంచి అంటే డౌన్వర్డ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది ఈ ఓర్పు లేకపోవడం, ఓర్చుకోలేకపోవడం అనేది. అంటే నో అంటే అమ్మాయో నువ్వు చావడం ఎందుకండి? ఇంకొక వైపు నువ్వు దృష్టి పెట్టు, పోనీ కెరియర్ వైపు ఆలోచించు, చదువు వైపు ఆలోచించు, యు ట్రై టు బి నెంబర్ వన్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనేది లేదు కదా. మరి కోషెంట్లు ఇవన్నీ ఏదో మన పుస్తకాలు చదువుకోవడానికి చెప్పడానికి సరిపోతుంది. ఇంట్లో ఏంటంటే నేను అదే అంటే యాజ్ ఎ టీచర్
0: తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే పద్ధతి నుంచి
1: మళ్ళించుకోవాలి. అసలు పెంపకమే వేరుగా ఉండాలండి. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనులు చెప్పుకోవడం, కలిసి భోంచేయడం, కలిసి మాట్లాడుకోవడం. ఎందుకంటే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఈ 45 ఇయర్స్ అనుభవంతో తరచూ పేరెంట్స్కి ఇవే చెప్తుంటా, ఎవరో చేస్తారు స్కూల్ చేయాలి కదా, మాకేంటంటే అట్లా మీరు తీసుకొచ్చిన వ్యక్తి వాడు ఈ సంఘంలోకి, మళ్ళీ దాని ఫలితాలన్నీ మీరేగా అనుభవిస్తున్నారు. అందుకని రోజులో ఒక్కసారైనా కూర్చుని పిల్లలు ఇంట్లో తల్లి తండ్రి పిల్లలతో కూర్చొని భోజనం చేయటం, చేస్తున్నంతసేపు ఏదో మాట్లాడుకోవటం, నువ్వు చదివావా, దాంట్లో ఎన్ని మార్కులు, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఏం జరిగిందమ్మా స్కూలు, నీ ఫ్రెండ్స్ ఎవరు, వాడికి ఏమి ఇంట్రెస్ట్, నీకేమి ఇంట్రెస్ట్ అని ఆ విధమైన దగ్గరతనం ఉండాలండి వాళ్ళకి. దగ్గరతనం ఉన్నప్పుడు ఏంటంటే వాడు నిర్భయంగా మనతో షేర్ చేసుకుంటాడు. తక్కువ మార్కులు వచ్చిన ఆ షేర్ చేసుకున్నప్పుడు మనకి సమస్య ఉండదుగా. అప్పుడు వెంటనే మనం ఏదో అనకుండా మళ్ళీ సమయం చూసి పర్వాలేదు, ఏంటి ఇప్పుడు ఈసారి తక్కువ వస్తే ఇంకోసారి బాగా రాస్తావు నానా, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అనే తండ్రి ఎక్కడున్నాడండి? లేడు కదా.
0: తల్లి కూడా
1: తండ్రి, అసలు తల్లికి ఎక్కువ, ఎందుకంటే ఆమెకి కాన్సన్ట్రేషన్ అంతా వీడి మీదే. అసలు వచ్చి ఏడ్చే తల్లుల్ని చూసా నేను, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడికి మార్కులు తక్కువ వస్తే నువ్వు ఏడిస్తే సొల్యూషన్ అది, లేకపోతే నీ ఏడుపు కరిగిపోయి వాడు చదువుతాడా, లేకపోతే కరిగిపోయి టీచర్ మార్కులు వేయాలి, అది కాదు కదా. నేనంట ముందు మీరు ఏడుపు ఆపేసేయండి అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అంటే ఆయన వస్తే కోపడతారండి నన్ను, అందుకని ఏడుస్తున్నాను అంటది ముందే. అట్లా ఈ ఎమోషను వాడికి కాదండి, మనకున్న ఎమోషన్లు స్ట్రెస్లు అన్నీ వాడికి పాస్ ఆన్ చేస్తుంటాం. ఆ చిన్న ప్రాణం అవన్నీ తట్టుకోలేక మరి ఇన్ఫ్లుయెన్స్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో నుంచి బయటపడలేక వాడు అతలా కుతలం అయిపోతున్నాడు,
0: తిరుగుబాటు ధోరణి ఏర్పడుతుంది,
1: హింస అదేగా. ఇప్పుడు ఏదో ఎవరో ఎవరినో ఒకసారి చంపారు, అది మళ్ళీ చూపెట్టి మళ్ళీ చూపెట్టి మళ్ళీ చూపెట్టి అసలు మనకు మతిపోయేటట్టు చేస్తారు. మరి ఆ చిన్న మనసుకి అది ఈ చెప్పాను ఈ నెగిటివ్ క్యారెక్టర్సే హీరోయిక్గా కనిపిస్తుంది, వీడు వాడిని చంపుతాడు లేదా వీడన్నా చేస్తాడు, అది ఎట్లా మరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎట్లుంటుందండి?
0: ఇప్పుడు మనం ఈ వలయంలోంచి బయటపడేయాలంటే ఎక్కడ మొదలు పెడదామంటారు ప్రయత్నం?
1: పేరెంట్స్ అండి, పేరెంట్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ బై సైకాలజిస్ట్. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళదే
0: పిల్లలకి స్కూల్లో కౌన్సిలింగ్ కాదు, ముందు తల్లిదండ్రులు చేయాలి.
1: తల్లిదండ్రులే అసలు మనమే అసలు హింస అంతా చేసేది. పేరెంట్స్ ఏంటంటే తెలుసు వాళ్ళకి, కానీ ఇది వాళ్ళు ఏదైతే ప్రేమ అనుకుంటున్నారో ఆ ప్రేమతో వాళ్ళని ముంచేసి ఏది ఊపిరాడకుండా చేస్తున్నారు. అందుకని ప్రేమ వేరు, నువ్వు పద్ధతిగా పెంచడం వేరు. ఆ పెంపకంలో నువ్వు కరెక్ట్ లైన్స్లో వెళ్ళినా ఉంటాడా లేదా అనేది వేరే క్వశ్చన్. మన వరకు మనం ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళాలి కదా. వాడు చిన్నప్పటి నుంచి ఆ స్ట్రెస్ లేకుండా చెప్పాను కదా, అది ఇవ్వకపోతే వాడు ఊరుకోడండి అంటే ఏంటి? ఊరుకోకపోతే కాసేపు ఏడుస్తాడు, భరించలేకపోతే కాసేపు చెవిలో దూది పెట్టుకోవాలి. వాడు ఏంటంటే వాడికి ఆయుధం యాడ్ అవడం, ఇంట్లో ఉన్నాయి పడేయటం, పోతే పోయింది.

0: నుంచి ప్రతి ఒక్కటి అంతే కదా. ఇప్పుడు భయంకరమైన భాష పట్టుకొస్తున్నారు, సరే మీడియాలో కూడా ఇవన్నీ జోక్స్ అయిపోయినాయి. వాళ్ళ ఇంట్లో వీళ్ళు మాట్లాడితేనే కదా, వాడికి ఆడపిల్లలంటే చులకనగా మాట్లాడడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మేబీ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ వైఫ్. వాడు కళ్ళ ముందు ఉన్నంతసేపు మీరు ఇవన్నీ మాట్లాడకుండా రాత్రి ఎప్పుడో మాట్లాడుకోండి, మీ ఇద్దరు ఒక మీ ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు అని చెప్తుంటాం. తర్వాత ఏంటి, భయం లేదుగా, మూడో వ్యక్తి లేరు ఇంట్లో. ఇది వరకంటే ఏదో అత్తలు మామలు ఎవరో వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వింటారేమో అని కొంతన్నా శంక ఉంటుంది కదా, వాళ్ళని కూడా మించిపోయిన వాళ్ళు ఎక్కడో ఉంటారు. నేనేం చెప్పానంటే, సరేలేమ్మా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మీకు ప్రాబ్లమెటిక్ గా ఉండొచ్చు, కంటిన్యూస్ గా జనరేషన్ గ్యాప్ వల్ల వాళ్ళకి ప్రతిదీ తప్పుగానే కనిపించవచ్చు. కనీసం పండక్కి వీడి పుట్టినరోజుకి లేకపోతే వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేయాలనుకున్నప్పుడైనా తప్పనిసరిగా మీరు వాళ్ళని ఇన్వైట్ చేసి మనస్ఫూర్తిగా పిలుస్తున్నాం అనే ఇంప్రెషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తెచ్చుకోండి. పిల్లలకి చాలా ఇష్టం అండి గ్రాండ్ పేరెంట్, అసలు వేరే వ్యక్తి ఇంటికి వచ్చారంటేనే వాళ్ళకి ఇష్టం. కాకపోతే వీళ్ళు చేయలేక ఇవాళ రేపు విసుకుంటున్నారు, కానీ ఒక పండగలాగా వాడు ఫీల్ అవుతాడు, వాళ్ళతో ఎక్కడెక్కడ కబుర్లు చెప్తాడు అన్నీ చెప్తాడు. సో ఇన్ వన్ వే ఇట్ ఈస్ లెట్ ఆఫ్ చైల్డ్కి యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ అని ఏదో ఇట్లాంటి సలహా ఇచ్చా. వాళ్ళు మాకు తెలిసినవైనా మీరు అట్లా మళ్ళీ మళ్ళీ చెప్తుంటే బాగానే ఉందండి అన్నారు. అంటే బహుశా ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలేమో. కౌన్సిలింగ్ పిల్లలకు కాదు, పేరెంట్స్ కి ఇవ్వాలి బాగా.
1: ఇప్పుడు ఈ పేరెంట్స్ కూడా టైం ఎక్కువగా గడపలేని పరిస్థితిలో ఉంటున్నారు కదా, హాస్టల్స్ లోను పెడతారు అందరు, కానీ అందరు పిల్లలు ఇలా కాకుండా కొంతమంది పిల్లలు మాత్రం ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది.
0: అందరూ ఒకలాగా ఉండవుగా, ఫిజికల్ ఫీచర్స్ ఎట్లా డిఫరెంట్, మరి మెంటల్ ఎబిలిటీస్ డిఫరెంట్, ఆ క్యారెక్టర్స్ డిఫరెంట్. కొంతమంది తల్లు నాకు తెలుసండి డాక్టర్స్ అయ్యండి కూడా వాళ్ళు వర్క్ చేయకుండా, కాదు వాడికి 10-12 ఏళ్ళు వచ్చే వరకు మేము అటెండ్ అవుతాం అనే వాళ్ళు తెలుసు. కొంతమంది ఏంటంటే ఆయన ఎన్ని సంపాదించినా వీళ్ళు కూడా పొద్దున్న లేవడం, మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ప్రాక్టీసులు చేయడం. సరే వాళ్ళు ఏం తిట్టుకున్నా నేను చెప్తూనే ఉంటా, ఎందుకంటే అది మీ ప్రోడక్ట్, రేపు పొద్దున్న మీరే దాన్ని ఎంజాయ్ చేసేది వాడు సరిగ్గా ఉంటే, వాడి కోసం త్యాగం చేయండి అని చెప్తా. లేదా కనీసం పార్ట్ టైం చేయండి, ఎందుకంటే ఎనర్జీస్ అన్నా ఉంటాయి కదా అటెండ్ అవ్వడానికి, ఎనర్జీ కూడా మిగలదు కదండి. మీరు 4 గంటలకి ఇంటికి వచ్చినా అక్కడ స్ట్రెస్ఫుల్ గా జాబ్ చేసి పొద్దున్న ఏదో వండి ఇంకేదో చేసి మళ్ళీ ఆయనకి ఎదురెదురు కాఫీ ఇచ్చి వీడికి అటెండ్ అవ్వాలంటే ఉండదు, వాడు ఇంటికి వచ్చేటప్పటికి ఎవరు ఉండరు. సో ఏం చూస్తాడో తెలియదు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడో తెలియదు, పీర్ గ్రూప్ వాడిని ఎట్లా మారుస్తారో తెలియదు. అందుకని పీర్ గ్రూప్ని మీద మనం చైల్డ్తో చాలా క్లోజ్గా ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో, నానా నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, వాళ్ళకు కూడా స్నాక్స్ పెడదాం, ఇవాళ మనం ఎంజాయ్ చేద్దాం, అట్లా కానీ వాళ్ళని మనం స్టడీ చేసుకుంటే తప్ప మన పిల్లవాడిని రక్షించుకోలేం. ఇది త్యాగం కాదు,
1: మన పిల్లవాడి బాగు కోసమే మనం వాడి స్నేహితులు ఎవరైనా చూసుకోవడానికి ఒక అకేషన్ కల్పించుకుంటూ ఉండాలి.
0: రమ్మనాలి రమ్మనాలి, ఏదో వాడొస్తే ఇల్లంతా గొడవ చేస్తారు, నువ్వే వాడింటికి పోరా అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే యు విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు స్టడీ దెమ్, వాడు రైట్ గ్రూప్లో ఉన్నాడా రాంగ్ గ్రూప్లో ఉన్నాడా దాన్ని బట్టి. నీ ఫ్రెండ్స్ అంతా చెడ్డాళ్ళు అని అన్నారనుకోండి, వాడు కోపం వస్తుంది రేపు చెప్పడం వాళ్ళ గురించి. అట్లా కాకుండా మనం మరి అంత కష్టపడాలండి, ఇట్స్ నాట్ ఏ స్మాల్ జాబ్, పిల్లవాడిని కానీ అంత తేలిక కాదు. వాడిని తీర్చిదిద్దడం అనేది చాలా కష్టమైన జాబ్.
1: ఉద్యోగాని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి తల్లిదండ్రులు,
0: తీసుకోవాలి మరి.
1: ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో అన్నింటికి ప్రతి తల్లి కాబోయే ముందు తల్లి అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటికీ రకాలైన కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు, కానీ పేరెంటింగ్ అనే దానికి కౌన్సిలింగ్ తీసుకోవటం లేదు కదా.
0: చాలా అవసరం
1: కౌన్సిలింగ్. ఆటోమేటిక్ గా పెద్ద తరం వాళ్ళు చిన్న తరం వాళ్ళకి చేసేయడం అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ వచ్చేది, కానీ ఈ రోజుల్లో వెస్ట్ కుటుంబాలు ఉండడం వల్ల కౌన్సిలింగ్ అనే కాంపోనెంట్ ఉండకపోవడం వల్ల కూడా ఈ రకమైన సమస్యలు ఏర్పడతాయి.
0: షేర్ చేసుకోవటానికి లేరు కదండి వాడికి, ఇప్పుడు అన్ని అమ్మతో చెప్పలేడు నాన్నతో చెప్పలేడు ఇంకొక వ్యక్తి లేడు, అందుకని ఏంటంటే రాంగ్ హ్యాండ్స్ లో పడిపోతున్నాడు. వాడేంటంటే ఓహో మనం వీడిని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని అంత కొంతమంది అంత తెలివిగా ఉంటున్నారు, ఇంకొంచెం ఏజ్ వైజ్ కానీ అదర్వైజ్ కానీ ఇవన్నీ మరి ఉండాలంటే పేరెంట్సే 1000 కళ్ళతో పెంచుకోవాలి. మీరు డబ్బులు ఇచ్చి ట్యూషన్ చెప్పిస్తున్నానండి వాడికి 1000 రూపాయలు ఇస్తున్నానంటాం, వాడు 1000 రూపాయలు ఇస్తే వాడికి 1000 రూపాయల మీద దృష్టే గానీ నీ పిల్లవాడి మీద దృష్టి ఎందుకు ఉంటుంది? ఏది చదువుకున్న పేరెంట్స్ కూడా
1: అదే, ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచే ఇది వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం దగ్గర స్టార్ట్ చేయాలి. వాళ్ళు
0: మనసుకు దగ్గరగా ఒక ఫ్రెండ్ లాగా ఒక స్నేహితుడిలాగా ఉండాలండి, నేను అదే పదే పదే చెప్తుంటా.
1: నమస్కారం మంగదేవ్ గారు.
0: నమస్తే అండి.
2: మీరు ఇప్పటి వరకు మారుతున్న గురు శిష్య సంబంధాల గురించి శ్రీమతి మంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: శ్రోతలు, శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. కార్యక్రమంలో ఇప్పుడు కవితా గానం విందాం. సమర్పణ శ్రీమతి అరుణ్ గారు. శ్రీ అరుణ్ గారు,

0: కవిత, మిత్రుడా నువ్వు వెళ్ళిపోయాక ఓ నల్లటి కలను ధ్యానిస్తూ ఇక్కడే కూర్చున్నాను నిశ్శబ్దాన్ని పాడలేని మనసుతో. మిత్రుడా నువ్వు పోయాక నీ ఆఖరి గీతం రచించబడుతోంది. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఊరేగించినట్టు నీ ఆఖరి గీతాన్ని ఊరేగిస్తారు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఊరేగించినట్టు నీ ఆఖరి గీతాన్ని ఊరేగిస్తారు. నువ్వు కన్న కలలన్నీ ఇవాళ ఈ దేశం చెట్లకి కాస్తున్నాయి. నువ్వు ఒంటరిగా పాడిన పాటలు ఇవాళ మన బీడు నేలల్లో మొలకెత్తుతున్నాయి. ప్రపంచం నిండా నువ్వు సంచరించిన జాడలే. నదిలోనూ, సముద్రం మీద, ఆఫ్రికాలోనూ, ఉత్తర అమెరికాలోనూ, పేజీల మీద నాలుగు చివర్లకు నడిచినంత సులభంగా సంచరించావు. ప్రపంచం నిండా నువ్వు సంచరించిన జాడలే. నదిలోనూ, సముద్రం మీద, ఆఫ్రికాలోనూ, ఉత్తర అమెరికాలోనూ, పేజీల మీద నాలుగు చివర్లకు నడిచినంత సులభంగా సంచరించావు. నీ కళ్ళ మీద జీరాడుతూ ఎన్నెన్ని అక్షరాలు, అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు నిన్ను నువ్వే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసుకుంటూ తీసుకున్న ద్వారాల గుండా కొత్త ప్రపంచం క్రిక్కిరిసిపోతూ ఉంటే ఎన్నెన్ని మైమరపులు, ఆశ్చర్యాలు, సంభ్రములు. ఎక్కడో ఏమూలో ఓ గడ్డిపోచ తలెత్తితే అది ఇక్కడ ప్రభంజనమై మనుషులను ఊపేస్తుందని ఊహించామా? ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకున్నాం కదా. ఎప్పటికప్పుడు మనము మాట్లాడుకుంటూనే ఉన్నాం. నోట్లో ఎర్రని తివాచి ఎన్ని మెలికలు తిరిగిందో అన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం కదా. జీవితంలో కంటే జీవితం తరువాతే ఎక్కువ గౌరవించబడే కాలమిదని మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. మనుషులందరిలోనూ పిడిగడు సంతోషం కోసం వెతికాం కామా? ప్రతి దేహాన్ని గాలించాం. కన్నీళ్లతో మాట్లాడని ఆత్మ ఒక్కటైనా కనిపించిందా? శ్మశానాల్లో పూల చెట్ల కోసం ఎంత వెతికాం ఇక్కడ ప్రతి ఆత్మహత్య ప్రేమరాహిత్యం గురించి చెప్పేదే ఇక్కడ దొరకని దానికోసం వెతుక్కునే పరుగు, అలసిపోవడం, గాయపడడం, ఓడిపోవడం ఒక్కటే తెలిసిన చోట ఇంకేదీ తెలీదు. జీవితం బలహీనతల సంపుటం. అయినా మిత్రుడా, ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకున్నాం కదా. ఎప్పటికప్పుడు మనము మాట్లాడుకుంటూనే ఉన్నాం. నోట్లో ఎర్రని తివాచి ఎన్ని వెలికలు తిరిగిందో అన్ని మాటలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరో కవిత, ధ్వంసమవుతున్న దృశ్యం. ఇన్ని వర్షాకాలపు సాయంత్రాలు, వెన్నెల రాత్రులు ఏవీ కౌగులించుకోవు నన్ను. ఆఖరికి నా దోసిట్లో భద్రపరుచుకున్న ఒక్క కన్నీటి చుక్క కూడా ఇప్పుడు నా నుంచి నేను పరిగెడుతున్నాను దూరంగా. నా బంగారు మట్టి నుంచి, ఉన్న ఊరు నుంచి, కన్న పేగు నుంచి ఎటే పెళ్లినా నా దేహం నన్ను వెంబడిస్తూనే ఉంది. నా నీడ విరిగి అనేక రూపాలుగా విరబూస్తూనే ఉంది. ప్రపంచం కళ్ళ నిండా ఒరుసుకుపోతోంది.
1: ఇది ఎక్కడా మజిలీలు దొరకని యాత్ర.
0: దారి పొడవునా ఎండుటాకుల నదులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆకుపచ్చని సందర్భాలు గడ్డకట్టుకుపోతూనే ఉన్నాయి. దాచుకున్న దృశ్యాలన్నీ కళ్ళ కింద ధ్వంసమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు జీవితం ఒక స్థిర బిందువు వద్ద లేనేలేదు. గాయకులందరూ గొంతులు విప్పేసుకుని వెళ్ళిపోయాక పాట ఒక అనాథశవం.
1: మరో కవిత, వాన వచ్చింది. చిటపట చిటపటమని నాట్యం చేస్తూ వాన వచ్చింది. లోకమంతా సంగీత సంబరం. మట్టి పరిమళం లేచి మనసును తాకింది. రైతులందరూ విత్తనాలై మొలకెత్తారు. వాడిన పూల మొక్కల ప్రతి చినుకును లక్ష చేతులతో హత్తుకుంటున్నాను. నా పైన ఆకాశం వేయి మెరుపులతో జలధరిస్తోంది. ఇవాళ ఈ దోసిడి చినుకుల కోసం లక్ష అడవుల్ని ప్రార్థించాను. వాన కురుస్తుంటే చెట్లు ఏం మాట్లాడుకుంటాయో వినాలనుంది. ఇక్కడ పూల భాష తెలిసిన సీతాకోక చిలుకలు తోటలన్నిటికీ కాపలా. నల్లమబ్బుల ఆకాశం నీళ్లలోకి జారిపడింది. పొలాలన్నీ రాలిని ఇంద్రధనుస్సులతో నిండిపోయాయి. చీకటి పడేటప్పటికి నేలంతా కప్పల సముద్రమైంది. రాత్రంతా నదిలో ఈదిన చంద్రుడు తెల్లారేసరికి జాలరి వలలో చిక్కాడు. రాత్రంతా నదిలో ఈదిన చంద్రుడు తెల్లారేసరికి జాలరి వలలో చిక్కాడు. ఉదయాన్నే పూలు పూసిన చెట్టు దగ్గర కాపేసిన ఆకుపచ్చ రంగు సూర్యుణ్ణి పిట్టలు తోలుకొచ్చాయి. ఉదయాన్నే పూలు పూసిన చెట్ల దగ్గర కాపేసిన ఆకుపచ్చ రంగు సూర్యుణ్ణి పిట్టలు తోలుకొచ్చాయి. ప్రతి ఊరి ఆకాశం మీద ఆ సూర్యుణ్ణి అంటించి వచ్చాను. మోకరిల్లే సందర్భం వస్తే తెరచాపల్లాంటి రెక్కలతో సరస్సుల్ని కౌగులించుకుంటున్న పక్షుల ముందు మోకరిల్లాలి. పైకి ఎగిరిన ప్రతిసారి పక్షులు మేఘాల్ని ముద్దాడి వస్తాయి. ప్రతి మేఘం మీద పక్షి సంతకం ఉంటుంది. చెట్ల ఆకులు ఊరంతా ఎగురుతాయి కరపత్రాలు పంచుతున్నట్టు. ఈదురుగాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నట్టు శరీరాలు కొట్టుకుంటాయి. చినుకు పెడితే చిగురు పట్టన లతలేమున్నాయి దేహంలో. అయినా ఈ చల్లని వానాకాలపు సాయంత్రాలకు నమస్కారం. ఈ కురిసే జలధారలకి, అర్ధరాత్రి చలివేళ నెగళ్ళు రగిలించే రహస్యాలకి ఒక నమస్కారం.

0: మీరింతవరకు కవితాగానం విన్నారు. సమర్పణ శ్రీ అరుణ్ గారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం విటమిన్ డి యొక్క ఆవశ్యకత.

మానవ శరీరంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ప్రతి అవయవానికి విటమిన్ డి అవసరం ఉంటుంది. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే సరిపడా విటమిన్ డి అందుతూ ఉండాలి. అయితే నిజానికి మనుషులకు అవసరమయ్యే విటమిన్ డి సూర్యరశ్మితో అందుతుంది. అయితే మారుతున్న జీవనశైలి, పిట్టగోడల్లాంటి ఇళ్లలో నివాసం, ఎండ తగలని జీవన విధానంతో సరిపడా విటమిన్ డి అందడం లేదు. దీంతో చాలామంది తక్కువ వయసులో విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది కృత్రిమంగా విటమిన్ డిని పొందడానికి టాబ్లెట్లు వాడుతున్నారు. అయితే దీనివల్ల ప్రారంభంలో బాగానే ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారానే విటమిన్ డిని పొందే వీలుంటే బాగుంటుంది కదా. మరి ప్రకృతి మనకు సహజంగా అందించే ఏ ఏ పదార్థాల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పాల పదార్థాల్లో ముఖ్యంగా పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్, బటర్, పన్నీర్ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు కోడిగుడ్లలో కూడా విటమిన్ డి లభిస్తుంది. ఇక గుడ్డులో ఉండే యోక్ను ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే విటమిన్ డి ఎక్కువగా ఉండేది ఇందులోనే. చేపలు. డి విటమిన్ పుష్కలంగా లభించే మరో ఆహార పదార్థం చేపలు. ముఖ్యంగా సాల్మన్, ట్యూన్ ఫిష్లలో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ చేపల్లో ఉండే కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పుట్టగొడుగులు. ఇటీవల కాలంలో పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం బాగా పెరిగిపోయింది. ఇక రుచిలో కూడా మేటిగా ఉండే పుట్టగొడుగుల్లో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. తృణధాన్యాలు. గోధుమలు, రాగులు, బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ప్రాసెస్ చేయకుండా తీసుకుంటేనే వీటిలో ఉండే పోషక విలువలు శరీరానికి అందుతాయి. దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లలో పుష్కలంగా విటమిన్ డి లభిస్తుంది. ఈ పండ్లను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సహజంగా విటమిన్ డి పొందే అవకాశాలుంటాయి. ఇక ఆకుకూరల్లో కూడా శరీరానికి అవసరమైన విటమిన్ డి మనకు అందుతుంది. ముఖ్యంగా తోటకూర, మునగాకు వంటి ఆకుకూరలు నిత్యం తీసుకోవడం ద్వారా విటమిన్ డి మనకు లభిస్తుంది.

0: విటమిన్ డి యొక్క ఆవశ్యకత గురించి మీరు ఇంతవరకు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08445 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
4: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
1: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

0: ఎంచుకున్న పిల్లలను గుర్తించి రాష్ట్రస్థాయి జట్లకు పంపిస్తామని, ప్రతి ఏడాది ఈ క్యాంపు కొనసాగిస్తామని అన్నారు. పాడేరులో రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మే 28న పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వారిని అభినందించారు. నిబంధన ఉల్లంఘించిన వారికి అవగాహన కల్పించారు. మే 29న రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీ, ఐసీయూ, ల్యాబ్, మందుల స్టోర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, సూపర్ స్పెషాలిటీ సేవలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. గత నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ పథకాలు వేగంగా అమలయ్యాయి. గిరిజన ప్రాంత అభివృద్దే ప్రభుత్వ ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. జూన్ నెలలో ఋతుపవనాల సన్నద్ధత, వాగులపై తాత్కాలిక వంతెనలు, మలేరియా నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పి సూర్యారావు. వ్యాఖ్యానం కేసుమ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:34 కావస్తోంది. మరికొద్దిసేపట్లో విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
6: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:35 కావస్తోంది. విహారీ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

వైదిక శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. పరమశివుడు తన శిరస్సుపై చంద్రుని ధరించడం వల్ల సోమనాథుడయ్యాడు. ఈనాటి విహారీ కార్యక్రమంలో సౌరాష్ట్రే సోమనాథంచ అని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమ జ్యోతిర్లింగంగాను, భక్తికి చిహ్నంగాను, ఆధ్యాత్మిక భండాగారమై ఒకప్పుడు సింధు సాగర్ గా పిలువబడిన ప్రస్తుత అరేబియా సముద్ర తీరాన గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతం వేరావల్ పట్టణం సమీపంలో ప్రభాస్ పాటంలో వేల సంవత్సరాలుగా భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ సోమనాథ్ ఆలయ విశేష

అర్థంగా ఉంది. ఈ ఆలయ ప్రస్తావన కంద పురాణంలోని ప్రభాస ఖండంలోనూ, శివ పురాణం ఇంకా నంది పురాణంలోనూ ఉంది. ఆ వృత్తాంతం ఈ విధంగా ఉంది. మనస్సుకి అధిపతి చంద్రుడు, అత్రి మహర్షి అనసూయల పుత్రుడు, ఈయనని సోముడు అని కూడా పిలుస్తారు. దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకున్నాడు. కానీ చంద్రుడు తన 27 మంది భార్యలలో రోహిణిని మాత్రం అమితంగా ప్రేమించి మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేశాడు. దీంతో చంద్రుడు తన మామ అయిన దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురయ్యాడు. ఆగ్రహించిన దక్ష ప్రజాపతి చంద్రుడిని శపించాడు. తత్ఫలితంగా చంద్రుడు తన తేజోశక్తిని కోల్పోయాడు. శాపగ్రస్తుడైన చంద్రుడు శాప విమోచనానికి ఏదైనా ఉపాయం చెప్పమని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆశ్రయించాడు. బ్రహ్మదేవుని సూచన మేరకు చంద్రుడు త్రివేణి సంగమమైన ప్రభాస తీర్థానికి చేరుకుని పరమశివుని అనుగ్రహం కొరకై ఘోర తపస్సు చేశాడు. చంద్రుని తపస్సుకు భక్తికి మెచ్చిన పరమశివుడు చంద్రునికి శాప విమోచనం గావించాడు. తత్ఫలితంగా కోల్పోయిన తన తేజోశక్తిని చంద్రుడు తిరిగి పొందాడు. శాప విమోచనం పొందిన చంద్రుడు ప్రభాస తీర్థంగా పిలువబడే త్రివేణి సంగమమైన కపిల, హిరణ్, సరస్వతి నదుల పావన సంగమ స్థానాన ఒక బంగారు ఆలయాన్ని నిర్మించాడు. సోమనాథ ఆలయం 4 దశల్లో నిర్మించబడిందిగా భావిస్తారు. తొలుత చంద్రుడు బంగారంతోను, సూర్యుడు వెండితోను, శ్రీకృష్ణ భగవానుడు చందనపు చెక్కతోను, చిట్ట చివరగా భీమదేవరాజు రాతితో నిర్మించారు. చంద్రుని మరి ఒక పేరు సోముడు. ఈ ఆలయం ప్రధానంగా సోమునిచే నిర్మించడం వల్ల ఇక్కడి స్వామి శ్రీ సోమనాథునిగా పూజలందుకుంటున్నాడు. ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడి ప్రభాస తీర్థంలో పవిత్ర స్నానం చేసి 5 శివాలయాలను నిర్మించారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ సోమనాథ్లో తమ అవతార పరిసమాప్తి చేశాడు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇచ్చటి బల్కా తీర్థంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్రమిస్తున్నప్పుడు ఒక వేటగాడి బాణం ఆయన కాలి బొటన వేలికి తగులుతుంది. బాణం తగిలిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు హిరణ్, కపిల, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి మరియు సముద్రంతో వాటి సంగమ ప్రదేశానికి చేరుకుని హిరణ్ నది యొక్క పవిత్రమైన ప్రశాంతమైన తీరాన తమ దివ్యమైన అవతార పరిసమాప్తి గావించారు. దీనినే నిజధామ ప్రస్థాన లీల అని అంటారు. ఈ పరమ పవిత్ర స్థానాన్ని హరిహర తీర్థధామం అని పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. గుర్జర ప్రతిహార రాజవంశానికి చెందిన 2వ నాగభట్టరాజు ఈ సోమేశ్వరాలయంతో సహా సౌరాష్ట్రలోని అన్ని తీర్థాలను తాను దర్శించినట్లు గ్రంథస్థం చేశాడు. క్రీస్తు శకం 1026 సంవత్సరంలో మొదటి భీమరాజ పాలనలో గజనీ మహమ్మద్ సోమనాథ ఆలయంపై దాడి చేసి ఈ ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి ఆలయ సంపదను అంతటినీ దోచుకున్నాడు. ఈ దాడిలో గజనీ మహమ్మద్ సోమనాథ ఆలయం నుంచి సుమారు 20 మిలియన్ల దీనార్ల సంపదను దొంగిలించాడు. ఇక్కడ లభ్యమైన క్రీస్తు శకం 1169 సంవత్సరం నాటి ఒక శాసనం ప్రకారం క్రీస్తు శకం 1143 నుంచి 1172 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కుమారపాల అనే రాజు శిథిలావస్థలో ఉన్న ఆలయ స్థానంలో సోమనాథ ఆలయాన్ని శ్రేష్టమైన రాతితో పునర్నిర్మించి ఆలయ ప్రాంగణంలోని

గోడలకు గోపురాలకు రత్నాలను తాపడం చేయించాడు. క్రీస్తు శకం 1299వ సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలోని అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం అప్పటి ఈ ప్రాంతపు వాఘేలా వంశ రాజైన కర్ణుడిని ఓడించి సోమనాథ ఆలయాన్ని దోచుకుంది. పిదప ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1308వ సంవత్సరంలో చూడాసమ వంశ రాజైన మొదటి మహిపాలుడు పునర్నిర్మించగా అతని కుమారుడు ఖేంగర క్రీస్తు శకం 1331 నుంచి 1351 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. క్రీస్తు శకం 1395వ సంవత్సరంలో గుజరాత్ సుల్తాన్ జాఫర్ ఖాన్ ఈ ఆలయాన్ని మూడవసారి ధ్వంసం చేశాడు. ఈ విధంగా ఈ ఆలయం పలుమార్లు విధ్వంసానికి దోపిడీకి గురైంది. 17వ శతాబ్దంలో రాణి అహిల్యాబాయ్ ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రి ఉక్కు మనిషిగా ప్రఖ్యాతిగాంచిన కీర్తిశేషులు వల్లభాయ్ పటేల్ గారు 1947వ సంవత్సరం నవంబర్ 12వ తేదీన జునాగఢ్ సందర్శించి సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి శ్రీ సోమనాథ ట్రస్ట్ స్థాపించబడింది. గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ ఆలయ నిర్మాణ నిపుణులు సోమపురి వారిచే ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం జరిగింది. క్రీస్తు శకం 1951వ సంవత్సరం మే నెల 11వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిచే ఈ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడింది. అప్పటి నుంచి ఈ ఆలయ నిర్మాణ బాధ్యత శ్రీ సోమనాథ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్ట్ కు భారత ప్రధానమంత్రి చైర్మన్ గా ఉన్నారు. ఎన్నో విధ్వంసాలు పునర్నిర్మాణాలు చవిచూసిన సోమనాథ్ ఆలయం ఇప్పటి ఆధునిక స్వరూపంలో 2026 మే నెల 11వ తేదీకి 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు జరుపుకుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ ఆలయం కైలాస మహామేరు ఆకృతిలో నిర్మించబడింది. గర్భాలయంలో పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో గర్భాలయం, సభామండపం, ఇంకా నృత్య మండపం ఉన్నాయి. ఈ ఆలయ శిఖరం 155 అడుగుల ఎత్తు ఉంటుంది. శిఖరం పైభాగంలో 10 టన్నుల బరువు కల కలశం ఉంటుంది. ఈ ఆలయంలోని ధ్వజస్తంభం 27 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో బాణ్ స్తంభ్ లేదా తీర్ స్తంభ్ గా పిలువబడే ఒక రాతి స్తంభం ఉంది. దీనిపై సంస్కృతంలో ఆ సముద్రాంత్ దక్షిణ ధ్రువ పర్యంత్ అబాధిత్ జ్యోతిర్మార్గ్ అని చెక్కబడి ఉంది. అనగా ఇక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా నిరంతరాయంగా ప్రయాణించి దక్షిణ ధ్రువం చేరుకోవచ్చు అని అర్థం. దీనిపై ఉన్న బాణం గుర్తు 9936 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ ధ్రువ భూభాగానికి దారి చూపిస్తుంది. ఇది ఆనాటి ఖగోళ పరిజ్ఞానానికి నిదర్శనం. సోమనాథ్ దగ్గరలో సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలున్నాయి. అవి శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, దాని సమీపంలోని గీతా మందిరం, గీతా మందిరంలోని 18 పాలరాతి స్తంభాలపై శ్రీమద్ భగవద్గీత యొక్క దివ్య సందేశం చెక్కబడి ఉంది. శ్రీకృష్ణ భగవానుని అగ్రజుడైన శ్రీ బలరాముల వారు తమ అవతార పరిసమాప్తి చేసిన ప్రదేశం ఇక్కడే ఉంది. ఇక్కడి పరశురామ తపోభూమి వద్ద శ్రీ పరశురాముడు తపస్సు చేసి
క్షత్రియ హత్యాదోష విముక్తిని పొందారు. భల్కా తీర్థ్, దేవోత్సర్గ తీర్థ్, మహాప్రభుజీ భైటక్, శ్రీరామ మందిరం, రాణి అహిల్యాబాయి మందిరం, రుద్రేశ్వర్, అవధూతేశ్వర్, వినేశ్వర్, దైత్య సూదన్, సూర్య, ప్రాచీన జైన మందిరాలు, ఇంకా ప్రాచీ తీర్థ్, గౌరీకుండ్, త్రివేణి ఘాట్, మత్రిభావ్, భద్రకాళి రాతి శాసనం, సెవ్నో టింబో, సోమనాథ్ మ్యూజియంలు ఇక్కడి ఇతర ఆకర్షణలు. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి రాత్రి 7 గంటలకు స్వామివారికి హారతి ఇవ్వబడుతుంది. ఈ ఆలయంలో పరశురామ జయంతి, శ్రీరామనవమి, గోలోక్ ధామ్ ఉత్సవ్, వైదిక్ హోళికా దహన్, మహాశివరాత్రి, శ్రావణమాసం, సోమనాథ్ ఆలయ స్థాపనా దినోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

సోమనాథ్ ఆలయం గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్ర ప్రాంతం గిర్ సోమనాథ్ జిల్లాలోని వేరావల్కు సమీపంలో ఉన్న ప్రభాస్ పట్టణంలో ఉంది. సోమనాథ్ ఆలయం సోమనాథ్ రైల్వే స్టేషన్ కు 1/2 కిలోమీటరు, సోమనాథ్ బస్టాండ్ నుంచి 1.5 కిలోమీటరు, వేరావర్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా గుజరాత్ లోని రాజ్కోట్ కి చేరుకుని అక్కడి నుంచి ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. రాజ్కోట్ నుంచి ప్రభాస్ పాటన్ సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం డయ్యూ 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు బస చేయడానికి శ్రీ సోమనాథ ట్రస్ట్ వారిచే నిర్మించబడిన వసతి గృహాలు నిర్ణీత రుసుములతో అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో దర్శనం, వసతి గృహాలను www.somanath.org అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

చంద్రునికి శాప విమోచనం కలిగించిన శ్రీ సోమనాథుడు మనందరికీ పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: మీరిప్పటి వరకు విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:00. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ గంగానమ్మకు సేతబడి. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమ్నం నాగేశ్వరరావు గారు.
4: నెమరు వేసే జంతువుల్లో వచ్చే
5: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
6: కథ పేరు గంగానమ్మకు సేతబడి.

0: ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిండు చేపలతో తిరుగు ప్రయాణమైన పోలయ్య పడవ తెడ్డుకొయ్య విరగడంతో దారి తప్పి తెల్లవార్లు అలల తాకిడికి అటూ ఇటూ వెళ్లి చివరకు రొయ్యల పాళానికి 15 మైళ్ల దూరంలో తీరం చేరింది. పడవలో లేచి నిలబడి సూర్యకాంతికి చేయి అడ్డు పెట్టుకుని తమ గ్రామ ఆచూకీ కోసం చూశాడు పోలయ్య. కనుచూపు మేర దూరంలో ఎక్కడా కనిపించలేదు వారి గ్రామం. చేపల మీద వలలు కప్పి వాటి మీద కూర్చుని ఉన్న కొడుకుల్ని హెచ్చరించాడు పోలయ్య.
1: ఒరే నాయన్లారా, ఇయాల ఈ పాడు అలల మనల్ని దారి తప్పించుండై. మీరిద్దరూ చేపల దగ్గరే ఉండండి. నన్నెళ్ళ ఇసుక దిబ్బెక్కే మనోరు సుమారు ఎంత దూరంలో ఉందో చూసొత్తా అన్నాడు పోలయ్య.
0: పోలయ్య అలల అంచునుంచి వచ్చి సముద్రపు నీరుని కట్టడి చేసే ఎత్తైన చెలయలి కట్ట ఎక్కాడు. అయినా తమ ఊరి ఆచూకీ కనిపించలేదు. దూరంగా అతనికి ఒక శిథిల భవనం, దాని వెనుక వైపు ఎత్తైన తాటి చెట్టు కనిపించింది. పోలయ్య అక్కడికి వెళ్ళాడు. విరిగిపోయిన ప్రహరీ లోపలగా ఉంది ఆ తాటి చెట్టు. దానిని అల్లుకుని ఉన్నాయి అడవి తీగలు. అతి కష్టం మీద దాన్ని ప్రాకుతూ చివరి వరకు ఎక్కి చుట్టూ చూశాడు పోలయ్య. తీరానికి దక్షిణం వైపుగా చుక్కల్లా కొబ్బరి చెట్లు, గుడిసె కప్పులతో కూడిన తమ గ్రామం కనిపించింది. చెట్టు దిగుతున్న పోలయ్య ఏవో మాటలు వినపడేసరికి తిరిగి చెట్టు మీదకు ప్రాకి గుబురు ఆకుల్లో కనిపించకుండా కూర్చుని భవనం వైపు చూశాడు. చుట్టూ ముండ్ల చెట్ల మధ్యనున్న ఆ శిథిలమైన భవనం ప్రహరీ కూలిపోయి ఉంది. భవనం అక్కడక్కడా పెచ్చులు రేగి సిమెంటు పెళ్లలు పెళ్లలుగా ఊడిపోయి ఉన్నాయి. చాలా కాలంగా ఎవరూ లేకపోవడం వల్ల భవనమంతా పిచ్చి చెట్ల తీగలతో అల్లుకుపోయి ఉంది. ప్రహరీ అవతల వైపుగా 2 ఖరీదైన కార్లు ఆగి ఉండడం కనిపించింది పోలయ్యకు. కాషాయ రంగు వస్త్రధారణతో ఒక మాంత్రికుడు మెడలో మానవ కంకాళాల దండ వేసుకుని కుడి చేతిలో భూమిక పట్టుకుని ఉన్నాడు. ముఖాన పెద్ద కుంకుమ బొట్టు, 6.5 అడుగు ఎత్తుతో లావు మీసాలు కలగలిసిన పొడవైన గడ్డంతో దట్టమైన కనుబొమ్మలతో చాలా భయంకరంగా ఉన్నాడు అతను. అతని ప్రక్కనే 2 శిష్య మాంత్రికులు అదే వేషధారణలో ఉన్నారు. అయితే వాళ్ల మెడల్లో మానవ కంకాళాల దండలు, చేతుల్లో భూమికలు లేవు. జోలెలాంటి సంచులు మాత్రం వాళ్ల భుజాలకు వేలాడుతున్నాయి. వాళ్ళకెదురుగా 2 నడివయస్సు మనుషులు తెల్ల పంచలు, తెల్ల చొక్కాలతో వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. వారిలో ఒకతనికి బట్టతల లావు మీసాలు, మరో అతనికి ఒత్తుగా పెరిగిన చుట్టూ మీసాలు లేవు. ఇద్దరి మెడలలో లావుపాటి బంగారు గొలుసులు వేలాడుతున్నాయి.
2: అయ్యా, భూతమాంత్రికులు గారు, మాదే జమీందారి కుటుంబం. మా తాతగారు 60 ఏళ్ల క్రితం ఈ బంగళా నిర్మించుండాడు. మా తాత అప్పుడప్పుడు తన కుటుంబంతో నెలకో తూరి ఇక్కడికొచ్చే 4 రోజులు గడిపెళ్ళేవాడు. మా తాతతో పాటు నేను కూడా చాలాసార్లు వచ్చుండా. మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న దిన్నె పట్టించుకోనే లేదు. నేను అంతే, అందుకే ఇదే శిథిలమైపోయిండదే అన్నాడు బట్టతలాయన. మా బావ వెంకటపతిరాజు చెప్పింది నిజమే. ఒకప్పుడు బాగా బతికినాం మేము. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే బాగా నష్టపోయిండాం. ఏదైనా భారీ సాయం దొరికితే తప్ప బయటపడలేము. నా రోజులు బాగుండే బంగారు నగలు దొరికితే మీ రుణం ఉంచుకోను. అంతా తమదయ్యా అన్నాడు త్రిమూర్తిరాజు.
0: మా బియ్యంకుడు త్రిమూర్తిరాజు చెప్పింది నిజమే మాంత్రికులు గారు. వాళ్ళ నాయన నిరుడే చనిపోయాడు. విషయమేమంటే వాళ్ళ తాతగారు చాలా సంపన్నులు. ఆయన అశేషమైన ఆ సంపదను రాగి బిందెల్లో పెట్టే ఇక్కడ దాసుంటాడని నా అనుమానం. అందుకే అది బయటకు తీస్తే నా అయ్యంకుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదురుపడుతుంది అన్నాడు మీసాల్లేని పెద్ద ఆయన. భూతమాంత్రికుడు హూం అంటూ హూంకరించి భవనం వైపు పిచ్చిగా పెరిగిన చెట్లను దాటుకుంటూ అంగలు వేశాడు. ఆ విసురుకు అతని మెడలోని పుర్రెల దండ కదిలి గలగలలాడింది.

0: చేతిలోని భూమికను ప్రధాన ద్వారం మీద ఉంచి ఏవో మంత్రాలు చదివాడు మాంత్రికుడు. ఆ ఇంటి ప్రధాన ద్వారంతో పాటు కిటికీలన్నీ చెదలు పట్టి శిథిలమైపోయాయి. చెట్ల తీగలు పెరిగి వాటిని అల్లుకొని ఉన్నాయి. అతని శిష్యులు అతనికి అటూ ఇటూ వంగి వంగి నిలబడి ఉన్నారు. వాటి జోలికే పోవద్దు సామే, అవి విరిగా మీ మీద పడతాయే. పని వాళ్ళను పిలుచుకొస్తే శుభ్రం చేయిస్తాను. మీరు యాడ తవ్వమంటే ఆడ తవ్విస్తాము అన్నాడు వినయంగా త్రిమూర్తిరాజు. అతని మాటలకు తన ప్రయత్నం విరమించుకున్న ఆ మాంత్రికుడు బంగ్లా బయటికొచ్చి చేతి నిండుగా ఇసుక తీసుకుని పైనుంచి క్రిందకి వదిలాడు. ఏవో మంత్రాలు బిగ్గరగా చదువుతూ అతని మంత్రాలకు జతగలిపారు అటూ ఇటూ అతనికి భుజం ఎత్తులో నిలబడి ఉన్న అతని శిష్యులు. తరువాత సముద్రానికి రెండు చేతులెత్తి భక్తితో నమస్కరించాడు భూతమాంత్రికుడు. తరువాత జమీందారు కుటుంబీకులైన ఇద్దరిని దగ్గరకు రమ్మని పిలిచాడు.
1: చూడండి, ఈ బంగ్లా అడుగున వజ్ర వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలు, బంగారు ఆభరణాలతో కూడిన లంక బిందెలు చాలా ఉన్నాయి. బయటకు తీయమనే మూలుగుతుండయి, వాటిని బయటకు తీస్తాను. అందుకే వచ్చే పౌర్ణమి అర్ధరాత్రి ముహూర్తం పెడుతున్నాను అన్నాడు భూతమాంత్రికుడు.
0: త్రిమూర్తిరాజు వెంకటపతిరాజు ఆనందంలో మునిగిపోయారు. ఇసుకలో బోర్లా పడి భూతమాంత్రికుడికి దండాలు పెట్టారు. భూతమాంత్రికుడు అనేక సార్లు హెచ్చరించిన మీదట లేచి చేతులు కట్టుకుని అతనికి ఎదురుగా నిలబడ్డారు.
1: అయితే ఈ లోపల మీరొక పని చెయ్యాలా. బంగ్లా చుట్టూ ఉన్న పిచ్చి మొక్కల్ని, తీగల్ని కొట్టి శుభ్రం చేయించండి. బంగ్లా లోపల కూడా అదే పని చేయించండి. ఆ రాత్రి సముద్రదేవతను పూజించే ఆమెను తృప్తిపరిచిగాని మనమే పని చేయలేం. ఇక వెళ్దాం పదండి అన్నాడు భూతమాంత్రికుడు.
0: స్కూలు టీచర్ ముందు తలలూపే విద్యార్థుల్లా తల ఆడించి కారు వద్దకు వెళ్లమన్నట్లు దారి చూపి పక్కకు తొలిగారు ఆ జమీందారు వంశీయులు. హుందాగా కారు వైపు నడిచాడు భూతమాంత్రికుడు. కొద్దిసేపట్లో రెండు కార్లలో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాటి చెట్టు ఆకులు మాటన కూర్చొని వాళ్ల సంభాషణలు వింటూ అంతా చూస్తున్న పోలయ్య వాళ్ల దూరం కాగానే చెట్టు మీద నుంచి క్రిందికి దిగాడు. గబగబా వణుకుతూ పరిగెత్తి తన పడవను చేరుకున్నాడు. పడవను నీళ్లలోకి నెట్టమని కొడుకులను సైగ చేసి ఎగిరి అందులో కూర్చున్నాడు. పడవను పలానా దిక్కుకు పోనివ్వమని చెయ్యి చూపి చెమటలు కారుతూ కూర్చున్నాడు. తండ్రి పరిస్థితిని గమనించిన పెద్ద కొడుకు, ఏం జరుగుండాది నాయనా అని అడిగాడు వేగంగా తడ్డివేస్తూ.
2: రే గంగా నమ్ముకో, శాతపడి చేస్తారండ్రా
0: వణుకుతూ వణుకుతూ అన్నాడు పోలయ్య. తరువాత తను చూసింది విన్నది అంతా చెప్పాడు. అందరి మనసుల్లోనూ ఒకటే భయం, సేతబడి సేత్తే సముద్రం ఎండిపోద్ది, ఇక తమకు సేపలు ఎలా దొరుకుతాయే అనేది వాళ్ల భయం. చిరకాలంగా తమ ఆచార వ్యవహారాలకు నమ్మకాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు మత్స్యకారులు. వాటిలో అందరి రక్తంలో ఇమిడిపోయిన నమ్మకం భూమి మీద ఆడవాళ్లు తప్పు చేస్తే సముద్రంలో వేటాడే మగవాడికి మరణమే శరణ్యం.

0: రోజు సాయంత్రానికి అందరి పడవలు తీరానికి రావడం, చేపలు ఇళ్లకు చేరడం కూడా జరిగిపోయింది. పోలయ్య భార్యా పిల్లలు చీకటి పడేదాకా తీరంలో గంపలతో నిలబడి తమ పడవ సముద్రంలో యాడో తప్పిపోయి ఉంటుంది, ఎప్పుడొస్తారో ఏమో అనుకుంటూ రాత్రి ఇండ్లకు వెళ్ళిపోయారు. ఇలా ఎవరికైనా గంగపుత్రులకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఉదయం బాగా ఎండబడి తీరానికి వచ్చిన ఈ పడవ గురించి పిల్లలు ఇంట్లో చెప్పినట్లున్నారు. పోలయ్య భార్యా పిల్లలు రేకుబుట్టలతో వచ్చారు. అతని కొడుకులు పడవలోని చేపల్ని వాళ్ళు తెచ్చిన బుట్టల్లో చేర్చుతుండగా పోలయ్య గ్రామంలోకి పరిగెత్తాడు. పెదకాపు ఇంటి ముందు నిలబడి పెదకాపు పెదకాపు అంటూ పిలిచాడు. పెదకాపు అప్పుడే గిన్నెలోని కూట్లో ఎండు చేపల పులుసు కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకోబోతున్నాడు. పోలయ్య కేకలకు ముద్దను నోట్లో పెట్టుకోవడం ఆపి
1: ఏమడ్రాడా
0: అంటూ ఇంట్లో నుంచే అరిచాడు.
1: నేను పెదకాపో పోలయ్యనా? నువ్వంట్రా ఏదో నాయాలా, మళ్ళీ రాపోరా కూడు తిండుండా
0: అన్నాడు పెదకాపు హాస్యమాడుతూ.
1: ఇంక మనక కూడు దొరకదు పెదకాపు
0: అన్నాడు పోలయ్య.
1: ఏమే ఎందుకనే ఏమైండదే
0: అన్నాడు పెదకాపు.
1: చెప్పాలంటే శానా ఉండదు పెదకాపు, తీరిగ్గా చెప్పాలా
0: అన్నాడు పోలయ్య.
1: అట్నైతే నువ్వు కూడా కూడు తినే రాములవారి గుడి దగ్గరికి రా, ఇప్పుడున్నా చేసేదేం లేదులే
0: అన్నాడు పెదకాపు. ఏం మునిగిపోయిందో అని అనుకుంటూ గబగబా తినడం పూర్తి చేసి తడిచేయి పంచకు తుడుచుకొని విశ్రాంతి కూడా తీసుకోకుండా నేరుగా రాములవారి గుడి దగ్గరకు వచ్చాడు పెదకాపు. ఇంటికి కూడా పోకుండా గుడి ముందు ఇసుకలో తపస్సు చేస్తున్నట్లు కూర్చొని ఉన్న పోలయ్య లేచి నిలబడ్డాడు. గుడి ముందు టెంకాయ చెట్ల మొదట్లో చెట్టుకు అనుకుని కూర్చుని
1: ఇంక చెప్పరా
0: అన్నాడు పెదకాపు. పోలయ్య చూసింది విన్నది అంతా తన హావభావాలతో పెదకాపుకు వివరించాడు. వాడి హావభావాలకు తగ్గట్లు పెదకాపు ముఖంలో కూడా రంగులు మారాయి. అంతా విన్న పెదకాపు,
1: ఒరే ఇది సనా పెద్ద ఇసయమేరా, రేపు ఎవరిని ఏటకెళ్లొద్దనే దురాయించే చిన్న పెద్ద అందరికీ చెబదాం, తర్వాత ఏం చేయాల్సిందే అందరం కూర్చొని మాట్లాడుకునే ఆ రకంగా చేద్దాం
0: అన్నాడు పెదకాపు. సంతృప్తి పడి వెళ్ళిపోయాడు పోలయ్య. పోలయ్య తన సమస్యను పెదకాపుకు చెప్పి హాయిగా నిద్రపోతే పెదకాపుకు నిద్రలేదు. ఒక్కటే పీడకలలు, ఉలికి ఉలికి పడుతున్నాడు. ఆగంతకులు సముద్రానికి సేతబడి చేసినట్లు, సముద్రం ఎండిపోయినట్లు, తమ కాపులంతా పెళ్ళాం పిల్లలతో సముద్రం అడుగున దిక్కుతోచక తిరుగుతున్నట్లు ఏవో పీడకలలు.

0: ఆ తెల్లవారి ఉదయం గుడి ముందు అందరూ గుమిగూడారు. పెదకాపు ఒక పాత కొయ్య కుర్చీ మీద కూర్చున్నాడు. అతనికెదురుగా కాపులంతా ఇసుకలో కూర్చున్నారు. పోలయ్య పెదకాపు ప్రక్కన నిలబడ్డాడు.
1: ఇంత పొద్దున్నే మిమ్మల్ని అందరినే ఇక్కడికి రమ్మనే దురా ఎందుకు ఏంచుండానో తెలుసా
0: అన్నాడు పెదకాపు.
1: తెలియదు పెదకాపు
0: అని కొందరంటే మరికొందరు తల అడ్డంగా ఊపారు.
1: ఓరే పోలయ్య, అడేం జరుగుండాదో, జరిగింది జరిగినట్లు చెప్పరా
0: అన్నాడు పెదకాపు. తాను చూసింది విన్నది అంతా చెప్పాడు పోలయ్య.
1: విన్నారుగా, వాళ్ళెవరో గంగానమ్మకో సేతబడి చేస్తారంట. మనం సేతులు ముడుచుకునే సూత్తా ఉందామా? ఇది మన బతుక్కి సంబంధించిన విషయం
0: అన్నాడు పెదకాపు అందరి వంక చూస్తూ.
1: అట్ట జరగడానికి ఏం లేదు పెదకాపు
0: అన్నారంతా భయం భయంగా.
1: శబాసురా, అట్టయితే మనం జాగ్రత్తగా ఉండాలా. ఇయాళ్ళ నుంచే ఇద్దరు పొగులు ఇద్దరు రేత్రి, ఆడేం జరుగుతుండదో తెలుసుకుంటుండాలా. సేతబడి రోజుకో మన రెండు పాడాలోళ్ళం కలిసే వాళ్ళని అక్కడ ఇసుకలో పాతి పెట్టాలా. ఇది మనం చెయ్యాల్సింది
0: తేల్చి చెప్పాడు పెదకాపు. అందరూ దానికి సరే అన్నారు. అప్పటికప్పుడు పెదకాపు ఆధ్వర్యంలో పగలు రాత్రి ఇద్దరిద్దరిని మనుషుల్ని అక్కడే పర్యవేక్షణకు నియమించబడ్డారు. నలుగురు గంగపుత్రులు అప్పటికప్పుడు గవలపాలెం వెళ్ళి పెదకాపుకు విషయం చెప్పి సేతపడి చేసే రోజు అక్కడికి ఆ ఊరి కాపులు రావాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. భయపడిపోయిన గవ్వలపాళెం పెదకాపు తప్పకుండా తమ ఊరు నుంచి చిన్న పెద్ద అందరూ ఆయుధాలు తీసుకుని రొయ్యలపాళెం వచ్చి మంత్రకాళ్లను ఎదుర్కొంటామని హామీ ఇచ్చాడు. వీళ్లకు తెలియని విషయం, సముద్ర గర్భంలో ఇన్ని వేల సంవత్సరాలలో మునిగిన నావల్లోని అశేష సంపద సముద్రం అడుగున చేరి ఉంది. ఈ షిప్పులు మునిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. తుఫాను గాలికి సముద్రంలో మునిగిపోయిన ఓడలు ఎక్కువ. అంతేకాక నౌక చుక్కాని సరిగా పనిచేయనప్పుడు దారి తప్పి సముద్రం నీటిలో మునిగి ఉన్న పర్వత శిఖరాలకు కొట్టుకుని పగిలి అప్పుడు కూడా నీటిలో మునుగుతాయి. అంతేగాక సముద్రపు దొంగల పోరాటాలలో అందినంత వరకు దోచుకుని షిప్పుల్ని సముద్రంలో ముంచేయడం కద్దు. ఒక్కోసారి నావలు నాలుగు వైపుల కమ్ముకొని వచ్చిన వందల మైళ్ళ విస్తీర్ణంతో పైన 200 అడుగుల ఎత్తున సముద్రంలో 600 అడుగుల లోతులో ఐస్బర్గులు అనబడే కొట్టుకొచ్చిన మంచు పర్వతాల మధ్య చిక్కుకొని దారి కానక మునిగిపోతుంటాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో పడమటి వైపున బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక ప్రమాదకరమైన ప్రదేశం ఉంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఫ్లోరిడా, బెర్ముడా, ఫ్యూట్రోపికో అనే వాటి మధ్యనున్న ముక్కోణపు ప్రదేశం. 100 షిప్పులు, 1000 మంది మనుషులు ఇక్కడ మునిగి అంతు లేకుండా పోవడాన్ని మొదట యాక్సిడెంట్గా భావించేవారు. ఈ ప్రాంతంలో ఆకాశంలో పయనించిన విమానాలు కూడా అదృశ్యం కావడం మొదలైంది. కానీ ఏం జరిగింది చెప్పడానికి మరణించిన వారు ఒక్కరూ తిరిగి రాకపోయే. దీని రహస్యం తెలుసుకోవడానికి సైంటిస్టులతో పాటు సామాన్య జనానికి ఇదొక వింత విషయమై కూర్చుంది. ఈ ముక్కోణపు సముద్ర ప్రాంతంలోని రహస్యం ఎవరికీ అంతుపట్టలేదు. ఇక్కడేదో ఆకర్షణీయమైన శక్తి ఉందని, అయస్కాంత ప్రదేశమని అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఇక్కడ రేడియోలు ప్రసారం కావడం లేదు, దిక్సూచి సరైన దిక్కులు చూపించడం లేదు. కొందరిక్కడ సుడిగుండాలు ఉన్నాయన్నారు. మరికొందరు ఈ ప్రదేశం గ్రహాంతర జీవుల స్వాధీనంలో ఉందని, మానవ జాతిని అంతం చేయడానికి అంతరిక్ష జీవుల పని ఇదని తేల్చారు. ప్రకృతిపరమైన కారణాలని మరికొందరన్నారు. చివరకు అందరూ కలిసి ఈ యాక్సిడెంట్లు సాధారణంగా జరిగాయే తప్ప ఇక్కడ ఏ విధమైన అదృశ్య శక్తులు లేవని చెప్పి తృప్తిపడ్డారు. అలా అక్కడ సముద్ర గర్భంలో అంతులేని సంపద నిక్షిప్తమైంది.

0: రోజులు చకచకా గడిచిపోతున్నాయి. బంగ్లా చుట్టూ కూలివాళ్లు వచ్చి ముళ్ళ చెట్లు తొలగించటం, లోపల భవనంలో శుభ్రం చేయటం చేయిస్తున్నారు జమీందారు కుటుంబీకులు. ఏ రోజు విషయాలు ఆ రోజు తెలుస్తున్నాయి పెదకాపుకు. అనుకున్న రోజు రానే వచ్చింది. గవలపాళెం పెదకాపు 25 బలిష్టమైన బెస్త యువకులతో రొయ్యలపాళెంలో దిగాడు. అప్పటికే 30 రొయ్యలపాళెం యువకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రాత్రి పెందలాడే భోంచేసి పడవల మీద అందరూ శిథిల భవనం ప్రాంతంలో తీరానికి వచ్చారు. పడవలను తీరానికి ఇసుక మీదకి లాగి అందరూ దిగి పురాతన భవనం వైపు నడవసాగారు. ఆ తెల్లని వెన్నెల్లో అందరి చేతుల్లో ఒక్కో ఆయుధముంది. వీళ్లు గట్టు మీదకి ఎక్కి పురాతన భవనాన్ని సమీపించారు. అప్పటికీ ఆ భవనం ముందు కూర్చొని పెద్దగా మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నాడు భూతమాంత్రికుడు. అతను నుదుటి మీద వెడల్పైన సింధూరపు బొట్టుతో భయంకరంగా ఉన్నాడు. అతని ఇద్దరు శిష్యులు అటూ ఇటూ కూర్చొని హోమగుండంలో సమిదలు వేస్తున్నారు. బట్టతల త్రిమూర్తిరాజు, మీసాల్లేని వెంకటపతిరాజు వియ్యంకులిద్దరూ కొద్ది దూరంలో పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. దూరంగా ఒక చెట్టుకు కట్టేసిన బలి ఇవ్వబోయే మేకపోతు అంటూ వణుకుతున్నట్లుగా అరుస్తూ ఉంది. కాళ్ళు కట్టేసి కింద పడేయబడ్డ నల్లకోడి గింజుకుంటూ ఉంది. భవనం చుట్టూ పిచ్చి చెట్లు, కంప చెట్లు కొట్టేసి శుభ్రం చేయడంతో ఇప్పుడు భవనం స్పష్టంగా కనిపిస్తోంది. తన శిష్యులతో నిమ్మకాయలు తెప్పించి వాటికి కుంకుమ అద్ది రెండుగా కోసి ఆ రసం హోమగుండం ముందు పిండాడు మాంత్రికుడు.
1: రే, ముందో నల్లకోడిని తెండి, బలియ్యాలి
0: అన్నాడు భూతమాంత్రికుడు. శిష్యులు దాన్ని తెచ్చి ఇచ్చేలోగా రొయ్యలపాళెం పెదకాపు, గవ్వలపాళెం పెదకాపు తమ అనుచరులతో ఒక్కసారిగా వచ్చి అతనికెదురుగా నిలబడ్డారు.
1: ఏం చేస్తుంటారు మీరిక్కడ
0: అరిచాడు రొయ్యలపాళెం పెదకాపు.
1: నీ మంత్రాలు ఆపేసి వెంటనే ఈయన్నుంచే వెళ్ళిపోవాలి నువ్వు
0: బిక్కరగా అన్నాడు గవ్వలపాళెం పెదకాపు. తలెత్తి చూశాడు భూతమాంత్రికుడు.
1: ఎవడ్రా మీరు? నా హోమానికి అడ్డొచ్చారంటే మిమ్మల్ని గొర్రెలుగాను, మీ పెళ్లాలను మేకలుగాను, మీ పిల్లల్ని కోతులుగాను మార్చేస్తుండా, ఏమనుకుంటున్నారో
0: హూంకరించాడు భూతమాంత్రికుడు. భయం భయంగా ఇద్దరు పెదకాపులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బెస్త యువకుల్లో కూడా భయం మొదలై ఏడుపు ముఖాలు పెట్టారు. ఉన్నట్లుండి పెద్దగా అరిచాడు రొయ్యలపాళెం పెదకాపు.
1: చూస్తారేంద్రా, మంత్రగాడి పళ్ళు రాలగొట్టండే, జుట్టు పెరికేయండి, గడ్డ లాగేసేయండి, ఆడి మంత్రాలు పనిచేయవు, అడ్డొస్తే సంపేయండి
0: అన్నాడు రొయ్యలపాళెం పెదకాపు. అంతే, ఒక్క ఉదుటన బెస్త యువకులు మాంత్రికుడి మీద పడి పక్కకు లాగేశారు. తమ దగ్గరున్న కత్తితో అతని గడ్డం కోసి జుట్టు గొరికేశారు. ఒకరు తన దగ్గరున్న ఇనుప కడ్డీతో అతని పళ్ళు ఒడగొట్టేశాడు. అతని మూతి రక్తసిక్తమైంది. కొందరు హోమగుండాన్ని పగలగొట్టారు. సమిదల్ని చల్లా చెదురు చేశారు. అంతా గందరగోళమైంది అక్కడ. ఈ హఠాత్ పరిణామానికి భీతిల్లిన వియ్యంకులు పరిగెత్తికెళ్లి కారెక్కారు. డ్రైవరు పాడుపడిన తారు రోడ్డు వెంట కారుని స్పీడుగా పోనిచ్చాడు. భూతమాంత్రికుడి ఇద్దరు శిష్యులు పరిగెత్తుకు వచ్చి కదులుతున్న రెండవ కారులో ఎక్కి కూర్చున్నారు. పంచె ఊడిపోయి రక్తసిక్తమైన ముఖంతో, ఒంటి మీద గాయాలతో పడుతూ లేస్తూ పరిగెత్తుకుని వచ్చి కదులుతున్న టాక్సీలో కూర్చున్నాడు భూతమాంత్రికుడు. కార్లు పరుగులు తీశాయి. శిథిలమైన బంగ్లా నుంచి జనం కేకలతో, మేక అరుపులతో ఆ రాత్రి భయం పుట్టిస్తున్నాయి.

0: 하이레소 하이레소 하이레소 하이레사 하이레소 하이레소 하이레소 하이레사.
1: మీరు ఇంతవరకు సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ గంగానమ్మకు సేతబడి విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఆలాపన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి ఈ గీతం విందాం.

0: మీరింతవరకు సినీ గీతం విన్నారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మూడు కాలేజీలలో.
6: డోంట్ వరీ,
5: ఫీజు చూడు.
7: ఎలా ఉన్నారు?
8: ఏంటి విషయం?
6: ఫీజు కోసం టెన్షన్?
8: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
9: ఆర్బీఐ అంటుంది
10: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:31. ఇప్పుడు విందాం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు. ముందుగా ఈ వాట్సాప్ మనకు పంపించిన వారు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు గారు. వీరు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్రి గ్రామం నుంచి మాకు వాట్సాప్ పంపించారు. వీరు పరదేశీ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరు కోరుకున్న ఈ పాటను ఇప్పుడు విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఆయన పాడిన పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బొల్లూరు రాజగోపాల్, సువర్ణ, హర్షవర్ధన్, వివేకవర్ధన్ వీరు అత్తకి ఏముడు అమ్మాయికి మొగుడు చిత్రం నుంచి పాటను కోరుకుంటున్నారు. వీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశ మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: మా కోసం మరో చరిత్ర సినిమా నుండి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. అలాగే మనకు ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు వాట్సాప్ పంపించారు. మా కోసం మెగాస్టార్ చిరంజీవి నటించిన నాట్యమయూరి భానుప్రియ నటించిన స్టేట్ రౌడీ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే వీరితో పాటుగా వీరి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. పైసా వసూల్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు మంచిర్యాల నుంచి చంద్రమొగులి, పద్మారాణి, అక్షర, కృప. వీరందరి కోసం మరో చరిత్ర చిత్రం నుంచి పాట విందాం.

బిట్రగుంట నుండి అర్సాన్. వీరు సఖీ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత, సరదారాముడు సినిమాలో మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత గారు. అలాగే గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం వారికి అంటూ మనకి వాట్సాప్ పంపించారు. పి అపర్ణ, టి రవిచంద్రన్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మూలాపేట నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. వీరు దళపతి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే మరికొంతమంది శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర, శ్రీనివాస్. వీరు చక్రవర్తి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ మనకు ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్ మరియు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా మా కోసం చక్కటి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరు రాధిక చిత్రం నుంచి ఓ పాపాలాలి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. రాజకుమారుడు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్ ఏదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట్, నరేష్ గ్రామ ప్రజలు అని చెప్పి వాట్సాప్ మనకు పంపించారు. అలాగే సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కోసం మన్మధుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం అంటూ మనకు వాట్సాప్ పంపించారు. మీకు కూడా శుభోదయం అండి. వీరు మగధీర చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆవేద ఆయిష. బొబ్బిలి రాజా చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు.

చిరువోలు లంక అవనిగడ్డ నుండి ఎండి కృష్ణ. మరొక వాట్సాప్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి మనకు బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఈ వాట్సాప్ మనకు పంపించారు. వీరితో పాటుగా మరికొంతమంది శ్రోతలు గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. కన్యాకుమారి చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ మనకు ఈ వాట్సాప్ పంపించారు. వీరందరి కోసం రాజకుమారుడు చిత్రం నుంచి పాటను ఇప్పుడు వింటారు.

మీరింతవరకు వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. హలో అభిరుచి కార్యక్రమంలో ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీలో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవటం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: మోదీ నే కహ దియా తా బ్యాంకో సే భీ ఔర్ రేడీ పట్రీ వాలే భాయ్ బహన్ కో భీ అగర్ ఆప్కే పాస్ గారంటీ దేనే కే లియే కుచ్ నహీ హై తో చింతా మత్ కర్ దీజియే మోదీ ఆప్కీ గారంటీ లేతా హై. పీఎం స్వనిధి యోజన మోదీ కీ ఐసీ హీ గారంటీ హై జో ఆజ్ రేడీ పట్రీ ఠేలే ఐసే ఛోటే ఛోటే కామ్ కర్నే వాలే లాఖో పరివారో కా సంబల్ బనీ.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स

0: को फॉर्मल बैंकिंग से जोड़ा गया है। आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है। गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं।
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం, కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
2: जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कश साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे। लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला.
1: పలు రాష్టాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే, పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు. కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు. కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
3: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो.
4: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई.
5: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करें तो वो सफलता जरूर हासिल.
6: पीएम स्वनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया.
7: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती.
1: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2, 3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు.

0: డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్టంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలామంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్దిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ది నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ముందుగా వినండి. మన్మథుడు చిత్రం నుంచి వేణు సుమంగళి ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి ఎం ప్రతాప్.

తర్వాత వినండి చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో తరువాత దక్షిణ చిరువోలులంక అమరిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్న పాట మావి చిగురు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట వినిపించండి అంటున్నారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి మనకి మెసేజ్ చేశారు. ప్రేమికుల రోజు ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణ పడిన ఏఆర్ రెహమాన్ సంగీతం వినిపించండి అంటున్నారు.

కార్యక్రమంలో తర్వాత మహర్షి ఈ చిత్రం నుంచి ఎంఎం మానసి రాహుల్ సిప్లి గంజి పాడిన పాట వినిపించండి అంటున్నారు వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత సిరివెన్నెల సాహిత్యంలో కేజే యేసుదాస్ పాడిన పాట వినిపించండి. హిట్లర్ మూవీ నుంచి అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషు గారు అడుగుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, అయేషా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి అడుగుతున్నారు. డాడీ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ చిత్ర పడిన ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం వినిపించండి అంటున్నారు. వినండి.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి సాహిత్యం అల్లరి అల్లుడు చిత్రం నుంచి వినిపించండి అంటూ ఎవరు అడుగుతున్నారు అంటే నందకిషోర్ రెడ్డి, వషిత్ రెడ్డి, నందవర్ధన్ రెడ్డి అనంతపూర్ నుంచి.
1: జూ జూ జూ.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత శుభోదయం మేడం అంటున్నారు. శుభోదయం అండి. ఎవరు ఇంతకీ వీరు? తెలంగాణ నుంచి, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా. వీరు ఏదైనా ఒక మంచి పాట మాకోసం ప్రసారం చేయండి ప్లీజ్ అంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పెద్ద రకం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రినద్ద కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రినద్దా.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తరువాత గబ్బర్ సింగ్ చిత్రానికి పవన్ కళ్యాణ్, వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట, గీతరచన దేవిశ్రీ ప్రసాద్.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డబ్బు కొట్టండి.

0: వాణి, జెన్ జీ బాణి. వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో నీ స్నేహం ఈ చిత్రానికి రాజేష్ ఉషా పాడిన పాట.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి
2: వేటూరి గారి సాహిత్యంలో అల్లరి బావ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో చివరిగా శుభోదయం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి.

0: అమ్మ నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, మనసు దోసుకున్నవో అమ్మ నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.
1: కంచి వార్త

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన, భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో

0: సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్ లావో పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perkonto Bharat vatavarana shaka orange alert జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసాయి.

0: అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి హనుమంతరావు బృందంచే అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట వింటారు.

0: అయ్యా, ఈరోజు మహాభారతంలోని అర్జున ప్రతిజ్ఞ అనే ఘట్టాన్ని చెప్పబోచున్నాము. ఈ కథకు మూలమెట్టిదనగా కృష్ణార్జును పట్టణములో లేని సమయము చూచి ద్రోణాచార్యుడు అభేద్యమైన పద్మవ్యూహం అన్ని ఉన్నాడు. ఆ వ్యూహభేదం తెలియక పాండవ సైన్యం యావన్ మంది పారిపోచున్నారు. వ్యూహభేదం తెలిసిన అభిమన్యుడు పిలిపించగా అభిమన్యుడు పద్మవ్యూహం పైకి ధానికి వెళుతున్నాడు. అభిమన్యునితో తోడుగా పాండవ సైన్యం యావన్ మంది కూడా బయలుదేరి ఉన్నారయ్యా. అభిమన్యుడు ద్రోణాచార్యుని పాదం తోలి పద్మహిమలకు చచ్చి ఉన్నాడు. పాండవ సైన్యం యావన్ మంది పద్మహిమలకు వెళుతుండగా వాకిటిలో సైంధవుడు అడ్డగించి పాండవ సైన్యాన్ని యావన్ మందిని పారం తోలి ఉన్నాడు. ఇక్కడి కథ ఇలా ఉండగా, అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడయ్యా? చిట్ట చివరకు వెళ్లే మార్గంలోకి లక్ష్మణి సైన్యాన్ని భజించి ఉన్నాడు. అభిమన్యుని బాణధాటికి తాళలేని కౌరవులు అధర్మము చేత పదుగురేకమై నిరాయుధుని చేసి సంహరించి ఉన్నారు. ఈ వార్త పాండవుల సేవకుడు కరండకుడు తెలుసుకున్నవాడై ధర్మరాజు చెంతకు వచ్చి ఏ విధంగా చెప్తున్నాడయ్యా? రాజా ధర్మనందన దయచేయవే.
1: ఆహా, ఓరి కరండక.
0: రాజా,
1: నీవు వచ్చి నన్ను పిలిచిన కారణం ఏమి?
0: రాజా, ఈ రోజు యుద్ధ విశేషములు ఏమని చెప్పువాడనయ్యా.
1: ఆహా, ఏమైనదిరా?
0: మీరు ఎంత వద్దనను వినకుండా అభిమన్యుడు పద్మవ్యూహమును ఛేదించుటకు వెళ్లి ఉన్నాడు కదా.
1: అవును,
0: వెళ్లిన అభిమన్యుడు ఏడక్షణి సైన్యాన్ని బుధించి అంతటా కౌరవులందరూ పదుగురు ఏకమై అధర్మము చేత అభిమన్యు నిరాయుధునిగా చేసి సంహరించి ఉన్నారు తండ్రి.
1: ఎట్లా నా కుమారుడు మరణించి ఉన్నాడా?
0: అవును.
1: హా పుత్రకా, ఎంత

మనకు అంతటి చక్కని కుమారుడబ్బునే పుత్రకా తనయ కుమారాభిమాన్య. ఆ 10 మంది అకృత్యముగా రథము విరచి నీ రాయుధును చేసి నిన్ను సంహరించి ఉన్నారా? వేరే

0: అని కీర్తిగాంచినటువంటి వాడవే. అయ్యో, నా అభిమానుడు ఈనాడు యుద్ధ భూమిలో చనిపోయి ఉన్నాడే. ఆ యొక్క విజయార్జునుడు విజయముగా తిరిగి వస్తున్నాడు, సంసత్వకులు జయించి. ఆ అర్జునునకు నేను అభిమాన్యుని మరణ వార్త వేయమని విన్నవితును, ఘటఘటా దైవమా
1: అని ధర్మరాజు దుఃఖిస్తున్నాడాయా. పాండవ సైన్యం యావన్ మంది అభిమన్యుని మరణ వార్త జీర్ణించుకోలేక దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. అయ్యా, ఇక్కడ కథ ఇలా ఉండగా సంసెప్తుకులపై యుద్ధానికి వెళ్ళిన కృష్ణార్జునులు విజయంతో ఏ విధంగా వస్తున్నారయ్యా?
2: బావా కృష్ణ, మనకు జయప్రదం కలిగినది కనుక ఇక మన రథం పట్టణానికి త్రిప్పం బావా.
0: అటులనే త్రిప్పుతున్నాను
2: బావా. మన రథము అత్తనాపురానికి ఎప్పుడు తిరిగి ఉన్నదో మళ్ళీ ఉన్నదో. నా రథానికి నన్నును కొన్ని అపశకునములు దోచుచున్న ఈ శ్రీకృష్ణ.
0: ఎట్లా అపశకునములు?
2: అరథము ద్రోళి గమ్యే, అరథము ద్రోళి గమ్యే, కావేరి దిశలల్లా గ్రమ్ముకొని పేలవ సంగంబుకు యదొచ్చే నా దండమ్ములో చెన్నయ్యడ.
0: ఆహా, ఏమంటివి బావా? ఏమంటివి
2: కృష్ణ? అరథము ద్రోళి గ్రమ్మే, నా రథము చుట్టూరు ధూళనగా ఒక సుడిగాలి చందమ్ముగా మట్టి అంతయు గగనమార్గమునకు వెగసినది. కాకగూకా పక్షిని క్రమ్ములు నా ధ్వజలాంచలం పైన తిరుగుతున్నవి. జంబూకొత్తమనేటువంటి పిచ్చి నక్కలు వాపవుతున్నది. కాని బావా, నా మనస్సు ఎందు పుండు ఎందు ఏల్పెట్టి కలంచి చందంబుగా ఉన్నది బావా. నేనేమని చెప్పువాడను శ్రీకృష్ణ? నేడెల్లలో కంబులు చిమ్మ చీకట్లు గ్రమ్ముకని నా యంతరంగుల తరంగుల భంగి భయం బుప్పంగుచున్నది. ఏమి అపశకునములు శ్రీకృష్ణ? అతరుతు నుండవా మనయనంగములన్నీయు, అతరుతు నుండవా మనయనంగములన్నీయు జంబు కర్భటల్ మధికలయంగ చేసే సమాన్వితమయ్యను కాకధూకముల్ బొజలను స్వాంతనంతయును. బావా, అతరుతు నుండవా మనయనము, నా వామనయనం అనగా కుడి కన్నా దొరుచున్నది, భుజము కదులుచున్నది, నా పాదములు ఏదో తొట్టుబాట్లుగా ఉన్నాయి బావా. మా అన్నదమ్ములకు ఏదో ఆపద వాటిల్లుతుందని నాకు మనస్సులో కొద్దిగా సంకోచం కలుగుతున్నది.
0: బావా, సంకోచమేలా? నీవు యుద్ధము చేసి డ్రెస్సి ఉన్నావు ఒకటి చేత, నీకు మనస్సున అలా ఉన్నది కనుక ఇదే సామీప్యములో భాగీరథి నది తీరం నుండి వచ్చి ఉన్నాము. ఇక్కడికి వెళ్లి స్నానములు ఆచరించి శుచిర్భూతులమై మరలా వచ్చి రథం ఎక్కుదాము, రథం దిగుము బావా.
2: అలాగనే కృష్ణార్జునుడు ఆ భాగీరథి అనేటువంటి కొలన దగ్గరకు వచ్చి

0: కృష్ణార్జునులు ఇరువురు ఆ భాగీరథిని అందు స్నానమాచరించినటువంటి వారై, ఆ సూర్యునికి అర్ఘ్యముదలైనటువంటి వారై బావా. ఇక మనం వెళుదామా
1: రథం ఎక్కుము
0: బావా. అయ్యో మన శిబిరాంతరములు దవ్వులు దవ్వులకు వస్తున్నాయి, కానీ ఏదో అపశుకునములు తోచుతున్నాయి
1: శ్రీకృష్ణ.
0: మన శిబిరంబులు అమంగళ రహితమై, మన శిబిరంబులు అమంగళ రహితమై కనుబట్టుతుండను వన జనాభా సింహనాదధ్వనులు చెవులకు వినరావు గోరకు దుఃఖము గూర్చు కోమలంగా.
1: బావా అర్జున ఏమంటివి ఏమంటివి?
0: మన శిబిరంబులు అన్ని అమంగళ రహితంగా కనిపిస్తున్నది. ఆరు వేళల మ్రోవు నభు నగమత్కానామ్రోత ఎప్పుడు ముప్పుట మూడు వేళలు నగారామ్రోత మోగించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ నగారామ్రోత కూడా ఇది వినిపించలేదు. స్త్రీలు మనకు ఎదురుగా వచ్చి హారతులు ఇచ్చేవారు,
1: హారతులు ఇచ్చేవారు,
0: వారు కూడా ఈ ఉట్టోతున రాలేదు.
1: నేను
0: గాక

0: మెదురెంబరుకన్నుదోయి పారణమనరించు మృదుకరంబుల సద్గుణముల ప్రభులేడు గృహతోరణమందు అభిమన్యుడకట.
1: ఆహా, ఏమంటివి బావా?
0: కృష్ణ, మనవి ఇరువురము ఎక్కడైనా ఎప్పుడైనా కౌరవులకు గాని దేవతలకు గాని జయించి జయప్రదంగా వచ్చేటప్పుడు మన శిబిరమ్ములు దగ్గరికి రాగానే నా కుమారుడు అభిమాన్యుడు పరుగు పరుగున వచ్చి నువ్వు మేనమావు కావాలిగా, నీ అంకతలం పైన కూర్చొని,
1: అవును
0: అంకతలం అనగా నీ తొడ పైన కూర్చొని, నీ హస్తంలో ఉండబడినటువంటి కొరడా తీసుకొని, మామా శ్రీకృష్ణ, మా నాయన సైన్యములో మంది చంపావని నీతోటి ఎక్క చక్కములాడేటువంటి నా కుమారుడు అభిమానుడు వాటి రోజున రాలేదే శ్రీకృష్ణ.
1: ఆహా బావా అర్జున, చెల్లెలి సుభద్ర కుమారుడు, చెల్లెలి సుభద్ర కుమారుడు.

పసిప్రాయంలో ఉన్నాడు ఒక చేత తన తోటి పిల్లవాళ్లతో ఎచ్చటలో ఆడుకుంటూ ఏదో ఆటలో పడి రాకుండా ఉండి ఉంటాడు. దీనికి ఇంతగా దడియనేలా పార్థ, ఎందుకు భయపడుతున్నావు? అది అనుగాక మీ ఎన్నల కుల్ కుశలము బావా అర్జున మీ ఎన్న

0: మీ అన్నదమ్ముళ్ళు అంతా కూడా క్షేమంగా ఉన్నారు.
1: అవును,
0: కానీ అటు కౌరవుల ఎందో ఇటు పాండవుల ఎందో ఏదో కొంచెం అనిష్టం తోచుతున్నది అంతేకాని దీనికి ఇంతగా ఒగువనేటికి పార్థ, ధర్మరాజు శిబిర సాన్నిధ్యమునకు వచ్చి ఉన్నాం. ఆ ధర్మరాజు చెంతకు వెళ్లి విచారించు, ఏం జరిగినదో. పోయి రమ్ము.
1: అడుగో, మా అన్నయ్య అజాత శత్రువు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అన్నయ్య ధర్మరాజ, నమస్కారములు నమస్కారములు. అగ్రజ వందనమన్నా ధర్మజ, వందనమన్నా ధర్మజ, వందనమే తెచ్చుకున్న దూర్యవర గంభీర్య, వందనమో పితృరాజ, వందనమో చమతనయ, నీకు వందనమన్నా. అన్నా శమతనయ ధర్మరాజ, కాలకేయాది దానవులకు జయించి కీర్తి వహించినటువంటి వాణ్ణి, సుచర్మాది వీరులను యాత్మంజికి సంహరించి జయప్రదంగా వచ్చున్నాను. ఆశీర్వచన జన్మమని నేను అడుగగా మా అన్నయ్య ధర్మరాజు కన్నుల నిండా భాషు కడుంబులు రాలుతున్నాడు. ధర్మరాజా, ఎందువల్ల దుఃఖిస్తున్నావు? నీ దుఃఖకు కారణమేంది? నీ మనస్సును నిన్ను ఎవరైనా బాధపరిచారా? మేము నలుగురు తమ్ములమున్నాము, కానీ నీకెటువంటి భయము లేదు. నీ మనస్సును బాధపట్టినటువంటి వాడు. అసలు నేను వెళ్లిన తర్వాత ఇక్కడ పట్టణంలో ఏం జరిగిందో ఖచ్చితముగా చెప్పు అన్నయ్య ధర్మరాజా.
0: సోదరా అర్జున, ఏమని చెప్పువాడను?

0: అన్నా ధర్మరాజా, నీ ఖిన్నత్వానికి కారణమేంటో ఖచ్చితముగా చెప్పము. ఎప్పుడు చూచినా పౌర్ణేని శాకరే పున్నమనాలు చంద్రుడు షోడ్శ పదహారుకలతో ఉండబడినటువంటి నా కుమారుడు అభిమాన్యుడు వాడి ముద్దు ముచ్చటలు ఇనుతూ ప్రొద్దుబుచ్చుచున్నటువంటి వాడివి. ఇవాటో నా కుమారుడు కూడా లేడని అంకతలం పైన అక్కడికి వెళ్ళున్నాడు ధర్మరాజా.
1: ఆహా నాయన, సోదరా అర్జున, నీవు కృష్ణ పరమాత్మ సంసత్త కుల మీదకి యుద్ధమునకు వెళ్ళి ఉన్నారు. మీరు లేని సమయం చూసి ఇతడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం అనేటువంటి వ్యూహం పని ఉన్నాడు.
0: పద్మవ్యూహమా?
1: అవును
0: అన్నయ్యా ధర్మరాజా, ఆ పద్మను భేదించేటువంటి ఉపలాలితము నాకు తప్ప పాండవులలో ఎవరికి వల్ల కాదు కదా.
1: ఎవరికి వల్ల కాక అందరూ పారి వచ్చుతున్నారు. అంతటా అభిమాన్యుడు ఆ యొక్క పద్మవ్యూహమును భేదించగలడని తెలిసి అభిమాన్యునకు పిలవగా అతడు యుద్ధమునకు బయలుదేరి ఉన్నాడు. అభిమాన్యుడు ఒంటరిగా వెందుకని చెప్పి మన సైన్యం యావత్తు కూడా వెంట వెళ్లి విన్నారు. కానీ అభిమాన్యుడు సామాన్యుడా, చిత్ర పిడుగుబోలే క్షణ మాత్రములో ద్రోణాచార్య కృపాచార్య భీష్మాచార్య ఇలాంటి వారు వేధాన వేధులనే పారం త్రోలి ఉన్నాడు, లోపలికి జొరబడి ఉన్నాడు. అదే సమయం మన పాండవ పంచాల బలం యావత్తు కూడా లోపలికి పోతుండా ఆ సైన్యం ఎక్కడ నుండి ఊడిపడినాడు.
0: సరే,
1: హఠాత్తుగా ఊడిపడి మన పాండవ సైన్యములు యావత్తు కూడా పారం త్రోలి ఉన్నాడు. మన పాండవ సైన్యం ఎవరు కూడా లోపలికి పోలేదు. అదే సమయమున ఆ అభిమాన్యుడు వీర విహారం చేయుతూ చిట్ట చివర భాగమునకు పోయేటప్పటికల్లా వేడక్షణి సైన్యమును సంహరించి ఉన్నాడు.
0: అన్నా ధర్మరాజా, నా కుమారుడు అభిమాన్యుడు చిన్నపిల్లవాడు గురువు గారు పనినటువంటి పద్మును భేదించి గురువకు ద్రోణాచార్యునితో జయించి కౌరవ సైన్యములలో ఆ రక్షాయిని సైన్యము చంపినాడా? అబ్బా కుమారా అభిమన్య, నీ చిన్న చిన్న బాణములతోటి ఎట్లా జయించావు? హరి

0: రంబులాలేవు వరులన్నరకం రాని ధనస్సు లేదు పడగల్లంకార్యులేడు ధవల ఇతమవుకు రంబులం లేవు. కుమార కౌరవులను ఆరక్షణ సైన్యం ఎలా చంపావు? హర్యానగా ఇస్తున్న నారాయణ కృష్ణ వైకుంఠో విఠల స్వహో హరి శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధనల పైన ఉన్నా కూడా ఆరక్షణ సైన్యం ఎన్నడూ సంహరించలేదు. అటువంటి గుర్రాలు నైపుణ్యంగా తోలగలిగినటువంటి సారథ్యం కూడా లేదు కదా కుమార. ధవళయితమవు గుర్రంబులాలేవు అంగరాపరిచినటువంటి ఉత్తమాస్తంభులు ఉన్నాయి. అటువంటి ఉత్తమాస్తంభులు కూడా నీ రథానికి లేవు. దేవేంద్రుడిచ్చిన కిరీటము ఇవన్నీ ఉన్నగా అక్షయతోని రములు ఉన్నా కూడా నేను ఇంతమంది సైన్యానికి చంపలేదు. కౌరవులందరున్నట్లు రూపుమాపితో చిన్న చిన్న బాణములతోటి కౌరవులు ఆ లక్ష్యాన్ని నేను చంపావు. అలాగనే జయిస్తా ఉండు. ముందు పెట్టిన అడుగు వెనక్కి తిప్పవద్దు. అభిమన్య జయప్రదంగా అట్లాగనే యుద్ధం చేస్తా ఉండు. ఇప్పుడైనా త్వరితంబుగా యుద్ధానికి వస్తున్నాను.
1: ఆ తదుపరి ఏమి జరిగిందనగా కౌరవులు ధర్మముగా జయింత దాలక అందరూ చుట్టూ ముక్తి రథము విరచి నిరాయుధుని చేయగా అతడు ఆక్రోశించి రథచక్రముతో యుద్ధం చేసి ఉన్నాడు. కొంత తడు పడిపోయినటువంటి వారిని ఆ సైంధవుడు వ్యక్తత నుండి వచ్చాను ముకుంతమనేటువంటి బల్యముతో పొడవగా అభిమానుడు చనిపోయి ఉన్నాడు. తమ్ముడు
0: చనిపోయాడు. అభిమానుడు చనిపోయాడా?
1: అవును
0: కుమారా. ధర్మజు చెప్పిన వాక్యంబులకు మతలు నరికిన తరువులు పోలే ఈ

సంసప్తంలో సంహరించటానికి వెళ్ళేటప్పుడు అప్పుడు చూచాను నీ మగారవింద సుందరంబు. కానీ విధరంగంలో నీ పడిపోయిన తర్వాత నీ ఎటువంటి కాంతి అగ్గి తాకినట్టుగా అయిపోయినే కదా కుమారా. ఈ పాండువంశానికి అభుద్ధారకం తీసుకురాగలిగినటువంటి కుమారుడు అని ఈ పాండవ సైన్యము పెక్కండ్రు ఆచతోటి ఉంటేమి కదా కుమారా అభిమన్య. మా ఆచలను ఎవడి ఆచలు చేసి బుడ్డులో వేసిన పన్నీరుతో సమతుల్యం చేసి తనయా హతనయ్య.

0: ఆ తనయ్య అభిమన్య ఆ కరుడు గట్టినటువంటి ఆ రక్తమవుడులో ఎలా పడిపోతి బా తండ్రి. ఆ తనయ్య పౌర్ణేని శాఖరే పున్నమనాడు చంద్రుడు శోష పదహారుడు కలంతో ఉండబడినటువంటి ఆ చంద్రబింబంతో సమతుల్యము కలిగిన నీ మొగాల వింద సుందరంబు కళాహీనమై కాంతి తప్పిపోయిన గదా కుమార అభిమన్య, నేనేమి చేయువాడును? అపుత్రస్య గతిర్నాస్తి, కుమారుడు లేటువంటి వానికి గతులే లేవట. కానీ ఈ ప్రాణి ఉండటం దుర్లభం. ఈ బ్రతుకు అపుత్రస్య గతిర్నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవు. ఈ జీవితం ఉండి దేనికని ఆ అర్జునుడు ఆత్మత్యాగం చేసుకొని పోతున్నాడు.
1: బావా అర్జున, ఏమయ్యా పిరికివాడి మాదిరిగా వీరకముగా ఆత్మహత్య మహాపాతకము కదా, ఆత్మహత్య చేసుకోబోతున్నావేమిటయ్యా? అలా కాదు, నీ కుమారుణ్ణి సంహరించినటువంటి వాడెవ్వడు, వాడి నామదేహమేమో విచారించి వాడిని చంపేదనని ప్రతిజ్ఞ చేయము, వాడిని సంహరించము, అది కీర్తి. కానీ పిరికి వాళ్ళు చేసే పనులు చేయవద్దు.
0: చిత్తము అలాగనే. అన్నయ్య ధర్మరాజా, ఖచ్చితముగా నా కుమారుని చంపిన వాడెవడో చెప్పము.
1: నీ కుమారుడి చావుకు కారణం ఎవరనగా, ఆ సైంధవుడే అడ్డుపడకుండినా, మన పాండవ బలమనందు ఎవరు వెళ్లినా గాని ప్రాణములతో తిప్పుకొని వచ్చేటువంటి వారు ఎవరు పోకుండగా అడ్డగించినటువంటి ఆ
0: సైంధవుడేనా?
1: అవును.
0: సైంధవ ఘాతక సైంధవ.

0: అలనాడు ద్వైతవనములో నిన్ను చంపకుండగా ప్రాణభిక్ష పెట్టి వదలినందుక యువటోదున నా కుమారుడైనటువంటి అభిమానినికి నువ్వు సంహరించినది. ఇదిగో నిన్ను చంపదనని నేను ఈ క్షణములనే ప్రతిజ్ఞ చేస్తున్నాను. బావా కృష్ణ సైంధవునికి చంపెదరని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అన్నయ్య ధర్మరాజా నీ పాదముల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. దురిత చరిత్ర గూల్తూ నటు తుళ్ళనగించక ఇంటి నేని నా కరమున గల్గు శత్రుజిత గాండివముగని అగ్ని దొత్తు సుస్థిరముగ నమ్ముడయ్యా రణసీమను వీర విలాసకుండనై.
1: ఏమిటయ్యా
0: ఇదే ప్రతిజ్ఞ? అరయగ నేను రేపు రవి యువతోదన ప్రొద్దుగూకినది కదా,
1: ప్రొద్దుగూకినది
0: రేపు తెల్లవారిన తర్వాత యుద్ధం మొదలు పెడుతున్నాను. యుద్ధం మొదలు పెట్టి పురత్తు అస్తాద్రి మీనట్లు ఉండగానే నేను సైంధవునికి చంపుతాను. నేను ప్రొద్దుగూకితే సైంధవునికి చంపేవాడను
1: కాదు, చంపేవాడువి కావు.
0: అవును ప్రొద్దు ఉండగానే ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా సరే పైన నక్షత్ర మండలం, రాహు మండలం, కేతు మండలం, బుధ మండలం, సూర్య మండలం, చంద్ర మండలం ఇటువంటి మండలాలలో ఈ కౌరవ సైన్యము కలిసి వాడికి దాచినను. అక్కడికి వెళ్లి ప్రొద్దు ఉండగానే సైంధవునికి చంపేదను. కింద భూలోక, భూవర్లోక, నాగలోక, తపోలోక, సత్యలోక, పాతాళలోకంలో దాముకున్నా ఎవరు అర్థం వచ్చినను సరే ఆ సైంధవునికి ప్రొద్దు ఉండగానే సంహరిస్తాను.
1: అట్లా చంపకపోయితే ఏమి చేయగలవయ్యా?
0: అలా నేను సంహరించలేకపోతే చంపలేకున్న పావక జ్వాల ఎందుబడి భస్మమైపోదు పంక జనాభట. ప్రొద్దు ఉండగానే సైంధవుని చంపలేకపోతే కృష్ణ నా గణగాండ్యం, నేను నా అక్షయతోనే రమ్ములు కలిగినటువంటి నా బాణముల ప్రోజి అంగరాపని ఇచ్చినటువంటి ఉత్తమాశ్వములు, శ్వేతాశ్వములు,
1: అశ్వములు,
0: ఆ ఈశ్వరుడిచ్చినటువంటి పశుపతాస్త్రము మేము కలచి అగ్నిగుండంలో పడి
2: ప్రతిజ్ఞ చేయవారు ఎక్కడైనా ఒక సంవత్సరము లేదా 6 మాసములు లేదా 3 మాసములు లేదా ఒక నెల రోజులైనా పెట్టుకుంటున్నారు. ఇదేమిటయ్యా తెల్లవారింది మొదలు పొద్దు ఊకే లోపల సంహరిస్తున్నాను, లేకపోతే నా గాంధీవంతో నేను అగ్నికి ఆహుతున్నాను అవుతున్నావు? ఒక్కసారి యోచించవయ్యా
0: కృష్ణ. కానీ ఇది ద్వితీయం అనగా రెండో పర్యాయం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎట్లనగా ఎల్లి తంపుదు సైంధవును ఎవ్వరడ్డు పడినా, ఎల్లి తంపుదు సైంధవును ఎవ్వరడ్డు పడినా నిజము గరేపు చీకటి పడకమున్న. ఎల్లి అనగా రేపు సైంధవునికి ఖచ్చితంగా చంపేస్తున్నాను. చంపలేకపోతే నా విధి విధానముతోటి మీరు యాని మంది చూస్తూ ఉండగా అగ్నికుండ ప్రవేశం చేపిస్తాను శ్రీకృష్ణ.
2: బావా అర్జున నీ ధైర్య సాహసములు తెలుసుకోదరులకు ఇలా మాట్లాడి ఉన్నాను. విజయం నీకే భరిస్తుంది. ఆ సైంధవుని తప్పగా నువ్వే సంహరిస్తున్నావు. నువ్వు సముద్ర స్నానాన్ని చేసి అయ్యా సుశానాథ్కి వెళ్ళి అక్కడ నిద్ర చేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కొరకు ప్రార్థించుము. నేను వెళ్ళి యుద్ధ సామాగ్రి సిద్ధం చేస్తున్నాను.
0: శ్రీకృష్ణ అలాగే నీవు చెప్పినట్టులుగా నీ మాటను అంగీకరించి నేను అంతఃపురమునకు వెళ్ళి సుచిన మంగళ స్థానం ఆచరించి ఆ ఈశ్వరునికి వచ్చి ధ్యానం చేస్తున్నాను.
2: అలాగనే వెళ్ళిరమ్ము. అయ్యా అర్జున ప్రతిజ్ఞ కథ ఇంతటితో సమాప్తము.

0: మీరింతవరకు శ్రీ వనపర్తి హనుమంతరావు బృందంచే అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట విన్నారు.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సూన్.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
3: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణిని సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా ఆనంద్ చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటారు. గీత రచన కెఎం రాధాకృష్ణన్.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: ఆడవారి మాటలకు అద్దాలు వేరులే ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింత వరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే పరిపాలన, అభివృద్ది, సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డులు గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్దత, అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణాభివృద్ది, సుపరిపాలన లక్ష్యాల సాధనకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం 5 అవార్డులు అందుకుంది. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో ట్రంక్ రోడ్లు, వంతెనలు, వాగుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతానికి నీటి లభ్యత కోసం చేపట్టిన శాఖమూరు, పెనుమాక, నీరుకొండ జలాశయాల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని మంత్రి తెలియజేస్తూ
1: 3 రిజర్వాయర్లు ఒక జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయర్, అది 44 ఎకరాల్లో 0.4 TMC వాటర్ స్టోర్ చేయగలవు. రెండోది పెనుమాక రిజర్వాయర్, 190 ఎకరాలు, అక్కడ 0.1 TMC స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, అది 440 ఎకరాలు, దాంట్లో 0.4 TMC. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 TMC. ఇంకా 50% వర్క్ ఉంది. 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి.
0: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యార్థులెవరూ చదువులకు దూరం కాకుండా ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హాస్టళ్లు, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధనపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు సూచించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మౌలిక వస్తుల కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఇవాళ కృష్ణా జిల్లాకు కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మేము తయారు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలని ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పనిచేస్తాం. ఒక సమగ్ర నివేదిక త్వరలోనే తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఒక కనెక్టివిటీ విషయంలో గానీ, ఒక పరిశ్రమల స్థాపనలో గానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో గానీ, రేపు వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ గానీ, ఇవన్నీ కూడా ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఈ జిల్లాని ఎలా ఒక ప్రతిష్ట పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఈ స్థానికాలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము వెళ్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణం అనంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. తన గానంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాలో ఋతుపవనాలకు ముందు పొడి విత్తనాలను నాటే పీఎండిఎస్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 20 రకాల విత్తనాలతో ప్రత్యేక పీఎండిఎస్ కిట్లను రైతులకు అందిస్తున్నామని, వీటి ద్వారా రైతులు అంతర పంటల సాగును చేపట్టాలని సూచిస్తూ,
3: వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి, సకాలంలో పడవు, పంటలకు కూడా నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది కాబట్టి విస్తృత స్థాయిలో పీఎండిఎస్ కిట్స్ అంటే నవధాన్యాలు అనేవి సాగు చేయాలని రైతులకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం సాగు చేసుకోవాలి. ఇంట్లో 20 కేజీలు ఉంటాయి, 20 రకాలు ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి, ఆ విత్తనాలు ఉంటాయి. ఒకటి పప్పు ధాన్యాలని, సుగంధ ద్రవ్యాలని, నూనె పంటలని, తృణధాన్యాలని, చిరుధాన్యాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయండి. పీఎండిఎస్ కిట్లు వేయటం వలన నేలలో తేమ ఉంటుంది, కలుపు ఉండదు, ఎరువులు తగ్గుతాయి, నేల సారం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులకు చాలా ఇటువంటిది లాభదాయకం.
0: ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాకథాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాకథాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ఆకాశవాణి నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ స్ఫూర్తితో భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆకాశవాణి సాగించిన 90 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా ప్రసార రంగంలో ఆకాశవాణి అందించిన 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డును మంత్రి అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట ప్రత్యేక పెవిలియన్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం దేశంలోనే విశేష ప్రగతి సాధిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రేపు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో రేడియోతో నా పయనం శ్రీమతి ముందులూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. వినండి రేడియోతో నా పయనం.
1: మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో ఆకాశవాణితో వారికున్న అనుభవాన్ని ఈనాటి కార్యక్రమంలో నెమరవేసుకుంటున్నారు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు. వీరు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంకా స్టేషన్ డైరెక్టర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే.
1: ముందుగా మీరు సుమారు 1980వ దశకంలో రేడియోలో కార్యక్రమ నిర్వహణాధికారిగా వచ్చారు, అయితే ఆ కాలంలో కార్యక్రమాల ప్రసారం ఏ విధంగా ఉండేదండి?
2: రేడియో కార్యక్రమాలు మొదటి రోజుల్లో ఎక్కువగా సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసాయి. రేడియో అంటే సంగీతం, సాహిత్యం. తర్వాత కాలంలో వ్యవసాయం, ఈ రకమైన అంశాల మీదే ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి కార్యక్రమాలు, శ్రోతలు వినేటటువంటి కార్యక్రమాలు, నాటకాలు. అయితే 80వ దశకం వచ్చేటప్పటికి అంతకు ముందరే కూడా, ఇప్పుడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక మినిస్టర్ గారు ఉండేవారు, కేస్కర్ అనేసి. సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది కదా ఆయనకి, కానీ శ్రోతలకి సినిమా పాటల మీద చాలా ఎక్కువ మోజు ఉండేది. 50వ దశకం అది, అప్పుడు సినిమా పాటలు తొలగించేయండి అని చెప్పాడు ఆయన ఆకాశవాణిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సినిమా పాటలు తీసేసేయండి అన్నారు ప్రసారాల్లో. అంటే ఆ టైంలో సిలోన్ వాళ్ళు 1000 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ పెట్టి సినిమా పాటలతో దంచేస్తూ అమీన్ సయాని ప్రోగ్రామ్స్ లాంటివి బ్రాడ్కాస్ట్ చేస్తారు.
1: రేడియో
2: శ్రోతల సంఖ్య తగ్గిపోయింది, ఆకాశవాణి శ్రోతల సంఖ్య. దానికి చాలా అంతా కంగారు పడ్డారు, ఏం చేయాలి. అంత వెంటనే పడిపోయేసరికి మన శ్రోతల వినడం కూడా కావాలి కదా. అందుకని అప్పుడు కేస్కర్ గారి ఆ సూచనల మేరకి అన్ని చోట్ల లలిత సంగీతాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి రేడియోలో లలిత సంగీతం అనేటటువంటిది ఒక పెద్ద ఉద్యమం. అంటే భావకవిత్వం ఎలా అయితే పక్కన ప్యారలల్గా వచ్చిందో, భావకవిత్వంతో రేడియో లలిత సంగీత ఉద్యమాన్ని వేదిక అయింది. సినిమా పాటల్ని డామినేట్ చేసేటటువంటి లలిత గీతాల్ని మన రేడియో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని వేదికల మీద పాడేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లలిత గీతాలని పాడడం ప్రారంభిస్తారు. దానికి తోడు ఆ రోజుల్లో సంగీతము, సాహిత్యము రెండు పరిచయం ఉన్నటువంటి బాలాంత్ర రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మన పాలగుమి విశ్వనాథం గారు, ఇలా ప్రొడ్యూసర్లు అనే వాళ్ళని ఏర్పాటు చేసి ఈ లలిత సంగీత ఉద్యమానికి లలిత సంగీతం తయారు చేయడం మొదలుపెట్టారు, ప్రసారం చేయడం. దాంతో ఏమైందంటే కొత్త శ్రోతలు తయారయ్యారు, లలిత సంగీతానికి మోజు చూపించారన్నమాట. ఒక కొత్త సాహిత్యానికి వేదిక, సంగీత కళాకారులకు వేదికగా లలిత సంగీత ఉద్యమం రేడియో ఇచ్చింది. ఇంతేంతో పాటుగా తర్వాతి కాలం వచ్చేటప్పటికి శ్రోతల విషయంలో వాళ్ళకి, ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఒక కొంత గవర్నమెంట్ పాలసీస్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమాల గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాలు, ఈ కార్యక్రమాలని కూడా ప్రసారం చేయాలనే ఒక ధోరణి మొదలైంది. కుటుంబ నియంత్రణ గురించి ఒకటి, రేడియోయే పూర్తి మన జనాభా మాధ్యమం. ఎందుకంటే పేపర్లో వచ్చేటటువంటి కుటుంబ నియంత్రణ సంబంధించిన కార్యక్రమాలకి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు కదా, వార్త కింద ఉంటుంది తప్పించి. అదే ఒక బెనిఫిషియరీ వాయిస్ బ్రాడ్కాస్ట్ అయ్యేసరికి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకి రేడియో చోటు ఇవ్వడమే కాదు, దానికి పెద్దపీట వేసి, అంటే కుటుంబ సంక్షేమం అంటే ఇద్దరే పిల్లలు ఉండాలి ఇలా అని చెప్పడం కాకుండా, రకరకాల ప్రక్రియల్లో ప్రజల్లోకి జనాభా సమస్యని గురించినటువంటి అంశాన్ని, అవగాహన్ని కలిగించింది రేడియో. అది 80వ దశకం వచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇంకా, అంటే మనకి పాలసీలు మారుతూ వచ్చేటప్పటికి దానికి అనుగుణంగా మన రేడియో స్పందిస్తూ కార్యక్రమాల నిర్వహణలు వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా, ప్రజల దగ్గరికి పాలన

0: దాని ప్రజావేదిక అనమాట, ఓపెన్ గా అది రికార్డ్ చేయడం. అలాంటి కార్యక్రమం ప్రారంభించేసరికి మొట్టమొదట 2000 ఉత్తరాలు వచ్చాయి ఆ సమస్యల గురించి. ప్రకాశం జిల్లాతో ప్రారంభించాం, సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో అప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా ఆ ధోరణి కూడా తగ్గింది. తగ్గి తర్వాత తర్వాత రోజుల్లో ఏంటంటే, మీ సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, ఫోన్ లో సమాధానం చెప్పడం, ఫోన్ లో సమాధానం చెప్పడం
1: లైవ్ రేడియో ప్రోగ్రామ్స్,
0: లైవ్ రేడియో, అలాగే ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్లు. మనకి స్కూల్ బ్రాడ్కాస్ట్ అనేది అంటే ఒక బ్రాంచ్ అవుట్ అయినటువంటి విభాగం, పిల్లల ప్రోగ్రామ్ వేరు, స్కూల్ బ్రాడ్కాస్ట్ విద్యా విషయాలైనటువంటివి అన్ని. అలాగే చాలా మందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సీఫిల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉండేది, అది చాలా మందికి ఉపయోగపడేది. ఎందుకంటే ఇంగ్లీషు మనకి డిక్షన్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కావాలి, వాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారో, వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆ సీఫిల్ కార్యక్రమాలు లాంటి విద్యా కార్యక్రమాలు బాగా దోహదపడ్డాయి. అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్లో స్కూళ్ళ వాళ్లే పిల్లలే వచ్చి పాల్గొనడంతో అది మరింత బాగా, పిల్లలకు సమస్య, టీచర్కి సమస్య, ఇద్దరికీ అవగాహన ఉంటుంది. టీచర్ల మధ్య కూడా పోటీ ఉండి బాగా పాఠం చెప్పాలని, అది నిజానికి చెప్పాలంటే విజయవాడ రేడియో కేంద్రంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. స్కూల్ బ్రాడ్కాస్ట్ కోసం తయారు చేసినటువంటి కొండ నుంచి కడలి దాకా అనే రజనీకాంతరావు గారు తయారు చేసిన కార్యక్రమానికి జపాన్ బహుమతి వచ్చింది. అది
1: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు,
0: అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ బ్రాడ్కాస్ట్కి ఒక నది గురించి వాటి గురించి చెప్పండి అని చెప్పి థీమ్ ఇస్తే అది మన గోదావరి నది గురించి కొండ నుంచి కడలి దాకా అని తయారు చేశారనమాట. అలా ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అన్ని అందులో జనుపుతూ ఇలా స్కూల్ బ్రాడ్కాస్ట్ తయారు చేసేటప్పటికి దానికి బహుమతి రావడం మరి చాలా గొప్ప విషయం కదా. అది ప్రతి అంశానికి కొత్త అడుగు వేయడం అనేటటువంటిది మన విజయవాడ కేంద్రంలో ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా జరుగుతూ వచ్చింది.
1: రేడియో అంటే మీకు ఎప్పుడు ఏ వయసులో తెలిసింది మేడం, రేడియో ప్రసారాలు వినడం ఏ వయసు నుండి మీకు ప్రారంభమైంది?
0: చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో రేడియో దగ్గర నాటకాలు వినడం, పాటలు వినడం ఇలా ప్రారంభమైనటువంటిది జీవితం అన్నమాట. అయితే నేను రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఏదో కుటుంబంతో కలిసి విజయవాడ వచ్చినప్పుడు, ఇప్పుడు పిల్లల కార్యక్రమం లైవ్ ఉండేది బయట, ఆరు బయట మన పాత స్టూడియోల దగ్గర చెట్టు కింద మైక్ పెట్టి ఏడు కామేశ్వరరావు గారు లైవ్ చేస్తూ ఉండేవారు రేడియో అన్నయ్య. అప్పుడు ఒక చిన్న పద్యం పాడమంటే పాడాను, అదే నా మొదటి రేడియో ప్రోగ్రామ్ అన్నమాట.
1: ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
0: 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉన్నాయి అంతే, ఊరికే ఏదో యాత్రకెడుతూ వచ్చి తీసుకొచ్చారు అంతే.
1: రేడియో అన్నయ్య గారితో కార్యక్రమం చేశారు
0: పద్యం పాడడం లైవ్. బహుశా అదే నేను తర్వాత రేడియోలో ఉద్యోగంలో చేరాక పిల్లల చేత లైవ్ చేయించడం అనేది కంటిన్యూ చేశానేమో అనుకుంటూ ఉంటాను.
1: రేడియో అన్నయ్య గారు చేసిన బాలానందం తర్వాత మళ్ళీ మీరు 80-90 దశకాల్లో చేసిన పిల్లల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఎంతో జనాదరణ పొందాయి. ఆ కార్యక్రమ అనుభవాల గురించి చెప్పండి మేడం.
0: ఆ రోజుల్లో రేడియో లైవ్, పిల్లల లైవ్ ఎప్పుడు కొనసాగుతూ వచ్చింది. నేను చేరేసరికి కూడా నండూరు సుబ్బారావు గారు రేడియో అన్నయ్య కింద ఉన్నారు. సరే, ఆయన రేడియో అన్నయ్య కింద, నేను రేడియో అక్కయ్య కింద ఉండి పిల్లలు చాలామంది రకరకాల పిల్లలు వస్తారు. ఆదివారం నాడు అనేసరికల్లా రావాలి పిల్లలు, శనివారం నాడు రావాలి. మన రేడియోలో రెండు విభాగాలు ఉండేవి, ఏంటంటే చిన్నపిల్లలు టైనీ టాట్స్ ప్రోగ్రాము, చిల్డ్రన్ ప్రోగ్రామ్. టైనీ టాట్స్ అంటే 10 ఏళ్ళలోపు పిల్లల కోసం, ఆ దానికి చిన్న చిన్న వాళ్ళు బాగా చిట్టి చిట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ చేత కూడా పాటలు పాడించి లైవ్లు ప్రోగ్రాములు చేయించడం. తర్వాత కొంచెం పెద్ద పిల్లల చేత వాళ్ళ టాలెంట్, బడ్డింగ్ టాలెంట్స్ ఉంటాయి, బాలసభ అని చెప్పి అందులో పిల్లల చేత చిన్న చిన్న కచేరీ అనమాట. సంగీతం ఓకలు అయితే ఓకలు, వైలెన్ అయితే వైలెన్. ఎంత అంటే ఇప్పుడు నందకుమార్ అనే వైలెనిస్ట్ ఉన్నాడే, వాడు మన బాలసభ వాళ్ళే. అలాగే మల్లాది బ్రదర్స్, అలాగే మన ఎవరు ఎంఐ సునీత చిల్లల ప్రోగ్రామ్కి మన పిల్లల ప్రోగ్రాంలో విజయవాడలో పాల్గొని పాడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అలాగే అది కాకుండా పిల్లల చేత పార్టిసిపేషన్లో ఒట్టి వాళ్ళకేదో వచ్చిన పద్యమో పాటో పాడించి వదిలేయడం కాకుండా పిల్లల్లో వ్యక్తీకరణ సామర్థ్యం కొంచెం మెరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత చిన్న చిన్న వార్తలు చదివించేదాన్ని. అవేంటంటే పిల్లలు అప్పటికప్పుడు కూర్చుని వాళ్ళు, వాళ్ళకి నేను క్లిప్పింగ్స్ తయారు చేసి ఇస్తే అవి చదువుతారనమాట, లైవ్ చదువుతారు. లైవ్ చదవడం అనేసరికల్లా వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతుంది, డిక్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎంతెంత దూరం నుంచి పాప నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఇలా ఇంత ఆటోలు ఇవన్నీ బళ్ళు కాదు కదా, ఆ పిల్లల్ని నిరాశపరచకూడదని వాళ్ళందరూ రాగానే ముందర వాళ్ళ చేత ఒకసారి రిహార్సల్ చేయించి వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించి
2: క్విజ్.

0: ప్లే ప్రోగ్రామ్ చేసి పిల్లలు స్టేజ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నవంబర్లో పిల్లలది. నవంబర్ 14th స్టేజ్ ప్రోగ్రామ్ హరివిల్ అనేసి ప్రతి ఏడాది చేశాను. నేను చేరినప్పటి నుంచి ఒక 10 ఏళ్ళ పాటు చేశాను. ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు చాలామంది రకరకాల వాళ్ళ మోనో యాక్షన్లు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్లోనే ఇంకొక రకం ఏం చేశామంటే, పిల్లలు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అందుకని వాళ్ళతో స్ట్రీట్ చిల్డ్రన్ తోటి ఓపెన్ ఎయిర్ చేశాం. అంటే ఇది విజయవాడకి సంబంధించి, విశాఖపట్నంలో జీవని అనే రేడియో నాటకానికి బహుమతి వచ్చింది. అది ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ గురించి. ఆ నాటకం అయిన తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి చిలక పలుకులు అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్, అది NCERT వాళ్ళు, వరల్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్పాన్సర్ చేసాయి. అది 1 ఇయర్ ప్రోగ్రామ్. పల్లెటూళ్ళల్లో అక్కడ పిల్లల్ని మళ్ళీ స్కూల్కి ఆకర్షించేలాగా, ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టేది ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, బళ్ళ వేసేస్తానంతే అంటూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఆ భయం పోగొట్టి స్కూల్ అంటే ఒక మంచి వాళ్ళు ఆడుకోవడానికి వేదిక అనే అభిప్రాయం కల్పించేలాగా కథలు, పాటలు, కబుర్లు అన్నింటితోటి ఒక 15 నిమిషాల సెగ్మెంట్తో ఆ కార్యక్రమం ఉండేది. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దాని మనకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే అది పైలట్ ప్రాజెక్ట్గా హిందీలో, తెలుగులో, మన సౌత్ అంతకి తెలుగులో నేను చేశాను, అలా ఒరియాలో ఒకళ్ళు చేశారు,
1: ఒక్కో భాషలో ఒక్కొక్కరు.
0: అందుకని ఆ కార్యక్రమం కూడా పిల్లల మనస్తత్వాలు తెలుసుకోవడానికి, ఎలా చేస్తే పిల్లలు రేడియోకి వస్తారు, పిల్లలకి రేడియో మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది అది.
1: మేడం, ప్రస్తుతం దృశ్య ప్రసార మాధ్యమాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో శ్రవణ మాధ్యమైన రేడియో మన ఆకాశవాణి ద్వారా ఏ విధమైన పాత్ర పోషించాలంటారు?
0: అంటే శ్రవణ మాధ్యమానికి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అది నా అనుభవం. మనం ఎఫ్ఎం రేడియో కొత్తగా పెట్టిన కొత్తల్లో స్టూడెంట్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళందరినీ, ఎక్కువ మందిని కాలేజీ వాళ్ళని, వాళ్ళకి ఆసక్తి కలిపే కార్యక్రమాలని మనం ప్రసారం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా రేడియో అయినా సరే, టీవీ అయినా సరే వస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, పిల్లలకి యూత్కి రిలేటెడ్గా మనం ఆకట్టుకోవాలంటే, ఈవెన్ డిస్పైట్ విజువల్ మీడియం, కాంపిటీటివ్ రిలేటెడ్ మెటీరియల్ని మనం వాళ్ళకి ఆకర్షణీయంగా అందించగలిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే సాహిత్య పుస్తకాలు వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్ ఇవి చదువుతున్నారు, అలాంటి మెటీరియల్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేసినట్టయితే యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. ఇదివరకు మేము ఉండే రోజుల్లో సివిల్స్కి వెళ్లే వాళ్ళందరూ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ వినేవారు, ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల వాళ్ళకి 2 లాభాలు వస్తాయి. ఒకటి, న్యూస్ సంబంధించింది అవగాహన కలగడం ఒకటి, రెండోది డిక్షన్, ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఆటోమేటిక్గా వాళ్ళకి చెవిని పడుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సంక్షిప్తంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక రేడియో కార్యక్రమ నిర్వహణాధికారిగా, అలాగే విజయవాడ కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పనిచేసి స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు రేడియోతో వారికి ఉన్న అనుభవం దాన్ని ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో మీరింతవరకు రేడియోతో నా పయనం శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी
3: कार्यक्रम लेपड़ू जानपद गेयनलो स्त्री पाटलो डॉक्टर चल्ला सीता महालक्ष्मी गारु अंदिंचिन विवरण विनंडि।
4: मन भाषलो గద్యం, పద్యం, శతక ప్రక్రియ ఇలా ఎన్నెన్నో ప్రక్రియలున్నాయి. అందులో జానపద ప్రక్రియ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ పాటల్లో స్త్రీల గురించే అధిక ప్రాధాన్యత ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ జానపద ప్రక్రియలోని స్త్రీల పాటల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేనే జానపద ప్రక్రియనైతే నా మనోగతాన్ని మీతో పంచుకుంటాను. నేను మీ మనసైన జానపద గేయాన్ని, సామాన్యుడి ప్రతిభకు సజీవ సాక్ష్యాన్ని. జనపదం అంటేనే పల్లె, అందులో నివసించేవారే జానపదులు. వీరి నోటి నుండి పుట్టిన నేను తరతరాలకు విస్తరించి వ్యాపించే అందమైన జానపద గేయసిరిని. అసలు ఏ భాషలోనైనా సాహిత్యం పుట్టింది అంటే అది నా దగ్గర నుంచే మొదలవుతుంది. నా గురించి ప్రత్యేకంగా రచించిన కవులు లేరు, అజ్ఞాత కవులే ఎక్కువ, లేదా సామూహికంగా రచించారు. జానపదుల భక్తి అయినా, బాధ అయినా, సంబరమైన ఇతిహాస కథలు, పాత్రల విశేషాలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల భావావేశాలతో కలిసి జనపదంలో పాటలా ప్రవహించాను. ముందుగా జానపదుల ప్రార్థన గమనించండి. శ్రీరమ్య వక్షుండో శ్రుతవత్సలుండు, కారుణ్యధాముండు కనకాంబరుండు, వారిజ నేత్రుండు వరద గాత్రుండు, శ్రీరమాధీసుండు సిరిలిచ్చుగాత, నాగజందెమువాడు నాగభూషణుడు, నాగబంధము బుజ్జ నడికట్టువాడు, బేసి కన్నులవాణి ప్రియనందనుండు, వాసిగా మిముగాచు వరసభ్యులార. మనిషిలోని అన్ని రకాల ఊసులకు నేనే ఆధారం. ముందుగా శ్రామిక గేయాల గురించి తెలుసుకుందాం. శ్రమను మర్చిపోవడానికి ఏదో ఒక ధ్వని లేదా పాటలు పాడుతూ పనులు చేసుకుంటూ ఉంటారు శ్రామికులు. వీరి పాటల్లో ఆనాటి సామాజిక స్థితిగతులు తెలుస్తాయి. సహజ సుందరమైన పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకి రైతు కూలీల పాటను గమనించండి. సందామామా సందామామా, నోమిలో మల్లాలో లో మల్లల్లాలో, సందామామా సందామామా, ఆసెల్లో కోతలు ఈసెల్లో కోతలు, వరిసెల్లో కోతలకు కూలి జస్తి ఎంట, పొదారి రాయే తూరు పొల్ల బుల్లెమ్మ. ఇలా ఉంటుంది. ఇంకా స్త్రీల పాటలను గమనిస్తే స్త్రీలు లేని నా పాటలను అసలు ఊహించలే. లాలిపాట, జోలపాట, మంగళహారతులు, అనుబంధ పాటలు, వలపు పాటలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకి వలపు పాటలను తీసుకుంటే అందులో బావామరదాల పాటను గమనించండి.
5: గుత్తి వంకాయ కూరోయి బావా, కోరివండి నానోయి బావా, కూరలో పల్ల నా వల్ల పంత కూరి వండానోయి బావా, కోరికతో తినవోయి బావా అంటూ తన వలపంత ప్రేమనంతా కూరలో కూరి కూరి అందంగా కొసరి కొసరి వడ్డిస్తోంది. ఇంకా ప్రేసి ప్రియుల పాటలు ఎలా ఉంటాయో గమనించండి. వాళ్ల ప్రపంచమే వాళ్ళది, వాళ్ల లోకమే వాళ్ళది, ఏమన్నా అన్నామా నా కళతో చూడండి అంటారు. ఉదాహరణకి

ఇలా సాగుతుంది. ఇంకా మామ పాటలు. మన తెలుగు భాషలో అందులోనూ నా బాణీలో పాటలకు కొదవలేదు, బాణీలకి కొదవలేదు. ఒక పల్లె పడుచు కలవరపడుతూ పసడి పంట పొలాల్లోకి ఇలా రమ్మని పిలుస్తోంది. ఎలా పిలుస్తోందో చూడండి.

అంటూ పిలిస్తే మరొక ముద్దుగుమ్మ ఊరు సద్దుమణిగాక ఇలా రమ్మని పిలుస్తోంది. ఎలా పిలుస్తుందో చూడండి. సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, సుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, పంట బోది వరి మడితో పక్క పక్క నవ్వే వేళ, చల్లగాలి తోటకంత సక్కలి గిలిపెట్టు వేళ,

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకడ కలుసుకో మంచకడ కలుసుకో మరువకు మామయ్య మరువకు మరువకు మామయ్య ఇలా అంటోంది. ఇంకా భార్యాభర్తల పాటను చూడండి. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు తన భర్తతో ఇలా అంటోంది, ఏమంటోంది,

కాదు అంటే భర్త తెగ సంబరపడిపోయాట. చాటుగా వింటున్న అత్తగారు కూడా చాలా మురిసిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా తన కోరికలు ఒక్కొక్కటే బయట పెడుతోంది. ఇలా ఎలాగో చూడండి. ముక్కుకు ముక్కర లేక ముక్కు చిన్న బోయినాది, నీ ముగ్గు రుత్తమ్ముల నమ్మి ముక్కుకు ముక్కెర తేరా. అంటే భర్త నిర్ఘాంతపోయాడు. అంతే నాకు చాలు అందరిలో ఇంత అర్థం ఉందన్నమాట. ఇంకా అత్తాకోడళ్ళ పాటలు, వదిన మరదళ్ళ పాటలు ఇవన్నీ అనుబంధ పాటల కింద వస్తాయి. వీటిల్లో పైకి మనకి వినోదాన్ని కలిగించిన అంతర్గతంగా సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి అత్తాలేని కోడలు పాటలు చూద్దాం. అత్త

ఆ వేడి పాలలోన వెన్న ఉంటుందా. ఇది పైకి పోట్లాడుకుంటున్నట్టు కనిపించిన దీనిలో ఉండే సందేశం ఏంటంటే, ప్రపంచంలో అత్తగారిని సంతోషపెట్టడం చాలా కష్టం కాబోలు అనుకుంటాం. అత్తగారంటే ఇలాగే ఉంటారా? అయితే వీళ్ళని సంతోషపెట్టడం మన వల్ల కాదు, కానీ అలా అనుకోవడం పొరపాటు. ఇలా లేకుండా ప్రేమగా ఉంటే ఆ అత్తాకోడళ్ళున్న ఇంటిలో ఆ ఇల్లే ఒక స్వర్గసీమలా ఉంటుంది. ఇంకా పెళ్లి పాటలు, ఇవి మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపేవిగా ఉంటాయి. వరుసైన వారిని మేళమాడుతూ హాస్యాన్ని అందిస్తాయి. ఉదాహరణకి వియ్యపురాలి పాటను చూద్దాం.

ఇంకా జానపదుల భక్తి ఎలా ఉంటుందో చూడండి. ఈ జాతరలు కొలుపులు చేసేటప్పుడు వారి భక్తి ఇలా తెలియజేస్తూ ఉంటుంది. వల్లరి బావో కావులోరన్న, వల్లరి బావో కావులోరన్న, ఎగువ యాదగిరి దిగువ జొన్నవడ, ఎగువ యాదగిరి దిగువ జొన్నవడ, అమ్మ కమాక్షమ్మ తిరనాళ్ళంట, అమ్మ కమాక్షమ్మ తిరనాళ్ళంట. ఇలా వాళ్ళ భక్తి ఆవేశాలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇంకా పండుగ పాటలను చూస్తే ప్రతీది కూడా ఆడవాళ్ళు లేందే ఏ పండుగ జరగదు. ముఖ్యంగా మన పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి నాడు సందెగొబ్బిళ్ళు పెడుతూ పిల్లలు అందరూ సాయంకాలాలు పేరంటం చేసుకుంటూ పాటలు పాడతారు. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణివ్వావే, తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే, మొగలి రేకంటి మోగుణ్ణివ్వావే, ఇలా సందెగొబ్బులు తడుతూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంకా విషాద గేయాలు ఎలా ఉంటాయి చూడండి. ఒక పల్లెటూరు పిల్ల అమాయకత్వాన్ని ఆసరా తీసుకుని ఒక యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె నగలు సర్వస్వం దోచుకుంటాడు. ఈ మోసపోవడానికి పల్లెటూరు పట్నం అని లేదు. ఆడపిల్లలు ఆకర్షణలకు లోనైతే ఇలాగే ఉంటుంది. మరి ఎవ్వరూ కూడా ఎటువంటి ఆకర్షణలు లోను కాకూడదు అనేది సందేశం. ఈ పాటని వినండి. సందులోని బాయంటి పిల్లడో, తాటాకుల గుడిసంటి పిల్లడో, అత్తమామలు లేరంటివి పిల్లడో, ఆడబిడ్డలు లేరంటివి పిల్లడో.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మరి కార్యక్రమంలో ముందుగా 1942 ఏ లవ్ స్టోరీ, ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత లగే రహో మున్నాబాయ్ ఈ చిత్రానికి సోనూ నిగమ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు రెడీగా ఉన్నారా? ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేను అడిగిపోయే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే 0866-248-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ప్రశ్న మరొకసారి చెప్పేస్తున్నా, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ఓకేనా? ప్రశ్న విన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానాలు పంపించేయండి. ఈలోగా మనం అభినందన చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

మరి సమాధానాలు వచ్చేస్తున్నాయి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు? ఓకేనా? మరి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు శ్యామ్ నెల్లూరు. కరెక్ట్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శుభ సాయంత్రం మేడం అంటున్నారు, శుభ సాయంత్రం, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ, సృజన, స్వరూప, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి.

ఫణిరాజ్ నెల్లూరు నుంచి. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల రాజేశం సరోజిని మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాణి నుంచి వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబర్రావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామూర్తి కుంచివాణిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సాయికృష్ణ ప్రశాంతి ఎలమంచుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లేటుగా జాయిన్ అయినట్టున్నారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నేను క్రీడాకారిణి అని మెన్షన్ చేశానండి, క్రీడాకారుడు కాదు. ఓకేనా? ఆ చేంజ్ని గమనించండి. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ వీరు కూడా కరెక్ట్గా పంపించారు మనకి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆధ్యశ్రీ శ్రీ గాయత్రి రమా మనోహర్ వీరందరూ కూడా తెనాలి నుంచి పంపించారు మనకి. కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ శ్రీరామదాసు కృపాచారి మధు రవి నవీన ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగనదుని నుంచి
బోగనధుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువలు లంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పేరు పంపించలేదు, ఆన్సర్ మాత్రమే పంపించారు అనంతపూర్ నుంచి. ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. రవి, మహేష్, సుధీర్, శ్రీధర్ కడప నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, నరేంద్రారెడ్డి, ముంతా పెద్దన్న, నారాయణ, పెంచలయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, నెల్లూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వరిగంటి, బదరీ, విశాల, నెల్లూరు రాంగ్ ఆన్సర్ అండి. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, ఇనమడుగు నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విఏడి ఫణిరాజ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ, బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తుమ్మా పద్మావతి, ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, కాదర్ బాషా బాయ్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి, బదరీ, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దాం మనం. నేను అడిగిన ప్రశ్న, పద్మశ్రీ గెలుచుకున్న తొలి క్రీడాకారిణి ఎవరు అని అడిగాను. క్రీడాకారిణి అంటే మహిళ పేరు కదండి వస్తుంది. ఓకే, ఎనీవే ఆర్తి సాహా ఇంకొక పేరు, ఆవిడనే ఆర్తి గుప్తా సాహా అని కూడా పిలుస్తారు. ఓకేనా? అయితే ఈవిడ లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ అండి. 1959లో ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి ఆసియా మహిళ ఈవిడ. అందుకని ఈవిడికి 1960లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఓకేనా? క్రీడాకారిణి అని అడిగాను కదా, చాలామంది జెంట్స్ పేర్లు టైప్ చేసి పంపించారు. ఓకే, ఆర్తి గుప్తా సాహా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు? ప్రశ్న మరొకసారి, క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం చూసేలోగా మనం ఆకలి రాజ్యం చిత్రం నుంచి పాట విందాం.

రెండవ ప్రశ్న, క్రికెట్ బ్యాట్ ను ఏ చెక్కతో తయారు చేస్తారు అని అడిగాను కదా, ఏ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. కంగ్రాచ్యులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలులంక అవినిగడ్డ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత డాక్టర్ కేవి రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పావులూరు నుండి మోహన్ కృష్ణ కరెక్ట్ ఆన్సర్. విఏడి ఫణిరాజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చేర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నేదునూరు కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారంటే ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆధ్యశ్రీ, శ్రీ గాయత్రి, రమా, మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనూజ, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజోలు, రాజమహేంద్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ అండి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎలమంచిల నుండి సాయికృష్ణ, శ్రీ సాఖ్య, సత్య, శ్రీవరేణ్య, హనుమ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్ అండి. బతిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి చిన్మయ్యి ప్రీతం, కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, సాయి, రిక్విత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవి నగర్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. బి శివకుమార్ ముదిరాజ్, విసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రామకృష్ణయ్య, ముంతా పెద్దన్న, గోపీనాథ్, శంకరయ్య, శశిరెడ్డి, చిన్నప్ప వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంపించిన వారు తిరిగి పంపించొద్దండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్రీ లక్ష్మి, కుమారి, భారతి, చైత్రశ్రీ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ కరెక్ట్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే జగదీష్, గాంధీ, భగవాన్, రాజు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ పంపించలేదు, కేవలం పేర్లు మాత్రమే పంపిస్తున్నారు, చూసుకోండి ఒకసారి. కడప నుంచి మహేష్, రవి కరెక్ట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ప్రకాష్, ఖాదర్ బాషాబాయ్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. క్రికెట్ బ్యాట్ను ఏ చెక్కతో తయారు చేస్తారు అని అడిగాను కదా, విల్లో చెక్కతో. ఓకేనా, చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. ఎనీవే కంగ్రాచ్యులేషన్స్. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దామా. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
2: ప్రణామ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కి నీత్ నీతి దోహ కే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమర్ వాణి. పహలే కవి పరిచయ బతాఉంగి, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ జ్ఞానాశ్రయ శాఖా కే ప్రతినిధి కవి తే. కబీర్ కి రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లికే నహీ తే, కింతు కబీర్ దాస్ జ్ఞానీ తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్ దాసు చదువుకోలేదు కానీ గొప్ప జ్ఞానవంతులు. అచ్చా అప్పహలే కబీర్ కా పెహలా దోహ పడతీ హూ, ధ్యాన్ సే సునో.
2: జీ అధ్యాపికా జీ.
3: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా అబ్ తుమ్ పడో.
2: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్.
3: అబ్ సునో, కబీర్ కహతే హై కి దుఃఖ్ కే సమయ మే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హై, లేకిన్ సుఖ్ కే దిన్ మే

0: भगवान का स्मरण ही नहीं करते। यदि हम लोग सुख के समय में भी भगवान का स्मरण करें तो दुख कैसे हो सकता है? इसलिए भगवान का स्मरण सदा करना चाहिए। कवि కబీరు ఈ విధంగా చెప్తున్నారు, ఏమని, దుఃఖ సమయంలో అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కానీ సుఖంలో అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా అబ్ దేఖో దూసరా దోహా బతాఉంగి.
1: జీ అజ్జపికా జీ.
0: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్, మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
1: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్, మాలీ సీచే సో ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
0: అచ్చా తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కహతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిచ్చే సమయ పర్ హీ హోతే హై, శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయే కామ్ నహీ హోతా, ఫల్ జల్దీ పానే కి అభిలాషా సే మాలీ సౌఘడే పానీ సే పేడ్ సీంచతా హై, తో భీ సమయ సే పహలే పేడ్ సే కోయి ఫల్ నహీ మిల్తా, మౌసమ్ కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే హై, ఇసీ ప్రకార్ జల్దబాజీ కర్నే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. కవి కబీర్దాసు ఈ విధంగా చెబుతున్నారు, అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా సరి అయిన సమయంలోనే జరుగుతాయి, తొందరపడినంత మాత్రాన ఏ పని జరగదు. ఇప్పుడు పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో తోటమాలి 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్టుకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అబ్ అగ్లా దోహ పడ్తీ హూ ధ్యాన్ సే సునో.
1: జీ అజ్జపికా జీ.
0: సాయి ఇత్నా దీజియే జామే కుటుంబ సమాయ్, మై భీ భూకా నా రహూ, సాధు నా భూకా జాయ్. అచ్చా అబ్ తుమ్ పడో.
1: జీ అజ్జపికా జీ. సాయి నా ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మై భీ భూకా నా రహూ, సాధు నా భూకా జాయ్.
0: కవి కబీర్ భగవాన్ సే ఇస్ ప్రకార్ ప్రార్థన కర్తే హై, హే భగవాన్ కృపా కర్కే ముజే ఇత్నీ హీ సంపత్తి దీజియే, జిస్సే మై అప్నే పరివార్ కా పోషన్ కర్ సకూ, మేరీ భూక్ భీ మిట్ జాయ్, ఔర్ మేరే ఘర్ ఆయే సాధు లోగోం కీ భూక్ భీ మిటా సకూ, అర్థాత్ సాధు లోగోం కా ఆదర్ కర్నే కా పవిత్ర కామ్ హో సకే. కవి కబీర్దాసు భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు, ఓ పరమాత్మ దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగే, ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా అబ్ కవివర్ రుందికే దోహకే బారే మే జాన్లేంగే.
1: జీ అజ్జపికా జీ.
0: అచ్చా సునో, కవివర్ రుంద్ హిందీ సాహిత్యకే రీతి కాల్ కే సూక్తికార్ కవియో మే ప్రముఖ్ హై, ఇన్కి ప్రసిద్ధ కా ముఖ్య కారణ్ వృంద సత్సయి హై, ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హై. కవివర్యులు వృంద్ హిందీ సాహిత్య రీతికాలం సూక్తికారులైన కవులలో ప్రముఖులు. వీరి ప్రసిద్ధికి ముఖ్య కారణం వీరి యొక్క ప్రముఖ రచన వృంద సత్సయి. వీరి యొక్క దోహాలు నీతిని ఉపదేశాన్ని ఇస్తాయి. అచ్చా అప్సునో, ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి, జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వా.

0: सभी सभासद लेते हैं, अर्थात वे इतर का अनुभव करते हैं। నీతి కవి వృంద్ ఈ విధంగా చెప్పుచున్నారు, మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు, రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అబ్ దూసరా దోహా దేఖ్లేంగే సునో, కరే బురాయి సుఖ్ చహై कैसे पाव कोई रोपे बिरवा आक को आम कहाते होई. अब तुम पढ़ो
1: जी अध्यापिका जी. करई बुराई सुख चहै कैसे पाव कोई रोपे बिरवा आक को आम कहाते होई.
0: कविवर वृंद जी कहते हैं कि कोई भी बुराई करके सुख चाहे तो वह कैसे मिल सकता है. अर्थ है कि बुरा करके सुख पाना असंभव है. उदाहरण देते वृंद कहते हैं कि आक का पौधा लगाकर आम का फल प्राप्त करना कैसे संभव होता है. उसी तरह भलाई करके ही सुख प्राप्त करना चाहिए, ना कि बुराई करके. एवरैना चेड़ चेसी संतोषं कोरुकुंटे एला कलुगुतुंदी, అంటే కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది. దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు, జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది. అదేవిధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేము. అబ్ దూసరా దోహా పడుంగి ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: करत करत अभ्यास ते जड़मते होत सुजाना, रसरी आवत जात ते सिल पर परत निशान. अब तुम पढ़ो.
1: करत करत अभ्यास ते जड़मते होत सुजान, रसरी आवत जात ते सिल पर परत निशान.
0: सुनो, कविवर वृंद जी इस दोहे में अभ्यास का महत्व बताते हैं. वे कहते हैं कि अभ्यास से हम सब कुछ प्राप्त कर सकते हैं. इस विषय का उदाहरण वे इस तरह देते हैं, रस्सी की बार बार रगड़ से शिला पर भी निशान पड़ जाता है. इसी तरह अभ्यास करते करते मूर्ख भी ज्ञानी बन सकता है. कविवर्यलु वृंद ई दोहालो साधन యొక్క గొప్పదనాన్ని వర్ణించారు. సాధన చేస్తే మనం అన్నీ పొందగలం. దీనికి ఉదాహరణ ఇస్తూ వృంద కవి ఇంకా ఈ విధంగా అన్నారు, త్రాడు యొక్క ఒరిపిడి వలన బండరాయి మీద కూడా గుర్తు ఏర్పడుతుంది. ఇదే విధంగా సాధన చేయగా చేయగా మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు అని చెప్పారు. అబ్ కుచ్ కఠిన శబ్దార్థ బతాఉంగి లిక్లో.
1: జీ అధ్యాపికా జీ బతాయే లిఖుంగా.
0: సుమిరన్
2: గట్టిగా
0: గుర్తు తెచ్చుకొనుట.
1: సుమీరన్ గుర్తు తెచ్చుకొనుట.
0: కాహే క్యూ ఎందుకు.
1: కాహే క్యూం ఎందుకు.
0: హోయ్ హోతా హై సంభవించును అని అర్థం.
1: హోయ్ హోతా హై సంభవించును.
0: ధీరే ధీరే మెల్ల మెల్లగా.
1: ధీరే ధీరే మెల్ల మెల్లగా.
0: మన మన్ మనసు.
1: మన మన్ మనసు.
0: మాలి తోటమాలి.
1: మాలి తోటమాలి.
0: సీంచే నీరు పెట్టుట.
1: సీంచే నీరు పెట్టుట.
0: ఘడ కుండ.
1: ఘడ ఘడ కుండ.
0: కుటుంబ పరివార్ కుటుంబము.
1: కుటుంబ పరివార్ కుటుంబము.
0: భూఖ ఆకలితో ఉన్నవాడు.
1: భూఖ ఆకలితో ఉన్నవాడు.
0: సాధు సాధువు.
1: సాధు సాధువు.
0: ఉత్తమ్ మంచి.
1: ఉత్తమ్ మంచి.
0: సంగ్ సాంగత్యము.
1: సంగ్ సాంగత్యము.
0: సహజేహి సహజంగానే.
1: సహజేహి సహజంగానే.
0: అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ.
0: కబీర్ కే అనుసార్ భగవాన్ కా స్మరణ్ కబ్ కర్తే హై.
1: అధ్యాపికా జీ, లోగ్ దుఃఖ్ మే హీ భగవాన్ కా స్మరణ్ కర్తే.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈనాటి భజనావళి కార్యక్రమంలో శ్రీమతి లేటి భార్గవి బృందం ఆలపించిన భజన గీతాలు వింటారు.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చమెచ్చే సినిగీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంగతి మీకు తెలుసా వింటారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా వెనామీ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:45 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

6:10 అర్చన కార్యక్రమంలో భక్తిగీతలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారమవుతుంది. 6:35 పొలం కపులు వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల వింటారు. రచన డాక్టర్ తేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో జీకే స్పెషల్తో పాటు సినీగీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడిబండలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరి సినీగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:45 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: మహిళలు ఎంతో ఇష్టపడేటటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనకు ముందుగా కాల్ చేసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటి?
1: నా పేరు లక్ష్మి.
0: లక్ష్మి, చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నామొగ్గు నాకే సంతానం, బెజవాడ కొండెక్కి కూర్చున్నట్టునే పాట ఉంది మేడం, అమ్మవారి పాట.
0: ఓకే అండి.
1: అదేంటి?
0: ఓకే అండి. రోహిణి కథ స్టార్ట్ అయ్యి ఎండలు చాలా ఎక్కువగా ఉంది, మీకు ఎలా ఉన్నాయి ఎండలు అక్కడ?
1: బాగున్నాయి మేడం.
0: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: అదే.

0: అన్ని పట్టు చీరలేనా మా యువతరానికి కూడా ఏమన్నా ఉన్నాయా?
1: ఏమిటి ఉన్నాయ్యా? ఉన్నావన్నీ మన యువతరానికేనాయా? అటు చూడు.

0: కాలేజీలలో
1: డోంట్ వరీ
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా.

0: అదెక్కడ? అదే స్వీట్
1: ఆర్బీఐ అంటుంది.
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: 1800 కార్యక్రమంలో మరొక శ్రుతితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
6: నమస్తే మేడం.
5: మీ పేరు?
6: నా పేరు లక్ష్మి అండి.
5: లక్ష్మి, చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
6: గోరింటాక్లో కొమ్మ కొమ్మ కోసన్న ఈ సాంగ్ కావాలండి.
5: ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
6: నెల్లూరు నుంచేనండి. మాకు చాలా ఇష్టం అండి రేడియో అంటే.
5: అవునా?
6: హలో, హాయ్ చెప్పు ఆంటీకి.
5: హాయ్. రేడియో వింటావా? నువ్వు కూడా ఆఫీస్లో ఉన్నాను. ఓకే అండి, మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి.

0: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, హలో, హలో, హలో, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో, హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఇది లేడీస్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. ఇది ఓన్లీ లేడీస్ ఉంటే ఇస్తారా?
1: లేడీస్ ఎవరు లేరు మేడం, ఊరికి పోయినాడు.
0: ఓకే అండి, మేము తర్వాత కాల్ తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. వనితవని కార్యక్రమంలో ఇప్పుడు మరో పాట విందాం, గూండా చిత్రం నుండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
4: గుడ్ ఈవినింగ్.
3: గుడ్ ఈవినింగ్ అండి, ఇది ఆడవాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ అండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
4: హలో మేడం, బాగున్నారు మేడం?
3: బాగున్నామండి. మీ పేరు?
4: వెంకటమ్మ మేడం.
3: వెంకటమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
4: కాపూరు.
3: చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? చెంచు లక్ష్మి. ఖచ్చితంగా. మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
4: బాయ్ మేడం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయ్.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: యువత ఎంతగానో ఇష్టపడేటటువంటి యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం. రాయ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు, సీనియర్ రెసిడెంట్ నాన్ అకాడమిక్ 32 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హతను పోస్టును బట్టి సంబంధించిన విభాగంలో పీజీ, మెడికల్ డిగ్రీ, డిప్లొమా లేదా డెంటిస్ట్రీ విభాగం అయితే ఎండిఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి వచ్చేప్పటికీ 45 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు అయితే ఉంటుంది. నెలకు వేతనం 67,700 రూపాయలు. ఇతర అలవెన్స్లన్నీ ఉంటాయి. గూగుల్ ఫామ్ ద్వారా మాత్రమే

దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు అయితే నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తుల చివరి తేదీ 12/2026. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1000 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి మాజీ సైనికోద్యోగులకు ఫీజు అయితే ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే స్క్రీనింగ్ లేదా రాత పరీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తే నిర్వహించే పరీక్షకు సంబంధించిన వివరాలు, సిలబస్, పద్ధతిని వెబ్సైట్లో తెలియజేస్తారు. రాయ్పూర్లోని ఎయిమ్స్ క్యాంపస్లో మాత్రమే పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీలు, వేదిక వివరాలు వెబ్సైట్లో ఉంచుతారు. హాల్ టికెట్ డౌన్లోడ్, పరీక్ష ఇంటర్వ్యూలకు సంబంధించిన హాల్ టికెట్స్ను ఎయిమ్స్ రాయ్పూర్ అధికారిక వెబ్సైట్ www.aimsraipur.edu.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు అల్లుడు ఆదర్శ్ చిత్రం నుండి సాగర్ హరిప్రియ ఆలపించినటువంటి పాట మీకోసం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. రాజకోట్ ఎయిమ్స్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జూనియర్ రెసిడెంట్ పోస్టులు వచ్చేపటికి 22 ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎన్ఎంసీ గుర్తింపు పొందిన సంస్థ లేదా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా రొటేటరీ ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి వచ్చేప్పటికీ 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ జూన్ 3, 2026 నుంచి అందుబాటులో ఉంటుంది. చివరి తేదీ జూన్ 19, 2026 సాయంత్రం 4 గంటల వరకు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1180 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు, దివ్యాంగులకు ఎటువంటి రుసుము లేదు. ఎంపిక ప్రక్రియ వచ్చేప్పటికీ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఉంటుంది. 40 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, తప్పు సమాధానానికి 0.5 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షా సమయం వచ్చేప్పటికి 40 నిమిషాలు. రాత పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను అయితే తయారు చేస్తారు. పరీక్ష రాజ్కోట్ ఎయిమ్స్ అకాడమిక్ బ్లాక్లోని ఎగ్జామినేషన్ హాల్ జరుగుతుంది. రాత పరీక్ష 23 జూన్ 2026 9 గంటలకైతే ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేప్పటికి అదే రోజున ఉంటుంది. 24 జూన్ 2026 అంటే నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులకు సంబంధించిన సమాచారం ఎయిమ్స్ రాజ్కోట్ వెబ్సైట్ www.aimsrajkot.edu.inలో ఉంటుంది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు చుట్టాలబ్బాయి చిత్రం నుండి పాట విందాం.

0: ఒక బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అనంతపురం వ్యవసాయ పరిశోధన కేంద్రం యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మొత్తం వచ్చి 1 పోస్ట్ ఉంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 21 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. నెలకు శాలరీ 30,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేప్పటికీ జూన్ 15, 2026. మరింత కాలస్యం అప్లై చేసేయండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు నిన్ను చూడాలని ఉంది చిత్తం నుండి పాట విన్నాము.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. అటవీ శాఖలోని 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాల నియామకానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు 1 జూలై 2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయసులో మినహాయింపు ఉంటుంది. క్వారీ ఫార్వర్డ్ అయిన ఉద్యోగాలకు 10 ఏళ్ళు, కొత్తగా ప్రకటించిన ఉద్యోగాలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ 14 జూలై 2025 నాటికి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ప్రధానంగా శారీరక కొలతల అర్హత, నడక పరీక్షలు ఉంటాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా కొలతలు, ఇతర ప్రమాణాలను పరిశీలించుకొని ఈ పరీక్షకు సిద్ధపడాలి. అభ్యర్థి తన జిల్లాలోని ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చూసుకొని రంగంలోకి దిగడం మేలు. 20% ఉద్యోగాలు నాన్ లోకల్ ఉంటాయి కాబట్టి ఒకవేళ సొంత జిల్లాలో ఉద్యోగాలు లేనట్టయితే పక్క జిల్లాల వైపు కూడా చూడవచ్చు. స్క్రీనింగ్ పరీక్ష తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్స్ నుంచి ఎంపిక చేసిన వారికి నడక, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అన్నిట్లోనూ అర్హత పొందిన వారిని పరిగణలోకి తీసుకొని ఫైనల్ ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. రోస్టర్ పాయింట్లు ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. మరింకింది కలిసం అప్లై చేసండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు మనసిచ్చాను చిత్రం నుండి పాట విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశ వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 35 అంశాలపై ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదించామని చెప్పారు. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్దికి టెండర్లకు కేబినెట్ అనుమతిచ్చిందని, అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతుల మంజూరుకు మంత్రిమండలి అంగీకారం లభించిందన్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించిందని పార్థసారథి వివరిస్తూ,
1: అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ITNC శాఖకు కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాఖ కోసం మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 శాఖ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి ఫలితాల

0: ప్రాంతంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది.
1: వివిధ ప్రాంతాలలో పర్యటించి గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య తెలిపారు. విజయవాడలోని వివంత గేట్వే హోటల్లో ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్సీఎస్టీ బృందం రాష్ట్రంలో పర్యటించిందన్నారు. రాష్ట్ర స్థాయి సమీక్షకు ముందు 2-3 రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా సమస్య తీవ్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, ఈ వ్యాధి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కళాశాలల్లో విద్యార్థులతో యువ సంవాద్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి పథకం కింద ఆర్ఓబీలు, ఆర్యూబీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ 379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు 1.20 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్పారు. మారంపల్లి సమస్యను స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి 22A ఉండటంతో జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో కూడా తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నగరంలోని స్థానిక నోవటెల్ హోటల్లో సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సుకి ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, ఎస్పీ బఘేల్, కె రామ్మోహన్ నాయుడు కూడా హాజరవుతారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సాయంత్రం విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నవచేతన బాల్యారంగ అభివృద్ది స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గర్భధారణ నుండి 2 ఏళ్ల వయస్సు వరకు ఉండే 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని, ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయని తెలిపారు. పిల్లల మెదడు అభివృద్దిలో 80% 3 సంవత్సరాల వయసులోపు, 90% 6 సంవత్సరాల వయసులోపు పూర్తవుతుందని మంత్రి వివరించారు. అటువంటి పిల్లల్లో ఏవైనా సమస్యలు ఉంటే అంగన్వాడీల ద్వారా తల్లులు సమాచారం అందించాలని, తద్వారా వారి సమస్యలకు తీర్చేందుకు పరిష్కార మార్గం ఉంటుందని మంత్రి సంధ్యారాణి వివరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో రేపు వాక్థాన్ జరగనుంది. ఉదయం 6:30 ఈ వాక్థాన్ విజయవాడ నగరంలోని ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు సాగి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజాప్రసార రంగంలో ఆకాశవాణి సాధించిన చారిత్రాత్మక 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాక్థాన్ నిర్వహిస్తున్నామని కార్యక్రమ విభాగాధిపతి జి దివ్య తెలియజేస్తూ,
2: ఈ వాకథాన్ యొక్క ఉద్దేశం కేవలం నడక మాత్రమే కాదు, మన ప్రసారాల యొక్క విశ్వసనీయతను చాటి చెప్పడం మరియు ప్రజలతో మనకున్న దశాబ్దాల అనుబంధాన్ని పునరుద్ఘాటించడం, ఇంకా రేపటి తరం యువతకు ఆకాశవాణి విశిష్టతను పరిచయం చేయడం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటారు మరియు మా ప్రియతమ శ్రోతలను, నగర ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ అన్నారు.

0: తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు ఎస్ఐఆర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణించిన వారితో పాటు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలు ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తః శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ఆదౌ ముఖ్యః వార్తః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరె వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. వయోవృత్తః చలచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహ్లాని అద్య దివంగతః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వ్యకరోత్. కేరళ రాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాబృఢ ఆగమనం. అపి చ గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వ యోగాసన క్రీడా స్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభః. వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం. ఇదానీ వార్తః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరె వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత వెనిజువేలా సంబంధానాం వివిధ పక్షాః సమీక్షితాః. ఊర్జా సురక్ష, వ్యాపార నివేశః, ఔషధి నిర్మాణం, స్వాస్థ్య సేవా, పరివహనం తథా నవీకరణీయ ఊర్జా క్షేత్రేషు సహయోగ విస్తారస్య ఉపాయాశ్చ చర్చితాః. వార్తాహరాన్ సంబోధయన్ రుద్రేంద్ర టండనః ప్రోక్తవాన్ యత్ ద్విపక్షీయ వార్తాః ఉభయోః దేశయోః సంబంధం సుదృఢీకరోతి.
3: The discussions also
4: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित न रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सकें.
3: Can enter the Venezuelan market successfully.
2: డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగ ద్విదివసీయ భారత యాత్రయై హ్యః నవదిల్లీం ఆగత. అస్యా యాత్రయా మాధ్యమేన ఉభయోః దేశయోః ఆర్థిక ఊర్జా క్షేత్రయోః సహయోగః అధికః సుదృఢః భవిష్యతీతి అపేక్ష్యతే. విదేశ మంత్రి ఎస్ జయశంకరః వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్. ద్విపక్షీయ సహయోగస్య సుదృఢీకరణే ప్రదత్తం బలం. నవదిల్ల్యాం విదేశ మంత్రి ఎస్ జయశంకరః అద్య ప్రాతఃకాలి వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్. అస్మిన్ అవసరే ఉభయోః దేశయోః సంబంధానాం సుదృఢీకరణం వివిధేషు క్షేత్ర

0: माण्डवीयः अद्य नवदिल्ली नगरे आयोजिते समारोहे सम्मानपत्रम् अवाप्नोत्। गतवर्षे अक्टूबर मासस्य 25 दिनांकात् 31 दिनांक पर्यन्तं विकसित भारत यंग लीडर्स डायलॉग 26,000 प्रश्नस्य इत्यस्य माध्यमेन अभिलेखः प्राप्तः। मनसुख माण्डवीय इत्यनेन अस्य कृते वर्धापनं प्रदत्तम्। गुजरात आरक्षि विभागेन राज्ये अवैध रूपेण निवसतः बांग्लादेशीय नागरिकान् विरुध्य ऑपरेशन डेल्टा हंट नामना विशेष अभियानम् आरब्धम्। अस्य अभियानस्य अन्तर्गतं गत 24 होरासु 24,000+ बांग्लादेशीयाः गृहीताः तथा च 280+ संदिग्ध जनानां विषये अन्वेषणं प्रचलति। दिल्ली मुख्यमंत्री रेखा गुप्ता अद्य मालवीय नगरे अग्निकाण्डेन आहतान् द्रष्टुं साकेतस्थं निजी चिकित्सालयं गतवती। सा पीडितैः तथा तेषां परिवारजनैश्च सह संवादं कृतवती। प्रत्येकं मृतकस्य परिवाराय 10,00,000 रूप्यकाणां गंभीररूपेण आहतानां 5,00,000 रूप्यकाणां च अनुग्रहधनस्य घोषणा कृता। बिहार राज्यस्य मुजफ्फरपुर नगरे एकस्मिन् निजी चिकित्सालये भीषणाग्नि कांडे 3 जनाः मृताः, अनेके च आहताः। एषा घटना गतरात्रौ ब्रह्मपुरा क्षेत्रे अभवत्। गंभीर रोगिणः उपचारार्थम् अन्येषु चिकित्सालयेषु प्रविष्टाः। इति वार्ताः।
1: ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 6:30. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: है द टेली लॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా? నిర్వహణం శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

ఈ ప్రపంచం మొత్తం మీద చాలా జంతువులున్నాయి. మరి ఆ జంతువులకు మనుషులకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మానవుడు మాట్లాడగలడు, అవే జంతువులైతే మాట్లాడలేవు. కానీ ప్రేమ, ఫీలింగ్స్, బాధ, ఆలోచన ఇలా చాలా వరకు జంతువులకు మనకు ఒక్కటిగానే ఉంటాయి. అంతే కదా, అవి బాధపడతాయి, ఇష్టపడతాయి, ప్రేమిస్తాయి, వాటి పిల్లలంటే ఎంతో ఆప్యాయంగా ఉంటాయి, ఫీలింగ్స్ ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తాయి. కాకపోతే మాటల రూపంలో కాదు, డిఫరెంట్ డిఫరెంట్ గా. మనిషి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాడేమో, జంతువులు అంతగా ఆలోచించలేకపోవచ్చు, కానీ వాటికి కూడా ఎంతో కొంత ఆలోచన శక్తి అయితే ఉంటుంది కదా. అలాగే మనకు చాలా మంది బంధువులే ఉంటారు కదా, ఆ బంధువులు మనుషులయ్యే ఉంటారు కదా, కానీ మనకు జంతువుల బంధువులు కూడా ఉన్నారు. అదేంటి కావ్య, జంతువులకు జంతువులు బంధువులు అయి ఉంటాయి, మనుషులకు మనుషులే కదా బంధువులు ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి మనం ఇంట్లో పెట్స్ ని పెంచుకుంటాం, వాటిని చాలా మంచిగా చూసుకుంటూ వాటితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం, కాబట్టి బంధువుల్లాగా ఫీల్ అయ్యి ట్రీట్ చేస్తూ ఉంటాము అంటారా? అలా కాదండి, సైంటిఫిక్ గా కూడా ఈ జంతువు మనకి అతి దగ్గర బంధువు అన్నమాట. మన చుట్టూ ఉన్న ఎన్నో జంతువుల్లో మనిషికి అత్యంత దగ్గరగా మన యొక్క డిఎన్ఏతో 98% మ్యాచ్ అయ్యే డిఎన్ఏ ఒక జంతువుకుంది. అందరూ చెప్పే మాట, మనం చాలా రోజులుగా విన్న మాట, మనం బుక్స్ లో కూడా చదువుకున్న మాట, మనిషి కోతి నుంచి వచ్చాడు అని. మరి కోతులేమో చూడ్డానికి చాలా చిన్నవిగా ఉంటాయి, మనుషులు 6 అడుగులు ఇంకా 7 అడుగులు కూడా ఉంటారు. మరి ఎలా ఇది పాసిబుల్? హా, మాకు తెలుసు, నువ్వు ఇవాళ కోతుల గురించి చెప్పబోతున్నావా అనుకుంటున్నారా? కాదు కదా. ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ మన ప్రోగ్రామ్ ఈ సంగతి మీకు తెలుసా అని స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మనిషి పరిణామ క్రమం అంటే హ్యూమన్ ఎవల్యూషన్, కోతి నుంచి ఆది మానవుడు, ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడుగా రూపాంతరం చెందారు అంటారు. నిజానికి మనం కోతులు, అలాగే ఉండే గొరిల్లాలు, చింపాంజీల నుంచి రూపాంతరం చెందలేదు. ఈ కోతులకు, చింపాంజీలకు, గొరిల్లాలకు, మనుషులకు కామన్ గా ఆన్సిస్టర్స్ అంటే పూర్వీకులు ఒక్కరే అన్నమాట. కాబట్టి చింపాంజీలు, గొరిల్లాలు డిఎన్ఏలు మనుషుల డిఎన్ఏలకు దాదాపుగా మ్యాచింగ్ ఉంటదన్నమాట. ఈ చింపాంజీలు, మనుషులు, గొరిల్లాలు చాలా దగ్గర, అతి సమీప బంధువులన్నమాట. హోమినిడే ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. ఈ హోమినిడే ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు 2 కాళ్ళపైన నడవగలరు, నిల్చోగలరు, అలాగే వెన్నుపూస కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది, పెద్ద పెద్ద మెదడులు ఉంటాయన్నమాట మిగిలిన జంతువులతో కంపేర్ చేసుకుంటే. తొడల దగ్గర నుంచి కొంచెం వంపు తిరిగి ఉంటారు, ఎలాగైతే గొరిల్లాలకి ఉంటాయో అలాగే మనుషులకు కూడా అలాగే ఉంటాయి కదా. అలాగే ఇవి పాలిచ్చి పిల్లల్ని పెంచుతాయన్నమాట. ఇలాంటి కొన్ని లక్షణాలు మనం ఈ హోమినిడే ఫ్యామిలీకి చెందినటువంటి వాటిలో చూడొచ్చు. హోమినిడేలో చింపాంజీలు అలాగే గొరిల్లాలు కూడా మానవులతో పాటుగా వస్తాయి, అలాగే ఒరంగుటాన్స్ కూడా ఇందులో భాగమే. కోతులు కూడా ఉంటాయి, కాకపోతే కోతులకి, గొరిల్లాలకి ఉన్నంత పెద్ద అస్థిపంజరం అయితే ఉండదు. కాబట్టి గొరిల్లాలు, చింపాంజీల డిఎన్ఏ మనుషులతో ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. కావ్య, అసలు వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి, మనము గొరిల్లాలు, చింపాంజీలు ఒకటేనా అంటే, మూడింటి యొక్క పూర్వీకులు ఒక్కరే అన్నమాట. ఆ తర్వాత పరిణామం చెందుతూ చెందుతూ డిఫరెంట్ డిఫరెంట్ గా డివైడ్ అయిపోయి సపరేట్ అయిపోయారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అందరి యొక్క పూర్వీకులు ఒక్కరే అన్నమాట. ఒక్కరి బేస్ నుంచిగానే సపరేట్ అయిపోయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసాము. అందుకే గొరిల్లాల యొక్క డిఎన్ఏ మనుషుల యొక్క డిఎన్ఏతో 98% మ్యాచ్ అవుతుందంట. ఒక్కసారి ఆలోచించండి, 98% మన డిఎన్ఏతో ఒక జంతువు డిఎన్ఏ మ్యాచ్ అవుతుందంటే ఎంత దగ్గర రిలేషన్ మనుషులకి, గొరిల్లాలకి ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పమంటారా, గొరిల్లా డిఎన్ఏ మనకి 98% మ్యాచ్ అయితే, చింపాంజీ యొక్క డిఎన్ఏ 99% మనుషుల డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది. వాహ్. అలాగే ఇంకొక జంతువు ఉందండి, అది కొంచెం చూడ్డానికి చింపాంజీ లాగా కనిపిస్తుంది, కాకపోతే దాని యొక్క హెయిర్ రెడ్డిష్ షేడ్ లో ఉంటది, దాన్నే ఒరంగుటాన్ అంటారు. దీని యొక్క డిఎన్ఏ మనుషుల డిఎన్ఏకి 97%
మ్యాచ్ అవుతుందంట. అయితే కోతుల యొక్క డిఎన్ఏ 90% మ్యాచ్ అవుతుంది. అంటే అత్యంత దగ్గరగా మనుషుల్లాగా ఉండే డిఎన్ఏ 99% చింపాంజీలది, దాని తర్వాత గొరిల్లాలది, దాని తర్వాత ఒరంగుటాన్లది అనమాట. ఇవన్నీ మనుషులు, చింపాంజీలు, గొరిల్లాలు, ఈ ఒరంగుటాన్లు అన్నీ కూడా ఒకటే తెగకు చెందినటువంటివి. మరి ఇవాళ మనం దేని గురించి తెలుసుకోబోతున్నాము అనంటే మన తెగలో ఒకటైనటువంటి గొరిల్లా గురించి.

ఒక్కరు అటాక్ చేశారంటే మొత్తం అన్ని కలిసిపోయి ప్రాణాలకు తెగించి వాటితో ఎలా ఫైట్ చేస్తాయి, ఇవన్నీ మనం చూస్తుంటే ఆహా ఎంత బాగా చేస్తున్నాయి ఈ గొరిల్లాలు అని అనిపిస్తుంది కదా. మరి అలా మనం సినిమాల్లో చూసేవన్నీ కూడా నిజంగా నిజాలే. గొరిల్లాలు చాలా వరకు మనుషుల్లాగానే బిహేవ్ చేస్తాయి. ప్రేమ, ఫీలింగ్స్, రిలేషన్స్, వాటి మధ్య ఉన్నటువంటి అనుబంధము, భవిష్యత్తు గురించి ఆలోచించడము, వాటి సమూహాల నుంచి అవి పక్కకు వచ్చేసినప్పుడు బాధపడడము, ముఖ్యంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన యొక్క ఫీలింగ్స్ ని మన ఫేస్ ద్వారా అవతలకి తెలుసుకుంటారు అన్నమాట. మనం ఆనందంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, నచ్చిందా మనకు ఏదైనా ఒక విషయం, నచ్చలేదా అని. అలాగా చాలా వరకు మనుషుల్లాగానే ఫేస్ ద్వారా వాటి యొక్క ఎక్స్ప్రెషన్ ని, ఫీలింగ్స్ ని బయట పెట్టగలిగే జంతువు గొరిల్లా. అంతేకాదు గొరిల్లాలు మనలాగా నవ్వుతాయి కూడా. మరి అలాంటి మనకు సంబంధించినటువంటి గొరిల్లా గురించి మీలో ఎంత మందికి ఎన్ని విషయాలు తెలుసండి? అసలు నిజంగా గొరిల్లాలు ఇప్పుడు ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, వాటి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. గొరిల్లా అనే పదం గ్రీకు పదమైన గొరిల్లియాస్ నుంచి వచ్చింది. హన్నో అనే ఒక అన్వేషకుడు సుమారు 500 BC కాలంలో ఆఫ్రికాలో తాను ఎదుర్కొన్న వెంట్రుకల ప్రజలను వర్ణించడానికి ఈ పదాన్ని వాడారట. ఇక వెంట్రుకల ప్రజలు అనంటే మీరే ఆలోచించుకోవాలి. అలా గొరిల్లా అనే పేరు వచ్చింది. అయితే ముఖ్యంగా గొరిల్లాలో జాతులు 2 రకాలుగా ఉంటాయి. అవి ఈస్టర్న్ గొరిల్లా, వెస్ట్రన్ గొరిల్లా. వీటిలో మళ్ళీ 4 జాతులున్నాయన్నమాట. వెస్ట్రన్ లో ల్యాండ్ గొరిల్లా, ఈస్టర్న్ లో ల్యాండ్ గొరిల్లా, క్రాస్ రివర్ గొరిల్లా, మౌంటైన్ గొరిల్లా. అయితే వెస్ట్రన్ లో ల్యాండ్ గొరిల్లా, దీన్నే సిల్వర్ బ్యాక్ గొరిల్లా అని కూడా అంటారు. ఈ పేరు చాలా ఫేమస్ అండి. చాలా బలంగా ఉంటాయి ఈ గొరిల్లాలు. వీటి వీపు పైన సిల్వర్ కలర్ లో ఒక మార్క్ లాగా ఉంటుందన్నమాట. అయితే ఆడ గొరిల్లాలు మామూలుగానే ఉంటాయి బ్లాక్ కలర్ లో. కేవలం మగ గొరిల్లాలకు మాత్రమే వీపు పైన సిల్వర్ కలర్ మార్క్ ఉంటుంది. ఇవి అత్యంత బలమైనటువంటి గొరిల్లాలు. సుమారు 100 నుంచి 270 kgల వరకు బరువు పెరుగుతాయి. 6 అడుగుల వరకు కూడా ఎత్తు కలిగి ఉంటాయి. 800 kgల బరువు వరకు కూడా ఏ వస్తువునైనా అవలీలగా ఎత్తగలవు ఈ గొరిల్లాలు. దాని యొక్క బరువు కంటే కూడా 10% ఎక్కువ బరువుని ఈ గొరిల్లాలు మొయ్యగలవు. సింపుల్ గా చెప్పాలంటే 10 మంది మనుషుల్ని బలం కల్పితే ఒక గొరిల్లా బలం ఉంటుందన్నమాట. ఇవి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అలాగే వీటి యొక్క జీవిత కాలం 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. అరుదైన పరిస్థితుల్లో, కొన్ని కొన్ని జూలల్లో వాటికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు అవి 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం కూడా జీవించవచ్చు. ఇంకా ఇవి అడవులలో ఆకులు, పండ్లను తింటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. గొరిల్లాలు వెజిటేరియన్స్, శాకాహారులు మాత్రమే. కానీ కొన్ని రేర్ గా చీమలను తింటూ కూడా మనకి కనిపిస్తాయి. ప్రపంచం మొత్తం మీద 3 లక్షల గొరిల్లాల వరకు ఉన్నాయని ఒక అంచనా. ఎక్కువగా ఇవి సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్న దట్టమైన అడవులలో జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. మానవుల మాదిరిగానే గొరిల్లాలకు వ్యక్తిగత వేలిముద్రలు ఉంటాయి. ఎలాగైతే మనిషి యొక్క వేలిముద్రలు వేరే వాళ్ళ వేలిముద్రలతో మ్యాచ్ అవ్వవో, అలాగే గొరిల్లాలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేలిముద్రలు ఉంటాయి. అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వీటి యొక్క నోస్ ప్రింట్స్ కూడా చాలా యునిక్ గా ఉంటాయన్నమాట. అంటే ముక్కు యొక్క మార్క్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక గొరిల్లాకు ఇంకొక గొరిల్లాకు డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి కొంత దూరం మనిషిలాగా నిటారుగా 2 కాళ్ళ మీద నడుస్తాయి. కానీ చాలా వరకు వీటిని మనం అరికాళ్లను, అరచేతులను ఉపయోగించి నడుస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. గొరిల్లాలు మానవుల కంటే కూడా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాయి. సగటున ఒక రోజుకు 12 గంటలు నిద్రపోతాయట. ఇవి ట్రూప్స్ అంటే గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి. వీటి గుంపుని ట్రూప్ అంటారు. ఒక గుంపులో సుమారు 30 వరకు గొరిల్లాలు ఉంటాయి. ఈ 30 గొరిల్లాలకు లీడర్ గా ఒక సిల్వర్ బ్యాక్ గొరిల్లా ఉంటుంది. వాటిని కూడా ఆ ట్రూప్ మెంబర్సే ఎంచుకుంటారు. చిరుతలు లేదా ఇతర జంతువులు గొరిల్లా సమూహం పైన దాడి చేసినప్పుడు ఆ సిల్వర్ బ్యాక్ గొరిల్లా ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ సమూహాన్ని రక్షిస్తుందట. నీళ్ళంటే గొరిల్లాలకు చాలా భయం అండి. సాధ్యమైనంత వరకు నీళ్లకు దూరంగానే ఉంటాయి మన గొరిల్లాలు. ఎందుకంటే ఇతర జంతువుల్లాగా వీటికి ఈత రాదు
అందుకనే నీళ్లకు చాలా దూరంగా ఉంటాయి, భయపడతాయి కూడా నీళ్లంటే. అడవులలో ఉండే చెట్ల కొమ్మలతో ఆకులతో ఇంకా అందుబాటులో ఉన్న వివిధ చెట్లకు సంబంధించినటువంటి పదార్థాలతో గొరిల్లాలు గూళ్లు నేలపైన గానీ

చెట్ల పైన కానీ నిర్మించుకుంటూ గూళ్లల్లో ఉంటాయి. ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అండి ఇది. గొరిల్లాలు గూళ్లల్లో, అంత పెద్ద జీవి అయినా కూడా గూళ్లల్లో నివసిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా, ఇవి ఒక్కసారి మాత్రమే ఆ గూడులో పడుకుంటాయి, నెక్స్ట్ డే మళ్ళీ ఆ గూట్లో పడుకో. మరి ఎక్కడ పడుకుంటాయి అంటే మళ్ళీ ప్రతిరోజు అది కొత్త గూడు నిర్మాణం చేపడుతూ ఉంటుంది. వాహ్, అంటే ఎవ్రీడే అది నిద్రపోయేటప్పుడు కొత్త గూటుని ఏర్పాటు చేసుకుంటా ఉంటది అన్నమాట. సూర్యాస్తమం సమయానికి ఒక గంట ముందు గూడు నిర్మాణ చర్యలు చేపట్టి కేవలం 5 మినిట్స్ లో అది గూడు కంప్లీట్ చేసి పక్కన పడేస్తుంది. ఎంత ఫాస్ట్ గా గూడు కంప్లీట్ చేస్తారు దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా. మామూలుగా ఆడ గొరిల్లాలు తన 7-8 సంవత్సరాల వయసులోనే పూబర్టీ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే పిల్లలు కనడానికి అది రెడీగా ఉంటది, కానీ ఆ వయస్సులో అది పిల్లల్ని కనడానికి ఇష్టపడదు. ప్యూబర్టీ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలకు పిల్లల్ని కనడానికి ఇష్టపడతాయన్నమాట. పిల్లల్ని కనడానికి సిద్ధమైన ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకి ఒక బేబీని మాత్రమే కంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక బేబీని అయితే కనదు, ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకి ఒక బేబీని కంటుంది. అలా తన జీవితకాలం మొత్తానికి 3 లేదా 4 పిల్లల్ని మాత్రమే అది కనగలదు. గొరిల్లాలు మనుషుల్ని చాలా ఈజీగా చంపేయగలవు. ఇవి అంత ఈజీగా అటాక్ చేయవు. వాటికి ఏదన్నా ఆపద ఉంది అనుకుంటే తప్పించి అవి అంత ఈజీగా అటాక్ చేయవు. అలా కొన్ని అధ్యయనాల ప్రకారం అవి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం కొన్ని నియమాలు గనక పాటిస్తే 90% వీటి దాడి నుంచి మనం తప్పించుకోగలం. ఇవి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం అరవకుండా, హడావిడిగా పరిగెత్తకుండా ఉన్న చోటే ఉండి కిందకి కూర్చుంటే అవి ఏమీ చేయవట, ఎందుకంటే వాటికంటే హైట్గా ఉండడం అస్సలు నచ్చదట. సో మనం కింద కూర్చున్నట్లయితే వాటికి మనం ఏ విధమైన ప్రమాదం కూడా కలిగించము అని అవి భావించి అవి మన పైన దాడి చేయకుండా వెళ్ళిపోతాయి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి ఒక రకమైన శబ్దం చేస్తూ గుండెల మీద బాదుకుంటూ ఉంటాయి. మనం చాలాసార్లు సినిమాల్లోనే చూసే ఉంటాం కదా. ఎందుకు అలా చేస్తాయి అనంటే గొరిల్లాలు 2 కారణాల వల్ల అలా గుండెల మీద కొట్టుకుంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే దాని యొక్క బలాన్ని, దాని ధైర్యాన్ని చూపించడం కోసం, ఎదుటి వారిని భయపెట్టడం కోసం అలా చేస్తాయి. 2వది ఆడ గొరిల్లాలను అట్రాక్ట్ చేయడానికి అలా గుండెల మీద బాదుకుంటూ కనిపిస్తాయన్నమాట. ఇలా కొట్టుకోవడాన్ని డ్రుమ్మింగ్ సౌండ్ అంటారు. ఈ సౌండ్ సుమారు 1 కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. అంతేకాకుండా మృగరాజు అడవికి రాజు, సింహం అని మనకు తెలుసు. ఈ మాటను చాలా సార్లే వినే ఉంటాం కదా. సింహం యొక్క బైట్ పవర్ అంటే కొరికే సామర్థ్యం 650 PSI పైన ఉంటుంది. కానీ మన గొరిల్లా యొక్క బైట్ ఫోర్స్ ఎంత ఉంటుందో తెలుసా అండి, 1300 PSI. ఇక్కడే అర్థమవ్వాలి గొరిల్లాలు ఎంత దృఢంగా ఉంటాయి అనేసి. కానీ వీటికి ఇంతటి దృఢమైన దవడ కండరాలు ఉన్నా కూడా ఇవి పూర్తిగా శాకాహారి కాబట్టి ఆ దవడ కండరాలను చెట్లపై ఉండే బరడు తీయడానికి ఉపయోగిస్తూ ఉంటాయన్నమాట. బేసిక్ గా గొరిల్లాలు చాలా కామ్ గోయింగ్ అండి. అంటే వాటి పని అవి చూసుకుంటూ ఉంటాయి. పని గట్టుకుని వాటిని రెచ్చగొడితే తప్ప అవి దాడి చేయవన్నమాట. మనిషి DNAతో గొరిల్లా యొక్క DNA 98% వరకు మ్యాచ్ అవుతాయి. కాబట్టి గొరిల్లాలకు గనక మంచి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, అవి మనుషులతో బాగా కలిసిపోయి ఫ్రెండ్లీగా ఉంటాయి. అలాగే మన DNA గొరిల్లాతో చాలా వరకు మ్యాచ్ అవుతుంది కాబట్టి మనుషుల నుంచి గొరిల్లాలకి, గొరిల్లాల నుంచి మనుషులకు చాలా రకాల వైరస్లు సోకే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల మనిషికి సంక్రమించే ఎబోలా వైరస్ కారణంగా 2004లో కాంగో రిపబ్లిక్ లో ఉన్న నేషనల్ పార్క్ లో అనేక 100 గొరిల్లాలు ఎబోలా వైరస్ బారిన పడి చనిపోయాయట. అలాగే 2006లో సెంట్రల్ ఆఫ్రికాలో ఇదే వైరస్ కారణంగా 5000కు పైగా గొరిల్లాలు చనిపోయాయి. అంటే మనుషుల నుంచి వైరస్ వాటికి సోకింది. జూలో ఉన్న కొన్ని గొరిల్లాలకు COVID-19 కూడా వచ్చినట్టుగా నోటీస్ చేశారట మనుషుల నుంచి. సెప్టెంబర్ 5లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీకి చెందినటువంటి థామస్ బ్రూయర్ నేతృత్వంలోని బృందం కొన్ని అంశాలని గొరిల్లాల్లో పరిశీలించింది. అవేంటి అంటే గొరిల్లాలు అడవులలో పనిముట్లను ఉపయోగిస్తాయని తెలిసింది. అంటే దేన్నైనా కట్ చేయడానికి, దానికి కావలసిన గూళ్ళను నిర్మించుకోవడానికి పనిముట్లు, షార్ప్గా ఉన్న రాళ్లను కానీ వాటిని ఉపయోగించి వాటి యొక్క పనిని ఈజీ చేసుకుంటాయని. నార్మల్గా జంతువులు అలా ఎక్కువగా చెయ్యవు కదా, కానీ వాటికి తెలివి. అలాగే కాంగో రిపబ్లిక్ లో ఉన్నటువంటి నేషనల్ పార్కులో ఒక ఆడ గొరిల్లా చిత్తడి నేల దాటుతున్న

0: ఉన్నప్పుడు, అంటే కొంచెం వాటరీగా ఉంటాయి కదా, ఆ నేల దాటుతూ ఉన్నప్పుడు నీటి యొక్క లోతును కొలవడానికి కర్రను ఉపయోగించినట్లు రికార్డ్ చేయబడింది. అంటే లోతు ఎంతుంది, ఒకవేళ దాంట్లో దిగానంటే మునిగిపోతానేమో, ఆ బురదలో ఇరుక్కుపోతానేమో అనేసి కర్ర పెట్టి ముందది దాని యొక్క లోతుని కనుక్కొని అప్పుడు దిగిందనమాట. అలాగే ఇంకొక ఆడగొరిల్లా చెట్టు మొద్దును వంతెనగా వేసి ఆ చిత్తడి నేలను, ఆ తడిగా ఉన్న నేలను క్రాస్ చేసిందట. సో అవి ఎలా తెలివిని ఉపయోగిస్తున్నాయో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 2005లో కాంగో రిపబ్లిక్ లో ఉన్నటువంటి 2.5 సంవత్సరాల వయసున్న గొరిల్లా రాళ్లను ఉపయోగించి తాటి గింజలను పగలగొట్టినట్లు కూడా తెలుస్తుంది. సో అవి ఎలా పనిముట్లను ఉపయోగిస్తున్నాయి అని. చింపాంజీలు అడవిలో చెదపురుగులను చేపలకు ఎరగా ఉపయోగించడం కనిపిస్తుంది. అయితే గొరిల్లాలు శాకాహారులు కదండి, చింపాంజీలు మాత్రం సర్వభక్షకులు. అంటే అటు చెట్లని పండ్లని తింటాయి, అంతేకాకుండా చేపల్ని ఇలాంటి వాటిని కూడా చింపాంజీలు తింటూ ఉంటాయి. ప్రపంచంలో దేనికైనా కూడా జంతువులకు మనం సరైన ట్రైనింగ్ ఇస్తే అవి ఎంతగా తెలివితేటలు ఉపయోగించి మారిపోతాయి అనే దానికి గొరిల్లాలు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అందుకే అతి తెలివైన గొరిల్లాగా కోకో ప్రపంచ రికార్డు సృష్టించిందండి. కోకో ఒక ఆడ గొరిల్లా. ఇది 1974లో జూలై 4 శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి జూలో జన్మించింది. ఇది మనుషులు మాట్లాడే సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది. అంటే మనం సైగల్ చేస్తాం కదా, హాయ్ అని, ఇట్లా రమ్మని, వెళ్ళమని పిలుస్తూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ కూడా ఆ గొరిల్లా నేర్చుకుంది. తన ఇన్స్ట్రక్టర్ పాటర్సన్, ఈమె ఒక అమెరికన్ యానిమల్ సైకాలజిస్ట్ అనమాట. అమెరికాలో ఉన్నటువంటి సైన్ లాంగ్వేజెస్ నేర్పించడంలో సిద్ధాస్తురాలు. 100కి పైగా మనుషులు చేసే సైగల్ని కోకో అర్థం చేసుకుని తిరిగి మళ్ళీ సైగల్ ద్వారానే రిప్లై కూడా ఇస్తుంది. దీన్నే గొరిల్లా సైన్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. కోకో చిన్నతనం నుంచి ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడంతో దానికి ఇంగ్లీష్లో 2000కు పైగా పదాలు అర్థమవుతాయండి. విద్య నేర్చుకున్న కోకో తన తెలివితేటలతో తనకు తానే సాటి అని నిరూపించింది. అద్దం ముందు నిలబడి తన ఫోటోని సెల్ఫీ తానే తీసుకున్నటువంటి బొమ్మ ఇప్పటికి కూడా చాలా ఫేమస్ అండి. ఒక జంతువు సెల్ఫీ తీసుకునింది, మరి అది నిజంగానే ఫేమస్ కదా. 1978వ సంవత్సరంలో నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ లో కోకో గురించి వివరిస్తూ ఆ సెల్ఫీ ఫోటోను కూడా ప్రచురించారట. కోకో ఐక్యూ స్కేల్ పై మనిషిలాగానే 70 నుంచి 90 స్కోర్ సాధించేది. అపారమైన తెలివితేటలు ఉన్నటువంటి కోకోకి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు, సెలబ్రిటీస్ కూడా అభిమానులుగా ఉన్నారు. హ్యూమన్స్ ఆర్ ద మోస్ట్ ఇంటలెక్చువల్ స్పీషియస్ ఆన్ ద ఎర్త్ అనే నానుడికి ఈ గొరిల్లా కొద్దిగా సవాలుగానే నిలిచింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనుషులాగానే చాలా వరకు బిహేవ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా కోకో ఒక పిల్లిని కూడా దత్తత తీసుకుని దానికి లిప్స్టిక్ అనే పేరుని పెట్టిందట. ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ పిల్లి యొక్క పెదాలు గులాబీ రంగులో ఉంటాయి, అందుకనే ఆ పేరు నేను పెట్టాను అని కోకో చెప్పింది. కోకో పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేసేది. అయితే బాధ కలిగించే విషయం ఏంటంటే 2018 జూన్ 19 కోకో కన్నుమూసింది. కోకో వలన గొరిల్లాల్లో భావావేశాల గురించి, మేధోశక్తి గురించి మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలమండి. ఈ కోకోకు సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పటికీ కూడా మనకు సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, అది ఎలా మాట్లాడుతుంది, ఎలా సైన్ లాంగ్వేజెస్తో తన యొక్క ఉద్దేశాలను మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది అనేసి. రోజు రోజుకి కుచించుకుపోతున్న అడవుల వలన ఆహారం దొరక్క వెస్టర్న్ గొరిల్లాలు అలాగే ఈస్టర్న్ గొరిల్లా ఈ 2 జాతులు కూడా అంతరించిపోతున్నటువంటి జాబితాలు ఉన్నాయి అని IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తెలియజేసింది. మరి ఈ గొరిల్లాలు మన ఇండియాలో ఉన్నాయా కావ్య అంటే, నార్మల్గా గొరిల్లాలు ఇండియాలో ఉండవండి, అవి ఎక్కువగా మనకి ఆఫ్రికా సైడ్ కనిపిస్తూ ఉంటాయి. కానీ మన ఇండియన్స్ గొరిల్లాల్ని తెచ్చారు. అవును, ఇండియా మొత్తం మీద మైసూర్ జూలో శ్రీ చామరాజేంద్ర జువాలజికల్ గార్డెన్స్ లో మనం గొరిల్లాలను చూడొచ్చు. ఇక్కడ క్వెంబో, థాబో, డెంబా అనే 3 గొరిల్లాలున్నాయి. వీటిని జర్మనీ నుంచి తీసుకొచ్చారనమాట. ఇవి 3 కూడా మగ గొరిల్లాలు. అయితే మనం ఎక్కువగా ఈ రోజుల్లో వినే మాట గొరిల్లా గ్లాస్ అని. ఎంతమంది విన్నారు ఈ మాట? మనం వాడే ఫోన్లలో చాలా వరకు గొరిల్లా గ్లాస్ ఉంది, సో ఇది మంచిది అనని వింటూ ఉంటాం. సో గొరిల్లా గ్లాస్ అని పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారు? మరి ఆ గొరిల్లా గ్లాసు కూడా గొరిల్లాస్ నుంచే ఆ పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది గాజు యొక్క బలం, మన్నికను సూచిస్తుందన్నమాట. ఒక గొరిల్లా దాని అపారమైన శక్తికి ప్రసిద్ధి చెందినట్లే ఈ గాజు కూడా గొరిల్లా అంత స్ట్రాంగ్గా ఉంటుంది, దృఢంగా ఉంటుంది అని మనకు చెప్పడానికి, ఈ గాజు యొక్క సామర్థ్యాన్ని మనకు చెప్పడానికి గొరిల్లా పవర్ ఎలా ఉంటుందో ఈ గాజు కూడా అంత పవర్ ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని మనకు చెప్పడం కోసం దీన్ని తయారు చేసినటువంటి కంపెనీ దీనికి గొరిల్లా గ్లాస్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని బట్టే మనకు అర్థం అవ్వాలి గొరిల్లా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి. సో ఇదండి గొరిల్లాస్ గురించి. మనకి ఎంతో దగ్గర డిఎన్ఏ కలిగినటువంటి గొరిల్లాలు, చాలా వరకు మనుషుల్లాగానే బిహేవ్ చేసే గొరిల్లాలు, మన తెగకు సంబంధించినటువంటి గొరిల్లాలు, అంతేకాకుండా మన బంధువులు అని కూడా చెప్పే గొరిల్లాల గురించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు నాకైతే వీటి గురించి తెలుసుకుంటుండే. అవి ఒక్క రోజులో నిద్రపోయిన గూడిలో ఇంకొక రోజు నిద్రపోవు, నెక్స్ట్ డే ఇంకొక నెస్ట్ ని నిర్మించుకుంటాయి అని తెలిసినప్పుడు కేవలం 5 మినిట్స్ లో ఆ నెస్ట్ నిర్మించేస్తాయి అని, ఇవి శాకాహారులు అనేసి, వాటి బలం ఎలా ఉంటుంది అని, అలాగే గొరిల్లాలు అంతరించిపోతున్నాయి అని, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకుంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందండి. సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో అలాగే అనిపించింది. మీరు కూడా అదే ఫీల్ అయ్యారు అనుకుంటూ ఉన్నాను. సో ఇంకొన్ని రోజులు పోతే మనం ఎలా అయితే డైనోసర్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో, అలాగే ఇంకొన్ని జంతువుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో, మేబీ ఈ గొరిల్లాల గురించి కూడా మాట్లాడుకోవాలేమో. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో దాదాపుగా 60% వరకు కూడా గొరిల్లాలు తగ్గిపోయాయట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకొక 20 సంవత్సరాలు దాటిందంటే ఇవి కూడా ఎలా ఉంటాయి అనేసి. సో ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. నేను వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.

0: ఇప్పటి వరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం, మహాపురుషుడు చిత్తం నుండి.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇప్పటి వరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
2: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
1: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసీ 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసీ కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య, నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి

0: సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర పలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000 పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
1: India's flex fuel journey expands from two wheelers to four wheelers, and this transition is significant. Today India has over 30 crore two wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code.
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల

0: 18వ తేదీనే రుతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాల్లో. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి కార్యక్రమం వాతావరణ మార్పులకు అనుగుణంగా వెనామి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయం.
6: డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: సార్, మీరు ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన సంస్థ హెడ్ గా ఉన్నారు కదా?
7: అవును సార్.
6: సార్, ఇప్పుడు మనం విపరీతమైన వాతావరణ మార్పులు చూస్తున్నాం. వర్షాకాలంలో వర్షాలు లేకపోవడం, ఒక్కొక్కసారి అధిక వర్షాలు, ఎండలు విపరీతమైపోతున్నాయి, శీతాకాలం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అయితే రైతు సోదరులు ఇటువంటి సందర్భాల్లో, అంటే వాతావరణ మార్పులు విపరీతంగా ఉన్నప్పుడు, వెనామి సాగులో ప్రత్యేకంగా రైతులు ఎటువంటి మెలకువలు తీసుకోవాలో ఒకసారి మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అసలు మన రాష్ట్రంలో ఈ మత్స్య రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆశాజనకంగా ఉన్నాయా, ఎక్కడెక్కడ సాగు ఎక్కువ అవుతోంది, పరిస్థితులు ఒకసారి వివరించండి సార్.
7: భారతదేశంలో రొయ్యల సాగు మీద ముఖ్యంగా ప్రపంచంలో యుఎస్ఏ మేజర్గా మనం వన్యమీని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ ప్రభుత్వాలు మారిన క్రమంలో అక్కడ తెచ్చిన కొత్త పాలసీలు ఏవైతే ఉన్నాయో, టారిఫ్లు ఎక్కువ పెంచేయటం, ఆ ప్రభావం మన రొయ్యల మీద పడటం, దానివల్ల మన ప్రోడక్ట్స్కి విదేశాల్లో మార్కెట్ రేటు తగ్గిపోవటం, దాంతో మన నుంచి ఉత్పత్తులు

0: ఇవి కూడా తగ్గిపోవటం, మన రైతులు ఈ సమస్యలకు చాలా నలిగిపోయారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసుకుంటా ఉంటే వనేమి సాగులో సాగు ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ముఖ్యంగా సాగు ఖర్చులు తీసుకుంటే మేత అనేది 60% పైన అవుతా ఉంటది ఖర్చులు. ఈ మేత ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం రైతుల మీద విపరీతమైన భారం పడతా ఉంది. అంతేకాకుండా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజుల్లో మనం చూస్తే ఒకప్పుడు వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం అని ముఖ్యంగా 3 కాలాలుగా మనకు ఉండేది. కానీ ఇప్పుడు ఏ కాలం లోనూ స్థిరంగా ఒక కాలం కంటిన్యూస్ ఉండే పరిస్థితి మనం చూడలేకపోతున్నాం. వాతావరణ మార్పులు చాలా విపరీతంగా ఉంటా ఉన్నాయి. ఒక సీజన్ స్థిరంగా ఉండటం అనేది మనం చూడలేకపోతున్నాం. వర్షాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటున్నాయి, శీతాకాలంలో వర్షాలు పడుతున్నాయి. కాలానుగుణంగా జరగాల్సినవి జరగట్లేదు. ఈ విపరీత మార్పులకి మన రొయ్యల సాగు మీద కూడా చాలా ప్రభావం ఉంటా ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మేత ఖర్చులు పెరగడంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా మన రైతులు చూసుకుంటే రొయ్యల్లో వచ్చే వ్యాధులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. వాటి మీద పెట్టుబడి రైతుకి ఎక్కువ అవుతా ఉంది. దాని ఖర్చు కూడా మనకి మొత్తం పట్టుబడి అయ్యే సమయానికి సాగు ఖర్చు అనేది పెరిగిపోతా ఉంది. ఇటువంటి క్రమంలో కొన్ని సరి అయిన యాజమాన్య మెలకువలు పాటించినట్టయితే వాటిని సరైన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే సార్, ఈ నేపథ్యంలో ముందుగా మనం వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ రొయ్యల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి లక్షణాలు చూపెడతాయి?
0: అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వేసవిలో ఇంతకు ముందులాగా ఇప్పుడు ప్రతిసారి ప్రతి వేసవికి ఉష్ణోగ్రత అనేది పెరుగుతా చూస్తా ఉన్నాం వాతావరణంలో. మనకి రొయ్య పెరగాలి అంటే, సరైన పెరుగుదల ఉండాలి అంటే 28 నుంచి 30 డిగ్రీ C మాక్సిమము దాని నీటి ఉష్ణోగ్రత అంటాం. బయట వాతావరణం ఉష్ణోగ్రత కాదు, చెరువులో నీరు ఉష్ణోగ్రత 28-30 దాకా తట్టుకోగలుగుద్ది. ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే 5-6 డిగ్రీ C పెరిగిపోతుంది బయట టెంపరేచర్. అటువంటి సమయాల్లో చెరువు నీటి ఉష్ణోగ్రత 35 డిగ్రీ C కన్నా దాటిపోయినప్పుడు చెరువులో ఉండే రొయ్యల మీద చాలా ప్రభావం జరుగుతూ ఉంటుంది. మామూలుగా ఎప్పుడూ కూడా రొయ్యల సాగుకి వేసవి కాలం అనువైన కాలం. మిగతా కాలాల్లో కన్నా ఈ కాలంలో రోగాలు బారిన రొయ్యలు పడటం అనేది తక్కువ ఉంటుంది. రొయ్యలు వాటికి అవసరమైన సరైన ఉష్ణోగ్రత ఉన్నంత వరకు అవి మొదటి కొన్ని నెలలు బాగానే పెరుగుతాయి. కానీ ఈ ఉష్ణోగ్రతలు మిడిల్ మేకి వచ్చేసరికి ఉండాల్సిన దానికన్నా 5-6 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా పెరిగిపోతా ఉంది కాలాను మారుతున్న కొద్దీ. దీని ప్రభావం వల్ల నీటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల కన్నా ఎక్కువ పెరిగిపోయినప్పుడు రొయ్యల్లో జీవక్రియల రేటు విపరీతంగా పెరిగిపోద్ది. చెరువు నీటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల కన్నా పెరిగిపోయినప్పుడు చెరువులో ముఖ్యంగా నీటి నాణ్యత ప్రమాణాల్లో నీటిలో కరిగిన ఆక్సిజన్ అనేది మనకి చేపల్లో జలచర జీవులు అవి తీసుకుని వాటి శ్వాసక్రియ జరుపుకుంటా ఉంటాయి. ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ ఏదైతే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉందో అది నీటి ఉష్ణోగ్రత పెరిగిపోయినప్పుడు నీటిలో కరిగే లక్షణం తగ్గిపోతా ఉంటుంది ఆక్సిజన్ కి. అందువల్ల నీటిలో ఉండాల్సిన ఆక్సిజన్ కన్నా తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు వాటిలో జీవక్రియలు మందకొడిగా సాగటం, దాంతోపాటు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వాటిలో మేత తీసుకోవటం కానీ వాటి జీవక్రియలు సరైన ప్రమాణాల్లో ఉండడం కానీ దాంట్లో అవి ఒత్తిడి లేకుండా ఉండడానికి కానీ చాలా అవకాశం ఉంటా ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు సెలినిటీలో కూడా వ్యత్యాసం వస్తూ ఉంటుంది. లవణ శాతం మారిపోవటం, అంతేకాకుండా నీటిలో లవణాలు సంబంధించిన లేయర్స్ ఫామ్ అవటం, దాంతో రొయ్య ఏంటంటే ఒత్తిడికి లోనవుతా ఉంటుంది. ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు ఏమవుతుందంటే రొయ్యలలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతా ఉంటది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోద్దో అవి వ్యాధుల బారిన సహజంగా పడిపోవడానికి అవకాశం ఉంటుంది రొయ్యలు. కొద్దిపాటి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు దాంట్లో జీవక్రియలు సవ్యంగా ఉండి మేత సహజంగా ఎక్కువగా తీసుకుంటా ఉంటది. కానీ ఈ ఉష్ణోగ్రత ఉండాల్సిన దానికన్నా 5-6 డిగ్రీలు పెరిగిపోయినప్పుడు అవి మేతను తగ్గిచ్చేస్తాయి. అటువంటి క్రమంలో కూడా మనం రైతులు ఎంత వేయాలో అంతే వేసుకుంటా పోతున్న క్రమంలో రొయ్య ఉపయోగించుకోలేని మేత ఏదైతే ఉందో అది చెరువు అడుగుకి చేరుతా ఉంటది. అంతేకాకుండా చెరువు నీటిలో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటది ఆ సమయంలో. అప్పుడు వ్యాధికార క్రిములు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ చెరువు నీటిలో అడుగున ఉపయోగించుకొని మేత ఏదైతే ఉందో దాంట్లో ఈ వ్యాధికార క్రిముల అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. వ్యాధికారక బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వ్యాధులు కలగజేయడానికి అవకాశం ఉంటా ఉంటుంది. అంతేకాకుండా ఈ మేత తీసుకోవడం తగ్గిపోవడం వల్ల మేత FCR లు, వాటికి మేత వినిమయ నిష్పత్తి అంటాం, FCR లు పెరిగిపోతాయి. మనం ఎప్పుడు కూడా 1 కేజీ రొయ్య పెట్టుకుంటే 1 కేజీ మేత ఇస్తే సరిపోద్ది. కానీ FCR లు పెరిగిపోవడం వల్ల మీరు 1 కేజీ రొయ్య ఉత్పత్తి చేయాలంటే 2 కేజీలు కావచ్చు, 1.5 కేజీలు కావచ్చు.
1: అయితే ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు రొయ్యలు వెనామి సాగు చేస్తున్నటువంటి రైతులు ఎటువంటి యాజమాన్య మెలకువలు పాటిస్తే గానీ ఇక ఈ ప్రభావాల నుంచి కనీసం కొంతైనా వాళ్ళు తట్టుకొని మంచి రాబడి తీసుకోవచ్చు అంటారు?
0: దానికి రైతు వారీగా పాటించాల్సిన యాజమాన్య మెలకువలు కొన్ని పాటించినట్టయితే వాళ్ళకి ఈ పెరిగే ఉష్ణోగ్రతల ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మీరు నీటిలో డిఓ ఎప్పుడూ కూడా 4 PPM కన్నా తగ్గకుండా చూసుకునేలాగా రెగ్యులర్గా డిఓని మానిటర్ చేసుకోవటం, అంతేకాకుండా ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే మేతని ఉష్ణోగ్రతలు పెరిగిపోయినప్పుడు వీలైనంత తగ్గించుకోవాలి. వీలైనంత తగ్గించుకోవటం వల్ల మేత దుర్వినియోగం జరగకుండా చెరువు వాతావరణం కలుషితం కాకోకుండా ఉండడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. రొయ్యలు వ్యాధుల బారిన పడుకోకుండా కూడా ఉంటాయి. రైతులు వాళ్ళ చెరువులో కొంత పార్ట్ని రిజర్వాయర్ చెరువుగా మెయింటైన్ చేసుకున్నట్టయితే రిజర్వాయర్లో ట్రీటెడ్ వాటర్ అంటే మనము క్లోరిను అదేవిధంగా ఫ్లాక్యులేటింగ్ ఏజెంట్స్ వాడి వాటిని ట్రీట్ చేసిన వాటర్ను ఉంచుకుని చెరువు ఉపరితలం మీద ఉండే నీరుని కొంత పర్సంటేజ్ నీటి మార్పిడి తగ్గించేసి అంటే 5%, 10% మధ్యలో తగ్గించుకుని ఆ నీటిని కొత్త నీరు మనం చెరువులోకి రిజర్వాయర్లోంచి తీసుకున్నట్టయితే మనకి రిజర్వాయర్ ఎందువల్ల చెప్తున్నాను అంటే ఏదైతే మనం కాలువలోంచి తీసుకున్నది ఎక్కడైతే వాడుతూ ఉంటాం లేకపోతే బోర్ నుంచి అయినా ఏదైతే వాడుతూ ఉంటామో దాంట్లో ఉండాల్సిన నీటి నాణ్యత ప్రమాణాలు సవ్యంగా ఉండవు. అదే మీరు దాన్ని రిజర్వాయర్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి సరైన నీటి నాణ్యత ప్రమాణాలు ఉండడం వల్ల నీరు మార్పిడి చేసిన రొయ్య ఏ విధమైన ఒత్తిడికి లేకోకుండా రొయ్య ఆరోగ్యకరంగా ఉండడానికి అదేవిధంగా ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. రొయ్య గుల్ల విడిసినప్పుడు ఆ సమయాల్లో మనం మేతని తగ్గించుకోవాలి. రొయ్య గుల్ల విడిసినప్పుడు సహజంగా ఒత్తిడి మీద ఉంటుంది. అటువంటప్పుడు మీరు మేతని వేసినట్టయితే అది దుర్వినియోగం అవడం వల్ల చెరువు కలుషితం అవడంతో పాటు రొయ్య మీద కూడా ప్రభావం ఉంటుంది. ఇటువంటి సమయాల్లో రెగ్యులర్గా 10-15 రోజులకు ఒకసారి ప్రోబయాటిక్స్ అప్లికేషన్, మీరు యాంటీబయాటిక్స్ ఇటువంటివి కాకోకుండా చెరువు వాతావరణాన్ని రక్షించేటటువంటి మనం ఆహార ఉత్పత్తిలో ఉన్నాము కాబట్టి ఆరోగ్యకరమైన రొయ్యలకి కన్జ్యూమర్ ఇవ్వటానికి అంతేకాకుండా ముందు ముందు రోజుల్లో రొయ్యలకి ట్రేసబిలిటీ అనేది ఇటువంటి వేరే ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్కి కంటైనర్స్ని వెనక్కి పంపించే సమస్యలు ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే మనం చేసే సాగు విధానాల్లో ఎటువంటి యాంటీబయాటిక్స్ అప్లై చేయకోకుండా ఉండే ప్రక్రియ ఉండాలి అంటే ప్రోబయాటిక్స్ని రెగ్యులర్గా సహజంగా మన ఆహారంలో వాడేటటువంటి పెరుగు మనం మనుషుల్లో ఎలా వాడతాము రొయ్యలకు కూడా ఉపయోగకర బ్యాక్టీరియాని చెరువు వాతావరణంలో కావచ్చు వాటి ఆహారనాళంలో ఉండే బ్యాక్టీరియానికి సంబంధించి కావచ్చు ఇటువంటివి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా డెవలప్ చేయడానికి మనం అందించే ఒక జ్యూస్ లాంటిది అనమాట. దీన్ని మనం చెరువు దగ్గరే తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం చెరువు మీద ఒక బకెట్ లాంటిది పెట్టుకుని గోధుమ పిండి లేకపోతే బియ్యం పిండి తౌడు వేరుశనగ చెక్క అదేవిధంగా ఈస్ట్ ఈ మిశ్రమాన్ని పులియబెట్టి ఆ పులియబెట్టిన లిక్విడ్ని 10 రోజులకు ఒకసారి వడగట్టి ఆ ద్రావణాన్ని మనం అప్లై చేసుకున్నట్టయితే చెరువు ఆరోగ్యంగా ఉంటుంది. వడగట్టుకోకుండా మటుకు రైతు సోదరులు దాన్ని వాడుకోవద్దు. ఎందువలనంటే ఆ వడగట్టని ద్రావణాన్ని వాడినప్పుడు చెరువు నీటిలో ఆక్సిజన్ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
1: డాక్టర్ చంద్రశేఖరరావు గారు, మనం ఇప్పుడు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు పెరిగిపోయినప్పుడు రైతు సోదరులు ఎటువంటి యాజమాన్య మెలకువలు పాటిస్తే వాళ్ళు మంచి దిగుబడి తీసుకోవచ్చో తెలుసుకున్నాం. అయితే తర్వాత సార్, ఇప్పుడు మనకు శీతాకాలంలో రొయ్యల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఎక్కువగా, ముందు అది చెప్పండి, తర్వాత మనం యాజమాన్య మెలకువలకు వెళ్దాం.
0: ఇప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల సహజంగా రొయ్యల్లో జీవక్రియ వేగం తగ్గుతూ ఉంటుంది,
1: అంటే మెటబాలిజం,
0: మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది సార్. ఆ మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే తగ్గుద్దో అది ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ శీతాకాలంలో ఈ వైరస్ ఏదైతే వ్యాధికారక వైరస్లు ఉన్నాయో అవి వేగవంతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి సార్. ఎక్కువగా మనకి రొయ్యల్లో చూసుకుంటే ఈ తెల్ల మచ్చల వైరస్ వ్యాధి అనేది WSSV అంటాం మేము,
1: వైట్ స్పాట్ అంటాం.
0: అవును సార్, వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అంటాం సార్ దాన్ని. అయితే ఈ తెల్ల మచ్చల వైరస్ వ్యాధి ప్రభావం ఈ శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అదేకాకుండా టౌరా సిండ్రోమ్ వైరస్ కానీ వైరస్ వ్యాధులు ఈ శీతాకాలంలో ఎక్కువ వేగవంతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల వాటి జీవక్రియ తగ్గడంతో పాటు అవి ఇటువంటి ఇనాక్టివ్ గా ఉన్న స్టేజ్ లో మనం ఏ రకమైన యాజమాన్య మెలకువలు తీసుకోవాలనే దానికి ముందుగా మాట్లాడుకుంటే ఈ ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు సహజంగా ఏంటంటే వాటి జీవక్రియ తగ్గటం వల్ల అది మేత తీసుకోవాల్సిన తీసుకోవాలి. అందువల్ల మనం ఆ సమయాల్లో దానికి అతిగా మేత ఇవ్వకోకుండా సరైన మోతాదులో మేత ఇచ్చుకోవటం, దాంతోపాటు చెరువు నీటి నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ చలికాలంలో సహజంగా చెరువులో లేయర్లలా ఫామ్ అవుతా ఉంటాయి సార్. లేయర్లు అంటే మనకు కనపడే లేయర్లు కాదు, ఉపరితలంలో ఒక ఉష్ణోగ్రత, కింద ఒక ఉష్ణోగ్రత, ఇలా వేరువేరుగా ఉంటా ఉంటాయి. ఈ కింద నీటికి వచ్చేసరికి అక్కడ ఉష్ణోగ్రత తక్కువ ఉండడం, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటా ఉంటాయి.

0: లోపల ఆ అడుగు భాగంలో. ఈ శీతాకాలంలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే చెరువు నీటి మార్పిడి చేసుకుంటా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే డివో సమస్యలు రాకోకుండా చూసుకోవటం, అదేవిధంగా థెర్మోక్లైన్ ఫార్మేషన్స్ ఇటువంటివి రాకుండా చూసుకోవటం, మనకు శీతాకాలంలో వచ్చేసరికి జీవక్రియలు తగ్గిపోవటం వల్ల వాటిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వాడేటప్పుడు మేతలో విటమిన్ సి ఇతర మినరల్స్ ఏవైతే వాటికి వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందడానికి అవసరమైన మినరల్స్ ని మనం ఆహారంలో అందించడం ద్వారా వాటిని ఆరోగ్యకరంగా ఉంచడానికి అవకాశం ఉంటా ఉంటుంది సార్.
1: అయితే డాక్టర్ చంద్రశేఖరరావు గారు, మీరు ఏం చెప్తున్నారంటే ఈ శీతాకాలం వచ్చినప్పుడు సహజంగా వాటికి జీవక్రియ తగ్గిపోతుంది, అలాగే అవి తీసుకునే మేత కూడా తగ్గుతుంది అంటున్నారు, పైగా వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో రైతు సోదరులు శ్రద్ధ వహించి వాటికి తగినటువంటి వ్యాధి రాకుండా కానీ, అలాగే మేత చూసుకొని అవి ఎంత తీసుకుంటున్నాయో ఈ చెక్ ట్రైల్లో గమనించుకొని మనం ఇచ్చుకోవడం మంచిది అంటున్నారు. ఆ విధంగా వరకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. సరే, అయితే మరొక కాలం మనకు వస్తే వర్షాకాలం. వర్షాకాలంలో బాగా ఒక్కోసారి విపరీతంగా వర్షాలు పడిపోతూ ఉంటాయి, దానివల్ల పిహెచ్ మారిపోవచ్చు లేదా సెలినిటీ కూడా మారిపోవచ్చు. ఇలాంటప్పుడు రొయ్యల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్ అధిక వర్షాలు?
0: ఇప్పుడు మనకి కాలం మార్పులలో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటే వర్షం అనేది ఏ కాలానికి సంబంధం లేకోకుండా
1: పడుతుంది.
0: ఎప్పుడైనా పడుతూ ఉంది మీరు గమనించినట్టయితే. అది కాక వర్షాకాలం ఎక్స్టెండెడ్ వర్షాకాలం చూస్తున్నాం మనం, ముఖ్యంగా ఈ ఋతుపవనాల కాలంలో కాకోకుండా ఎక్స్టెండెడ్ వర్షాకాలం అనేది చూస్తూ ఉన్నాం. ఈ వర్షాకాలంలో సహజంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షంతో వచ్చే కొత్త నీరు వల్ల చెరువులో ఉండే నీటి పీహెచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సార్ సహజంగా. అంతేకాకోకుండా మనకి చెరువు నీటిలో ఎక్కువగా టర్బిడిటీ సమస్యలు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది సార్.
1: అంటే సార్
0: టర్బిడిటీ అంటే పారదర్శకత సార్, నీటి పారదర్శక సంబంధించింది. తీసుకొచ్చే నీటిని బట్టి ఆ కలర్ ని బట్టి ఆ టర్బిడ్ అనేది ఉంటా ఉంటుంది సార్.
1: టర్బిడిటీ బాగుందంటే తేటగా ఉన్నాయంటే క్లీన్ గా ఉన్నట్ట?
0: కంప్లీట్ గా తేటగా ఉండకూడదు సార్, ఎందుకంటే నీటిలో మనకి చాలా సూక్ష్మమైనటువంటి ప్లాంక్టాన్ అంటాం సార్, వాటికి ఒక రకమైన ఇప్పుడు చిన్న చిన్న పురుగులు లాంటి చిన్న చిన్న ఒక ప్లాంక్టాన్, అంటే అది మొక్కలకు సంబంధించింది కావచ్చు జంతువులకు సంబంధించిన ఇప్పుడు వాటి లార్వా స్టేజ్ లాంటివి కావచ్చు, అవి ఈ రొయ్యల పిల్లలకు కానీ చేపపిల్లలకు కానీ ఆహారంగా ఉంటాయి సార్. అవి అవి ఏమీ లేనప్పుడు తెల్లగా ఉంటాయి సార్. ఏదైతే ప్లాంక్టాన్ అనేది ఫైటో ప్లాంక్టాన్ ఇటువంటి ఉన్నప్పుడు నీరు తెలుపు కాకోకుండా కాస్త గోధుమ రంగు గాని, గోధుమ రంగు ఆకుపచ్చ కలిసిన రంగు గాని ఇటువంటి రంగుల్లో ఉంటా ఉంటుంది సార్. అంటే ప్లాంక్టాన్ రకరకాల ప్లాంక్టాన్ ని బట్టి ఆ కలరేషన్ వస్తూ ఉంటుంది. ఇవి కొట్టుకొచ్చే నీటిలో ఉండేటటువంటి ఇసుక రేణువులు కావచ్చు, ఈ బురద, ఈ వీటి వల్ల వచ్చే టర్బిడిటీ ఎక్కువగా ఉంటా ఉంటుంది సార్ ఈ వర్షాకాలపు నీటిలో. దీని వల్ల ఏమవుతుందంటే మనకి వాటిలో మినరలైజేషన్ లో మార్పులు వస్తూ ఉంటాయి సార్ చెరువు నీటిలో. అంతేకాకుండా ఇవి ఒక్కొక్కసారి ఎక్కువగా టర్బిడిటీ ఉన్నప్పుడు ఈ మొప్పలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటి మీద పేరుకుపోయి వాటికి శ్వాసకు సంబంధించిన సమస్యలు రావడానికి కూడా ఎక్కువ ఉంటా ఉంటాయి సార్. పిహెచ్ మీరు చూసుకుంటే 7-8 పిహెచ్ ఉండాలి సార్. పిహెచ్ అనేది 7 కన్నా తగ్గినా, పిహెచ్ మరీ పెరిగినా కూడా రొయ్య ఒత్తిడికి లోనవుతా ఉంటుంది సార్. అదేవిధంగా టర్బిడిటీ అయినా అంతే, మీకు 25-30 సెంటీమీటర్స్ అంటూ ఉంటాం నార్మల్ టర్బిడిటీ, ప్రిఫర్డ్ టర్బిడిటీ. అది కాకోకుండా అతి తక్కువ ఉన్నా లేకపోతే అతి ఎక్కువ ఉన్నా సెచ్యూరిస్తో అబ్జర్వ్ చేసినప్పుడు అది కూడా రొయ్యల ఎదుగుదల, చేపల ఎదుగుదల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సార్. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో రొయ్యల రైతులు చూస్తున్న సమస్య ఏంటంటే ఈ గట్లు కొట్టుకుపోవటం, ఒక చెరువు ఇంకొక చెరువు కలిసిపోవటం, ఓవర్ఫ్లోయింగ్ వాటర్ అనేది చెరువు పైనుంచి నీరు పోవటం, ఇటువంటి అన్ని సమస్యలు ఎక్కువ చూస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ఈ నీటి నాణ్యతా ప్రమాణాలు వీటిని గట్లు వర్షాకాలం ముందు రైతులు ఏమి చేసుకోవాలి, వర్షాకాలం రావడానికి ముందే చెరువుని వాళ్ళ గట్లు అనేవి బలంగా ఉండేదానికి దానికి అవసరమైన గట్లు మన్ను తోలుచుకోవటం కానీ గట్లు సరిచేసుకోవటం కానీ ఇవన్నీ చేసుకోవాలి సార్. గట్టును సరైన ఎత్తుగా మనకి ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ గట్టు కొద్దిగా ఎత్తుగా ఉండేలా చేసుకోవటం, దాన్ని బలం చేసుకోవటం, ఇటువంటి అన్ని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కాల వర్షాలు అధిక వర్షాలు పడినప్పుడు ఇటువంటి నీరు ఉపరితలం మీద వెళ్ళిపోయి గట్లు తెగిపోయి సాగంతా కొట్టుకుపోయి నష్టపోయే పరిస్థితి అనేది రాకుండా ఉండడం, అంతేకాకుండా ఈ పిహెచ్ వ్యత్యాసాలు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నీ చెరువు నీటిలో పిహెచ్ పడిపోయి చెరువు రొయ్యలు ఒత్తిడికి లోనయ్యే సమస్య నుంచి ఉండాలి అంటే ముఖ్యంగా చెరువు నీటి పిహెచ్ని గమనించుకుని మనం లైమ్ సున్నాన్ని అప్లై చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే ముఖ్యంగా 300-400 కేజీలు హెక్టార్ కొట్టుకోవచ్చు సార్. దీన్ని మనం వాడుకున్నట్టయితే ఏమవుద్దంటే చెరువు పిహెచ్ని గమనించుకుని అప్లై చేసుకున్నట్టయితే పిహెచ్

0: బ్యాలెన్సింగ్ గా ఉండి రొయ్యల మీద ఏ రకమైన ఒత్తిడి లేకోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సార్. అంతేకాకుండా కొంత మూలల దగ్గరలో ఈ సున్నపు సంచులు పెట్టుకున్నట్టయితే ఈ వర్షం ప్రభావంతో జరుగుతున్న ఈ పిహెచ్ తగ్గిపోవడం అనేది సమస్య లేకోకుండా కొద్దిగా ఈ వర్షపు నీటితో పాటు ఈ లైమ్ చెరువుల్లోకి వెళ్తున్నప్పుడు ఈ పిహెచ్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అంతేకాకుండా మనకి ఈ వర్షాకాలంలో మీకు మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్లాంక్టన్ క్రాష్ అనేది జరుగుతూ ఉంటుంది సార్. వర్షాకాలం ఆగంగానే వెంటనే ఏమైపోద్ది, ఎండలు ఫాలో అయినప్పుడు ఈ పిహెచ్ సూర్యకాంతిలో వ్యత్యాసం ఉండడం, అదేవిధంగా ఈ వీటిలన్నింటిలోకి ఏమవుద్ది అంటే చెరువు నీటిలో ఉండే ప్లాంక్టన్ అనేది క్రాష్ జరుగుతూ ఉంటుంది. ప్లాంక్టన్ క్రాష్ అంటే ఏంటంటే సార్, చెరువులో ఉండేటటువంటి నీటిలో ఉండేటటువంటి నాచు లాంటిది చనిపోవటం, చనిపోయిన తర్వాత నీటి పైన మొదట తెట్టులాగా ఏర్పడి తర్వాత ఈ చెరువు అడుగు భాగానికి చేరి ఈ అక్కడంతా ఆర్గానిక్ లోడ్ పెరిగిపోయి వ్యాధికారక బ్యాక్టీరియాలు ఏవైతే విబ్రియో ఇటువంటి అన్నీ ఉంటాయో అవి అక్కడ మల్టిప్లై జరిగి రొయ్యల్లో చూసుకున్నట్టయితే వైట్ ఫీకల్ డిసీజు లేకపోతే వైట్ ఫీకల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. ఈ తెల్ల తీగల్లాగా చెరువు అంచుల దగ్గర గమనిస్తే ఈ వ్యర్థాలన్నీ తెల్ల తీగల్లాగా వస్తూ ఉంటాయి. ఈ విబ్రియో సమస్య ముఖ్యంగా మనకి ఆర్గానిక్ లోడ్, చెరువుల్లో ఆర్గానిక్ లోడ్ ఉన్న అప్పుడు వస్తూ ఉంటుంది. అందుకు ముఖ్యంగా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ముందుగా ఈ అడుగు ఆర్గానిక్ స్లడ్జ్ని అనేది తీసేయించడం ఎప్పటికప్పుడు మధ్యలో, దాంతోపాటు ఈ ఆర్గానిక్ ప్లాంక్టాన్ సరైన ప్రపోర్షన్లో ఉండేలాగా మధ్య మధ్యలో కొద్దిగా వీలైనంత ఎరువులు అప్లై చేసుకోవటం కానీ, అదేవిధంగా ప్రోబయాటిక్స్ లాంటిది మనకి చెరువు మీద తయారు చేసుకునే ప్రోబయాటిక్ బెల్లము ఈస్టు ఈ మిక్స్చర్స్తో చేసుకునే ఈస్ట్ని 10 రోజులకోసారి మధ్య మధ్యలో జల్లుకున్నట్టయితే ఈ ఉపయోగకర బ్యాక్టీరియా ఎప్పుడైతే చెరువు వాతావరణంలో ఉన్నప్పుడు ఈ వ్యత్యాసాలను తట్టుకుని అవి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటా ఉంది సార్.
1: ధన్యవాదాలండి డాక్టర్ చంద్రశేఖరరావు గారు. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి రైతు సోదరులు ఎవరైతే ముఖ్యంగా వెనామీ సాగు చేస్తున్నారో, వాతావరణ మార్పులకు అనుగుణంగా వెనామీ సాగులో ఎటువంటి యాజమాన్య మెలకువలు పాటించినట్లయితే వాళ్ళు మంచి రాబడి తీసుకుంటారు అని తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సార్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు ఇప్పటి వరకు వాతావరణ మార్పులకు అనుగుణంగా వెనామీ సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విన్నాం పొలం కబర్లు.
5: నెమరు వేసే జంతువుల్లో వచ్చే సర్రా వ్యాధి లక్షణాలు, నియంత్రణ పద్ధతి గురించి తెలుసుకుందాం. గ్రామీణ భారతదేశంలో పశు సంపద అనేది కేవలం జీవులు మాత్రమే కాదు, అది రైతు కుటుంబానికి ఆహారం, ఆదాయం, ఉపాధి మరియు భద్రత. పాలు, మాంసము, వ్యవసాయ పనులు, రవాణా, ఇలా పశువులపై ఆధారపడి కోట్లాది కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. అలాంటి పశు సంపదపై తీవ్రంగా దాడి చేస్తున్న వ్యాధి ట్రిపానోసోమియోసిస్. ఈ వ్యాధి పశువుల ఆరోగ్యాన్నే కాదు రైతుల ఆర్థిక స్థితిని కూడా కుదేల్చేస్తోంది. ట్రిపానోసోమియోసిస్ అంటే సర్ర అనేది ట్రిపానోసోమా ఇవాన్సి అను రక్త ఏకకణ పరాన్నజీవి వలన కలిగే ఒక ముఖ్యమైన ప్రాణాంతకమైన పరాన్నజీవి వ్యాధి. ఈ వ్యాధి ప్రధానంగా ఒంటెలు, గుర్రాలు, ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కుక్కలు వంటి అనేక రకాల పశువులను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఏనుగులు, పిల్లులతో పాటు ఎలుకలు, కుందేళ్లలో కూడా ఈ వ్యాధి కలుగుతుంది. దీనిని సర్ర లేదా తిక్క రోగం లేదా కుందేటి వెర్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉష్ణ మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. భారతదేశంలో ముఖ్యంగా ట్రిపానోసోమా ఇవాన్సి వల్ల కలిగే వ్యాధిని సాధారణంగా సర్రా వ్యాధి అనే పేరుతో పిలుస్తారు. ట్రిపానోసోమా ఇవాన్సి దారం లాంటి ఆకారంలో ఉండి తల మీద కొరడాలాంటి ఉపాంగంతో రక్తంలో చలిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి జాతుల్లో అనేక రకాలు ఉన్నాయి. అవి టీ బ్రూసి, టి వైవాక్స్, టి కాంగోలెన్సి మొదలగు రకాలున్నాయి. రసం పీల్చే ఈగలైన టబానస్ స్టొమాక్సిస్ అనే ఈగలు సర్రా వ్యాధిగ్రస్త పశువులను కుట్టి తిరిగి ఆరోగ్యంగా ఉన్న పశువులను కుట్టినప్పుడు ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో ప్రధానంగా తీవ్రమైన జ్వరం, రక్తహీనత మరియు నాడీ సంబంధిత లక్షణాలు ఉంటాయి. అందువలన ఈ వ్యాధి పశుపాలన రంగంలో గణనీయమైన ఆర్థిక నష్టాలను కలుగజేస్తుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణమైన జీవి ట్రిపానోసోమా జాతికి చెందిన సూక్ష్మ రక్త పరాన్న జీవులు. ఇవి

మరొక పశువునకు వ్యాప్తి చెందేటట్లు చేస్తాయి. అంతేకాకుండా కలుషిత సూదులు పరికరాలు వాడడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. ఒకే సూదిని అనేక పశువులకు ఉపయోగించడం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపించే సమస్య. ఈ పరాన్నజీవులు టబానస్ మరియు స్టొమోక్సిస్ అనే జోరుగా కుట్టే ఈగల ద్వారా వ్యాధి సోకిన జంతువుల నుంచి ఆరోగ్యంగా ఉన్న జంతువుల రక్తంలోనికి ప్రవేశించి రక్తంలో అభివృద్ధి చెందుతూ విష పదార్థాలను విడుదల చేస్తాయి. అంతేకాకుండా శక్తి కోసం గ్లూకోజ్ ను వినియోగిస్తాయి. అందువల్ల ఎర్రరక్త కణాలు నాశనమై రక్తహీనతకు దారితీస్తుంది. ఈ వ్యాధికారక పరాన్నజీవి గ్లూకోజ్ కోసం ఆశ్రయ జీవితో పోటీ పడుతుంది. శరీరంలో చక్కెర శాతం క్రమంగా తగ్గుతుంది. కాలేయం కొవ్వు నిల్వలను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. తరువాత దశలో కాలేయం పనితీరు తగ్గిపోతుంది. రక్తంలో లాక్టేట్ శాతం పెరగడం వలన ఊపిరితిత్తుల కండరాలు సమస్యలుంటాయి. అనంతరం మెదడుకు గ్లూకోజ్ తగ్గడం వలన నాడీ వ్యవస్థ సంబంధిత లక్షణాలు కూడా ప్రారంభమవుతాయి. చికిత్స ఇవ్వకపోతే చివరకు మరణం కూడా సంభవిస్తుంది. లక్షణాల విషయానికొస్తే ఇది మెల్లగా చంపే వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించవు, కానీ కాలక్రమేణా పశువు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో అధిక జ్వరం అంటే 103 నుంచి 105 డిగ్రీల ఫారెన్ హీటు లేదా తిరిగి మరల జ్వరం కూడా సంభవిస్తుంది. రక్తహీనత అంటే కళ్ళు నోరు తెల్లబడడం, ఆకలి మందగించడం కూడా జరుగుతుంది. క్రమంగా పశువులు బరువు కూడా తగ్గిపోతాయి. పశువు బక్కచిక్కిపోయి ఉంటుంది. పాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు చూడడానికి నీరసంగా కనిపిస్తాయి. వాటి కంటి పొర కూడా తెల్లబడి చివరికి కంటిలో పూత వచ్చి కళ్ళు కనపడకుండా పోతాయి. గర్భస్రావాలు, సంతానోత్పత్తి లోపాలు, బలహీనత, అలసటలు కూడా వస్తాయి. కొన్ని సందర్భాలలో పశువులలో పచ్చ కామెర్లు కూడా గమనించవచ్చు. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్ర ఉద్రిక్తతతో అసాధారణంగా ప్రవర్తిస్తాయి. పశువులు అటూ ఇటూ తిరుగుతూ తలను గట్టి వస్తువులకు కొట్టుకుంటూ కింద పడుతూ ఉంటాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు చికిత్స గనక చేయకపోతే మరణం కూడా సంభవించవచ్చు. రైతులు చాలాసార్లు ఈ లక్షణాలను సాధారణంగా పశువు యొక్క బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అదే పెద్ద నష్టానికి దారితీస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల ఉత్పత్తి కీలక పాత్ర పోషిస్తుంది. ట్రిపానో సోమియోసిస్ బారిన పడిన పశువుల్లో పాల ఉత్పత్తి 20 నుంచి 40% వరకు తగ్గిపోతుంది. రోజుకు 10 లీటర్లు పాలు ఇచ్చే గేదె వ్యాధి బారిన గనక పడితే 5 నుంచి 6 లీటర్లకే పాలు పరిమితమవుతాయి. చిన్న రైతులకు ఇది నేరుగా ఆదాయ నష్టంగా కూడా మారుతుంది. పాల సహకార సంఘాల ద్వారా వచ్చే నెలవారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబ ఖర్చులు నెట్టుకొచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ వ్యాధి వల్ల పశువుల బరువు తగ్గిపోవడంతో పాటు మాంసపు ఉత్పత్తి కూడా తగ్గుతుంది. మార్కెట్లో ఈ పశువుల విలువ బాగా పడిపోతుంది. బలహీనంగా కనిపించే పశువులకు వ్యాపారులు తక్కువ ధర పలుకుతారు. రైతు అవసరాల కోసం పశువును అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ట్రిపానో సోమియోసిస్ వల్ల గర్భస్రావాలు, వంధ్యత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక గేదో లేదా ఆవో సంవత్సరానికి ఒక దూడనే ఇస్తుంది. ఇది రైతుకు భారీ నష్టం. దూడల సంఖ్య తగ్గడం అంటే భవిష్యత్తులో పశు సంపద పెరుగుదల తగ్గడమే. దీర్ఘకాలంలో ఇది పశుపోషణ వ్యవస్థను బలహీనపరుస్తుంది. వ్యవసాయ పనుల్లో ఉపయోగించే ఎద్దులు, గుర్రాలు, ఒంటెలు వంటి పశువులు ఈ వ్యాధి బారిన పడితే పని చేయలేని స్థితికి చేరుకుంటాయి. బలహీనత, అలసట వల్ల పొలాన్ని దున్నడం, బండ్లు లాగడం వంటి పనులు చేయలేకపోతాయి. ఫలితంగా రైతులు కూలీలపై లేదా యంత్రాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఇది వ్యవసాయ వ్యయాన్ని కూడా పెంచుతుంది. ట్రిపానో సోమియోసిస్ వ్యాధికి చికిత్స ఖరీదైంది. ఔషధాలు, పశు వైద్య సేవలు, రవాణా ఖర్చులు ఇవన్నీ రైతుపై అదనపు భారాన్ని మోపుతాయి.
అనేక సందర్భాల్లో చికిత్స ఆలస్యం కావడం వల్ల పశువు పూర్తిగా కోలుకోకపోవడమో లేదా మరణించడమో జరుగుతుంది. అప్పుడు రైతులు చేసిన ఖర్చు కూడా వృధా అవుతుంది. ఈ వ్యాధి ప్రభావం ఒక్క రైతుకే పరిమితం కాదు. పాల సహకార సంఘాలు, మాంసం వ్యాపారులు, పశువైద్య సేవలు, వ్యవసాయ కూలీలు అందరూ పరోక్షంగా ప్రభావితమవుతున్నారు. పశు పోషణపై

0: ఆధారపడిన మహిళలు, చిన్న రైతులు, భూమిలేని కూలీలు ఈ వ్యాధి వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతుంది.
1: ఇప్పటి వరకు మీరు పాడి పంటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కే లెనిన్.
3: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్, పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
4: నమస్తే.
3: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
4: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడాల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికి అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
3: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
4: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా SCRP సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి KCC మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
3: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
4: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
3: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
4: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
3: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనవి?
4: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
3: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
4: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏ లో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీసర్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
3: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
4: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
3: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పిస్తే
4: కల్పించడం
3: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
4: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18 నుండి 25 వరకు క్యాంప్స్ పెట్టుకోవడం
3: జరిగింది.
4: దానికి ఏంటంటే జన్ భాగీదారి, సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది, చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
3: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభ వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
4: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
3: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి? ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా? ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
4: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం. ఇది ఒక జెనెటికల్
3: డిసీజ్.
4: అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి. మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
3: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
4: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
3: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
4: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
3: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
4: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
3: అన్నట్టు
4: ప్రాధాన్యత
3: తెలియకపోవడం ప్రయత్నం చేశారు. చాలా సంతోషం నిహారిక గారు, ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగా పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
4: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాట కోరుతున్న వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేషా, వీరందరూ మా కోసం మగధీర చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు వెంకటాచలం నుండి హుస్నా మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం నిన్ను కోరి చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. ఆమె కోసం, ఆమె కుటుంబ సభ్యుల కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు సౌత్ మోపూర్ నుంచి ఇందిర, రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు మా కోసం బెంగాల్ టైగర్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు టౌనస్పేట నుంచి విష్ణుప్రియ, అలేఖ్య, బుజ్జమ్మ, శుభరత్నమ్మ, ఎంకయ్య వీళ్ళందరూ మా కోసం ఇష్క్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి లీలావతి, తేజ, కోటయ్య, సాయి వీరందరూ మాకోసం పెళ్లికని ప్రసాద్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు పొదల్కూరు రోడ్ నుంచి నరేంద్ర, కావ్య, అశోక్. వీరు మా కోసం ప్రేమ్ రాజ్యం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

మీరు ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత్ వెనుజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేతో ఆయన న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాల గురించి చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఈస్ట్ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని చెప్పారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని, భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమేటివ్ రంగం, ఫార్మస్యూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాల్లో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అహ్మదాబాద్ గడ్డపై నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం నేడు ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీలోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ దేశాల క్రీడాకారులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేస్తూ,
1: विश्व की स्पोर्ट्स लेगेसी में एक और नया अध्याय जुड़ा है. वर्ल्ड योगासना चैंपियनशिप शुरू हो रही है. मैं इस चैंपियनशिप में हिस्सा लेने आए सभी देशों के एथलीट्स का भारत में स्वागत करता हूं. ये आयोजन पूरे देश के लिए गर्व की बात है. वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है.
0: 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్కు అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా మొదలకు 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొనున్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిలాంగ్లో ఈరోజు జరిగిన ఈశాన్య ప్రాంత జోన్ 73వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సహజ వాయువు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో తెలిపారు. ఎక్కడా ఎల్పిజి పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని ఆమె వెల్లడిస్తూ,
2: Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code. During the last 3 days, against the booking of 1.5 crore, the delivery, 1.43 crore cylinders were delivered. As far as the commercial LPG is concerned, during the last 3 days, 19,372 ton of commercial LPG has been sold and 649 ton of auto LPG has been sold by the oil marketing companies.
0: దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలు న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని చెప్పారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఇక నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, స్వచ్ఛమైన స్థిరమైన స్వయం సమృద్ధి గల రవాణా రంగం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతికతను అభివృద్ధి పరిచామని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సాంకేతికత పాలనను మెరుగుపరచడంలో సంక్షేమ పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 12 సంవత్సరాల రిఫార్మ్స్ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికతను అవలంబించడం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మంత్రిత్వ శాఖలకు లభించిందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, ఆహార భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
3: पिछले कई सालों से नरेंद्र मोदी जी का नेतृत्व में जो भी रिफॉर्म्स किए हैं और मेरे मिनिस्ट्री का संबंधित जितना रिफॉर्म्स हुआ है उसको लेकर के रिफॉर्म्स उत्सव मनाया गया है. पीएम विकास में जो ट्रेनिंग करके नए नए जॉब प्राप्त कर रहे हैं, स्किलिंग का जितना हमारा कार्यक्रम चल रहा है उससे बहुत फायदा हो रहा है और दूर दराज से भी लोग आए हैं. मैं मानता हूं कि ये बहुत बड़ा हमारे लिए एक मौका है जब हम अपने अचीवमेंट को लोगों के साथ भी हम साझा कर सकते हैं. इतना व्यापक प्राप्त किया है हमने सफलता.
0: प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात लो रेपु पर्यटिस्तारु. सूरत लो 18800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అదే విధంగా 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం డామన్కు వెళ్లి అక్కడ 970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. డామన్లో నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంతో సహా సుమారు 1340 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. ఈ కొత్త విమానాశ్రయం టెర్మినల్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడంతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని సులభతరం చేస్తుంది. శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారుల్లో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతుందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమే అన్నారు. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్ను అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుందని చెప్పారు. సోలార్ ప్యానళ్ల ఖర్చులో 40% వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అంతకుముందు ఈ పథకానికి సంబంధించిన వాట్సాప్ చాట్బాట్ సంతోష్, పీఎం సూర్యగర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను ఋతుపవనాలు తాకాయని ఐఎండీ తెలియజేసింది. వీటి ప్రభావంతో కేరళ మాహిలలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త త్రిషాను బణికి పేర్కొంటూ,
4: The southwest monsoon has set in over Kerala today on 4th of June. Similarly, the isolated heavy to very heavy rainfall is expected over the Kerala, Karnataka. Isolated heavy rainfall is also expected over the Tamil Nadu during the next 7 days. Heavy to very heavy rainfall is also likely to continue over northeast India during next 5 to 6 days. Moderate to severe thunderstorm activity with wind speed up to 50 to 60 kmph is also likely over many parts of northwest, central, and East India.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. ముందుగా హిందీలోను, అనంతరం ఆంగ్లంలోను వార్తలు, ఆ తర్వాత 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల పి సుశీల పాడిన అగ్గి బరాట చిత్రం నుంచి ఈ పాట, విజయ కృష్ణమూర్తి సంగీతం.
1: మబ్బులు తొలగెనులే.

0: ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పాడిన ఆరాధన చిత్రం నుంచి ఈ పాట శ్రీశ్రీ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జిక్కి పాడిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి ఈ పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

తర్వాత పాట ఘంటసాల పాడిన లక్ష్మీనివాసం చిత్రం నుంచి ఆరుద్ర రచన.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.